శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 10వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 55 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధా.
1: తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతలు కట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాను. అబ్రహాము కనపరిచిన గొప్ప విశ్వాసము నాకు ఆశ్చర్యము కలిగించుచున్నది. విశ్వాసములో ఈ మెట్టుకు లేవటానికి అబ్రహాముకు 50 సంవత్సరాలు పట్టింది. ఒక వ్యక్తి విశ్వాసములో ఎదిగే కొలది అనేక మెట్లు దాటి వెళ్ళాలి. విశ్వాసము ఆరంభించవచ్చును గాని విశ్వాసములో ఎదగటానికి సమయం పడుతుంది. అబ్రహాము తీసుకోవాల్సిన మొదటి అడుగు ఏమిటి అంటే తన సొంత ప్రజలను వారి దేవుళ్లను విడిచిపెట్టడమే. మారు మనసు పొందినప్పుడు మనం తీసుకున్నటువంటి అడుగు పెద్దదిగా కనపడి ఉండవచ్చు. యవనస్తులకు బంధువులను లోక సంబంధమైన ప్రీతిని విడిచిపెట్టడమే అది ఒక గొప్ప అడుగు. దేవుడు దానిని విలువగా ఎంచుతాడు. నీవు ఎల్లప్పుడూ నీ సమర్పణను గూర్చి తల వంచినట్లయితే నీవు వర్ధిల్లవు. నేను నా ఉద్యోగమును విడిచిపెట్టి ఆయన సేవలోనికి వచ్చుటకు దేవునికి విధేయుడైనప్పుడు దేవుడు నాతో నేను చేసిన కార్యమును గూర్చి తలంచవద్దని, భవిష్యత్తులో నేను చేయవలసినవి దానిని గూర్చి ఆలోచించమని, మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. మన దేశమును తన ప్రజలను విడిచిపెట్టినప్పుడు అబ్రహాము ఇంకా అనేకమైన ఇతర అడుగులు వేయవలసి వచ్చింది. దేవుడు అతనికి ఒక వాగ్దానం ఇచ్చాడు. నిన్ను దీవించు వారిని నేను దీవించేదను, శపించు వారిని శపించేదను. తరువాత త్వరలోనే ఒక కరువు వచ్చింది. దేవుణ్ణి అడగకుండా ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు. అది అనుభవం లేక నీవు నీ సమస్తమును విడిచి దేవుణ్ణి వెంబడించినప్పుడు నిన్ను నీవు దేవునికి పరిపూర్ణ చిత్తంలో కాపాడుకోవాలను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. తాను ఏమి చేసి

0: చేస్తున్నాడో వాటిని గురించి అపోస్తలుడైన పౌలు వివరించాడు. దేవుడు నీకు అనేకమైన దీవెనలు ఇస్తాడు, ఎందుకంటే నీవు ఆయనను వెంబడించుటకు సమస్తమును విడిచిపెట్టావు. అబ్రహాము ఐగుప్తు వెళ్ళినప్పుడు సిగ్గుకరమైన పరిస్థితిలోనికి వెళ్ళాడు. ఆ సిగ్గుకరమైన పరిస్థితుల్లోనికి అబ్రహాము తన్ను తాను తీసుకొని వెళ్ళాడు. కానీ దేవుడు ఐగుప్తు రాజును శిక్షించి అబ్రహామును విడుదల చేశాడు. నీ ఆత్మీయ జీవితంలో అవకతవకలు వలన ఇతరులు బాధనందగలరు. దేవుని యొద్ద నుండి నీవు సంపాదించేటువంటి నీతి అది ఫలించును. నీ శత్రువులు శిక్షించబడుదురు. నీ అవసరతను బట్టి వారు బాధనొందురు. ప్రజలు నీకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు వారు బాధపడకూడదని ప్రార్థన చెయ్యి. ఒక దుష్టుని మరణమును బట్టి మనము సంతోషించకూడదు. మరి ఒక విషయంలో అబ్రహాము దేవుని చిత్తము నుండి తప్పిపోయాడు. అతడు ఐగుప్తు నుండి ఒక స్త్రీని పనిమనిషిగా తెచ్చుకున్నాడు. చివరకు ఆమెను భార్యగా తీసుకున్నాడు. ఆ దినములలో అది తప్పుగా భావించబడలేదు, కానీ అది దేవుని చిత్తము కాదు. అది గృహములోనికి భేదాభిప్రాయాన్ని తెచ్చింది. కానీ దేవుడు అబ్రహామును తన భార్యకు విధేయుడు కమ్మని, హాగరును ఆమె కుమారుణ్ణి పంపివేయమని సెలవిచ్చాడు. అతడు విధేయుడు అయినాడు. తదుపరి గొప్ప ఆశీర్వాదాలు పొందాడు. అతడు పొరపాట్లు చేశాడు, కానీ అబ్రహాము ఎదిగాడు. అతని విశ్వాసము బలమైనది. మన పొరపాట్లను మనం పరీక్షించుకోవటం మంచిది. నేను దేవుని చిత్తంలో నుండి తప్పిపోయిన విషయములలో బాధపడుతున్నాను. ఒక విషయంలో మనము దేవుని చిత్తమును తప్పిపోయినట్లయితే దాని ఫలితములు చాలా సంవత్సరములు మనలను వెంటాడతాయి. అబ్రహాము తన కుమారుని అర్పించే వరకు ఎదుగుతూ ఉండినాడు. మనము నిలకడగా ఎదగాలి. దేవుని పిలుపు అకస్మాత్తుగా రావచ్చు. మనము సిద్ధంగా ఉండాలి. ఆయన నీకిచ్చే పని నీ జీవితమునకు అపాయకరముగా ఉండవచ్చు. నీ పొరపాట్లతో నీవు దేవునిని నమ్మకంగా వెంబడిస్తే విశ్వాసమందు నిన్ను పై అంతస్తులోనికి తీసుకొని వెళతాడు. కొన్నిసార్లు దేవుని ఆజ్ఞలను నేను సిద్ధంగా లేను, దాని గూర్చి విచారపడుతున్నాను. నీవు అలాగూ ఎన్నటికీ ఉండకూడదుగాక. విశ్వాసములో ఎదగటానికి ప్రతి తరుణమును నీవు వినియోగించుకోవాలి. అప్పుడు దేవుడు నీకు అద్భుతమైన తర్బీదిస్తాడు. దేవుడు అబ్రహామును లోకమంతటికీ దీవెనకరంగా చేస్తానని చెప్పాడు. ఆమేన్.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ పి రవి మోజెస్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
2: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై సరబ్జీత్ కౌర్. Prime Minister Narendra Modi will visit Karnataka and Telangana today. At around 11 a.m, the Prime Minister will participate in the 45th anniversary celebrations of the Art of Living in Bengaluru and also inaugurate the newly constructed Dhyan Mandir at the Art of Living International Centre. Mr. Modi will also address the gathering during the programme. Thereafter, Prime Minister Narendra Modi will travel to Hyderabad and at around 3 p.m, he will lay the foundation stone and inaugurate the multiple development projects worth around 9,400 crore rupees in Hyderabad. TVK Chief C. Joseph Vijay will be sworn in as Chief Minister of Tamil Nadu in Chennai at 10 this morning. 9 TVK ministers are also expected to be sworn along with Mr. Vijay. Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar appointed Mr. Vijay as Chief Minister Designate after he secured the support of 120 MLAs in the 234-member House. Mr. Vijay was appointed CM after he presented letters of support from the VCK and the IUML, who have 2 MLAs each. The Governor has directed Mr. Vijay to seek a vote of confidence in the Assembly on or before May 13, 2026. President Draupadi Murmu has appointed N. Rangasamy as the Chief Minister of Puducherry. Following the appointment, Lieutenant Governor K. Kailash Nathan invited Rangasamy to form a new government in the Union Territory. Mr. Rangasamy will be sworn in as Chief Minister on May 13th. Mr. Rangasamy is set to assume office as Chief Minister for a fifth term after the AINRC-led NDA secured a comfortable victory in the Union Territory election. The top brass of the Congress party held a meeting in New Delhi yesterday to discuss government formation in Kerala. The meeting convened by Congress chief

0: నమస్తే నమస్తే నమః.
1: సూర్యస్తుతి విన్నారు. ఇప్పుడు సన్నుతి గీతాలు వింటారు.

మల్లె తోటల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. సువాసన అందించే పూలలో మనకి ముందుగా గుర్తొచ్చేది మల్లెపూలు. వీటిలో ఎన్నో విశిష్ట గుణాలు ఉండడం వల్ల ఈ పంటకి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. దేశీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా మల్లెకి మంచి ఆదరణ ఉంది. మన దేశం నుంచి మల్లెపూలని విదేశాలు కూడా ఎగుమతి చేస్తున్నారు. సాగులో పూల దిగుబడి, నాణ్యత అనేవి సకాలంలో కొమ్మ కత్తిరింపులు, ఎరువుల యాజమాన్యం, చీడపీడల నివారణ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మల్లెపూలకు తక్కువ కాలం నిల్వ ఉండే స్వభావం ఉండడం వల్ల రైతులు మార్కెట్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. సరైన యాజమాన్యం, ప్యాకింగ్ పద్ధతులను అవలంబించడం వల్ల రైతులు మంచి రాబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మల్లె సాగులో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసుకున్నట్లయితే సరైన సమయంలో ఎరువుల్ని వాడి మంచి దిగుబడులు పొందొచ్చు. సాధారణంగా రైతులు ఎరువుల్ని రెండు దఫాలుగా వేసుకుంటూ ఉంటారు. మొదటిసారి జూన్ జూలై నెలల్లో, రెండో దఫాగా కొమ్మ కత్తిరింపులైన తర్వాత డిసెంబర్ లేదా జనవరి మాసాల్లో వేస్తారు. ఎరువులు వేసుకునే సమయంలో నేల స్వభావము, మొక్క వయస్సు, నాటుకున్న రకాన్ని బట్టి ఎరువులు అందించాలి. ఎక్కువ మోతాదులో ఎరువుల్ని అందిస్తే మొక్కలు శాఖీయంగా పెరిగి పూల నాణ్యత, దిగుబడి తగ్గిపోతుంది. జనవరిలో ప్రతి మొక్కకు 15 నుండి 20 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. ఆ తర్వాత జనవరి మొదలుకొని ప్రతి 2 నెలలకి రసాయన ఎరువుల్ని వేసుకోవాలి. నత్రజనిని అమ్మోనియా సల్ఫేట్ రూపంలో, ఫాస్ఫరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనూ, పొటాష్ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోనూ వేసుకోవాలి. ప్రతి 2 నెలలకు అమ్మోనియా సల్ఫేట్ 20 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 40 గ్రాములు చొప్పున ప్రతి మొక్కకి వేసుకోవాలి. అంటే ఏడాదికి అమ్మోనియా సల్ఫేట్ 120 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 240 గ్రాముల చొప్పున 6 సార్లు వేసుకుంటే మొక్కకు ఎరువులు సరైన సమయంలో అంది పెరుగుదల అనేది సరిగ్గా ఉండి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక నేల స్వభావము, ఉష్ణోగ్రతని బట్టి ప్రతి మొక్కకి 20 నుంచి 30 లీటర్ల వరకు నీటిని అందించాలి. వేసవిలో 3 నుండి 4 రోజులకు ఒకసారి, అదే డ్రిప్ ద్వారా అయితే రోజుకు 5 నుండి 6 లీటర్ల నీరు అందించాలి. మల్లె తోటల్లో ఎక్కువ పూత, నాణ్యమైన పూల కోసం హార్మోన్లను వాడాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం నైట్రోబెంజిన్ని మొక్కల మీద పిచికారీ చేయాలి. నైట్రోబెంజిన్ ఒక సేంద్రీయ పదార్థం. దీనిలో నత్రజని, పెరుగుదల హార్మోన్లు అనేవి ఉంటాయి. దీనిని సీవీడ్స్ నుంచి తీస్తారు. నైట్రోబెంజిన్ 20% మందుని 2 నుండి 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పూతకు ముందు, తర్వాత పిచికారీ చేస్తే పూత బాగా వస్తుంది. ఇదే కాకుండా ట్రైకాంటినల్ 1 నుండి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినా కూడా ఫలితం ఉంటుంది. మల్లె తోటల్లో కోత అనేది పూలను ఉపయోగించే తీరును బట్టి ఉంటుంది. తాజా పూల కోసం పూ మొగ్గల్ని, సుగంధ తైలం కోసం పూర్తిగా విచ్చుకున్న పూలని కోసుకోవాలి. పూలని ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్య కోసుకోవడం వల్ల నూనె శాతం ఎక్కువగా వస్తుంది. మల్లెపూలకు నిల్వ శక్తి చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి సరైన పద్ధతిలో వాటిని ప్యాకింగ్, రసాయనాలను వాడడం వల్ల నిల్వ చేసుకోవచ్చు. పూలను కోసిన తర్వాత 10 గ్రాముల సుక్రోజ్ 1 లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో 5 నిమిషాలు ముంచి ఆ తర్వాత తీసి ఆరబెట్టి ప్యాకింగ్ చేసుకుంటే 2 నుండి 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అంతేకాకుండా 4 గ్రాముల బోరిక్ యాసిడ్ లేదా 1 గ్రాము కాపర్ సల్ఫేట్ లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో మొగ్గల్ని 5 నిమిషాలు ముంచి ఆరబెట్టి రవాణా చేసుకుంటే 3 రోజుల వరకు నిల్వుంటాయి. ఈ ద్రావణాలను కోసిన పూల మీద కూడా పిచికారీ చేసుకుని ప్యాక్ చేసుకోవచ్చు. ఇక మల్లె తోటల్లో సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే మొగ్గ పురుగు అనేది మనకి ఎక్కువగా కనిపించి తోటని నష్టపరుస్తూ ఉంటుంది. ఈ పురుగు పూ మొగ్గల్ని ఆశిస్తుంది. లార్వా మొగ్గల్లోకి పోయి మొగ్గలకి గుండ్రటి రంధ్రాన్ని చేసి బయటకొచ్చి పక్క మొగ్గల్ని ఆశిస్తుంది. దీనివల్ల పువ్వు సరిగ్గా విచ్చుకోదు. దీంతోపాటు మొగ్గలనేవి రాలిపోతాయి. అంతేకాకుండా మొగ్గలు గులాబీ రంగుగా మారిపోతాయి. ఈ మొగ్గ పురుగు నివారణకి ముందుగా 4 ఫెరమోన్ ట్రాప్స్ని పెట్టుకుని ఉనికిని, ఉధృతిని గమనించాలి. వేప నూనెను 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
అప్పటికీ నివారణ కాని పరిస్థితుల్లో థయోక్లోప్రిడ్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి లేదా స్పైనోసాడ్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ప్రెఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ మధ్యకాలంలో మల్లె తోటల్లో కనిపించే మరొక సమస్య మొగ్గ ఈగ. ఈ ఈగ పిల్ల పురుగులు మొగ్గలోకి చేరి కింది భాగంలో ఉండడం వల్ల మొగ్గ లావుగా మారి ఆకారాన్ని కోల్పోతుంది. ఈ మొగ్గ ఈగ నివారణకి థయోమిథాక్సమ్ 0.75 గ్రాములు లేదా నవల్యూరన్ 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఒక్కొక్కసారి మనం చూసుకున్నట్లయితే నల్లి వల్ల కూడా మల్లె తోటలు నష్టపోతూ ఉంటాయి. మల్లె తోటల్లో నల్లి ఆశించినప్పుడు ఆకులు పూ మొగ్గలు ఆకృతిని కోల్పోతాయి. ఆకుల అడుగు భాగాన ఈ పురుగులు ఆశించి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. దీనివల్ల ఆకుల పెరుగుదల అనేది తగ్గి పసుపు రంగుగా మారి రాలిపోతాయి. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు కూడా ఏర్పడతాయి. ఈ నల్లి నివారణకి ముందుగా వేప నూనె 5 మిల్లీలీటర్లు, ఆ తర్వాత ఫెనిజాక్విన్ 2 మిల్లీలీటర్లు లేదా అబామెక్టిన్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక మల్లె తోటల్ని ఆశించే తెగుళ్లలో ముఖ్యమైనది కుళ్ళు తెగుళ్ళు. ఇవి ఆశించినప్పుడు మొదటిగా కింది ఆకులు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. ఆ తర్వాత పై ఆకులు కూడా పసుపు రంగులోకి మారి రాలిపోతూ ఉంటాయి. దీనివల్ల మొక్క పూర్తిగా చనిపోతుంది. మల్లె తోటల్లో ఈ కుళ్ళు తెగులు నివారణకి తెగులు సోకిన మొక్కల చుట్టూ కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా బినోమిల్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపిన ద్రావణాన్ని మొక్కల చుట్టూ బాగా తడిచే విధంగా పోసుకోవాలి. ఈ విధమైన జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే మల్లె తోటల్లో మంచి నాణ్యమైన దిగుబడితో పాటు మంచి రాబడి పొందడానికి అవకాశం ఉంటుంది. నీటిలో కరిగే లవణాల స్థాయిని లవణ సూచిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. నీటిలో కరిగే లవణాలు భూమిలో ఒక పరిమితికి మించి ఉన్నప్పుడు మొక్కలకి హానిని కలిగిస్తాయి. లవణ సూచిక ఎక్కువగా ఉన్న భూములను పాలచోడు భూములుగా పరిగణిస్తారు. పాలచోడు భూముల్లో చాలా వరకు పళ్ళ మొక్కలు ఎదగవు. లవణ సూచిక 4 మిల్లీమోస్, 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్న భూముల్లో అన్ని రకాల పళ్ళ జాతులు సాధారణంగా బాగా పెరుగుతాయి. కొన్ని పండ్ల జాతులు అధిక లవణాలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. నేలలో లవణాలు ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలు పోషకాలను నీటిని గ్రహించడంలో ఇబ్బంది పడతాయి. వేర్లు సరిగా అభివృద్ధి చెందవు. మొక్కలు ఎదగకుండా క్షీణిస్తాయి.

నేల లవణ సూచిక 4 మిల్లీమోస్ 1 సెంటీమీటర్ కంటే తక్కువగా ఉంటే అరటి, బత్తాయి, మామిడి, బొప్పాయి, అనస అలాగే 4 నుంచి 6 వరకు ఉంటే దానిమ్మ, ఫాల్స, జామ, చింత, కొబ్బరి, సీతాఫలం, జీడిమామిడి. అలాగే నేల లవణ సూచిక 6 నుండి 8 మిల్లీమోస్ మధ్యన ఉంటే రేగు, సపోటా, చింత, ఉసిరి, అత్తి. ఇక నేల లవణ సూచిక 8 మిల్లీమోస్ కంటే గనక ఎక్కువగా ఉన్నట్లయితే నేరేడు, రేగు, ఖర్జూరం జాతి పండ్ల మొక్కలు నాటుకోవడానికి అనువుగా ఉంటాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యర్థరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి పలు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా జాతీయ రహదారి 167ను 4 లేన్లుగా విస్తరించే పనులకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 2,350 కోట్ల రూపాయలతో పారిశ్రామిక ప్రాంత అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే హైదరాబాద్లోని మల్కాపూర్ టెర్మినల్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం విజయవాడలో ప్రారంభించిన సంచార వాహనాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్దిలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రోత్సాహం లభించడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని మంత్రి తెలుపుతూ
1: ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు చాలా మంది రైతులు, ఇంతకు ముందు మనం టార్గెట్ తక్కువ ఉన్నా ఇప్పుడు టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకుని దగ్గర దగ్గర 11 లక్షల హెక్టార్లలోని రైతులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా కూరగాయలు పండించడం అని కానీ, వాళ్ళు వరి పండించడం అని కానీ, ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్లోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ సహాయ శాఖలు కూడా పూర్తిగా ఉండటం అన్నది ఇంకొక మనకి ఏడాది. వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ఇంతకు ముందు ముందుకి కూడా మనం రెడీ చేయాలి.
0: ఆంధ్రప్రదేశ్ సహకార శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాలకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ సందర్భంగా సహకార శాఖ ప్రతినిధులు వ్యవసాయ సహకార శాఖల మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడును విజయవాడలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించడంతో పాటు పూర్తిస్థాయి పారదర్శకతతో పోస్టింగులు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగులు సానుకూల వాతావరణంలో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వారి ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను వ్యర్థరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలం దొంతాలి గ్రామంలోని చెత్త డంపింగ్ యార్డు, శుద్ది కర్మాగారం పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ దొంతాలిలో 2 ఏళ్లలో వ్యర్థాల నుండి శక్తిని ఉత్పత్తి చేసే ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు.

0: తెలుస్తూ
1: ఈ రోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ లో ఈ చెత్త పేరుకుపోయింది. నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, గుంటూరుది ఎక్సెస్ అయిపోయింది. అందుకని రెండో ప్లాంట్ విజయవాడ పెడుతున్నాం. ఇవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తయితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే 7,000 టన్ల చెత్తలో 6,500 టన్లు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పోయి అది బర్నే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా విశాఖపట్నం ప్లాంట్ కి ఆ చుట్టుపక్కల మున్సిపాలిటీ రోజు వస్తుంది. అది కాకుండా మిగిలిన మున్సిపాలిటీస్ లో దాదాపు 108 మున్సిపాలిటీస్ లో ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేయడానికి శాంక్షన్ చేశాం. ఈ ప్లాంట్ కూడా ఈ నెలాఖరుకు పూర్తవుతుంది.
0: భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని కొర్రపాడు రహదారి విస్తరణ పనులకు స్థానిక శాసనసభ్యులు వరదరాజుల రెడ్డితో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ను గుంతలరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగరవిలువలి, ఆగర్తపాలెం, పూలపల్లి, సగం చెరువు, గోరింటాడ గ్రామాల్లో 8,25,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా గోరింటాడలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ పాలకులు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ
2: పూలపల్లి, ఆగర్రు, వెలివెల, ఆగర్తిపాలెం, సగం చెరువు, గోరింతాడ గ్రామాలకు సంబంధించి 8,34,00,000 రూపాయల శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈ రకంగా మీకు మెయిన్ ఆర్ఎన్బి రోడ్లు వేస్తూ ఉన్నాం, రైతులకు వెళ్లేటువంటి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాం, మీరు తాగేటువంటి మంచినీళ్ళు సౌకర్యాలు అందజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తా ఉన్నాం? ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 20 నెలల్లోనే ఇన్ని పనులు మీ గ్రామాలకి, మీ 4-5 గ్రామాల్లోనే చేస్తున్నాం.
0: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ ఆర్ఆర్ఆర్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా పాత వస్తువులు, పుస్తకాలు, గృహోపకరణాలు వంటివి సేకరించి అవసరమైన వారికి అందించనున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట సమగ్ర అభివృద్ది లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను రూపొందించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ది అంశాలపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ను ట్రాఫిక్ సిగ్నల్స్ రహితంగా మార్చేందుకు అండర్పాసులు, ఎలివేటెడ్ కారిడార్లు, ఉపరితల రహదారులతో మూడంచెల వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులపాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్న కర్నూలు జిల్లా తోవిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. తెలంగాణలోనూ ఈరోజు, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న కనిగిరి జలాశయం ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాలెంలోని కనిగిరి జలాశయం తూర్పు కాలువ నుంచి పంటల కోసం సాగునీటిని ఆమె నిన్న విడుదల చేశారు. అనంతరం ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ జలాశయం ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. తద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి స్థానిక రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యర్థరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణ అభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: करिष्यति। भारतीयर्थो विभागेन आगामिषु द्वित्रेषु दिवसेषु केरल लक्षद्वीप दक्षिण कर्णाटक तमिलनाडु पुदुच्चेरी कराईकलेषु प्रचंड वृष्टेः संभावना प्रकाशिता। प्रिया श्रोतारः, संस्कृत जगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृत साप्ताहिकीति विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः एफएम गोल्ड प्रवाहिकातः अद्य मध्याह्ने सार्धैकवादनतः भविष्यति। भवन्तः सर्वे यथाकालं श्रोतुं प्रभवन्ति। अन्ते क्रीडा वार्तासु, इंडियन प्रीमियर लीग क्रिकेट स्पर्धा मालिकायां गतरात्रौ जयपुरे आयोजिते द्वन्द्वे गुजरात टाइटन्स दलेन राजस्थान रॉयल्स दलं 77 धावनांकैः पराजितम्। आदौ पणं विजित्य राजस्थान रॉयल्स दलं क्षेत्र रक्षणं कर्तुं निर्णीतवत्। ततः गुजरात टाइटन्स दलेन 30+200 धावनांकानां विजय लक्ष्यं स्थापितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ఈరోజు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు వింటారు. ఈ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ వింటారు సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం సరస వినోదిని సమస్యాపూరణం సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. అనంతరం లలిత గీతాలు వింటారు. ఇక 7:55 ఈ మాసపు పాట కార్యక్రమంలో పాటంటే మనం వింటే వింటారు రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూల శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాడ్, శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ బి ధనుంజయ్ తబ్లా. ఇక 9:35 నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ఇక 10:00 వార్తావాహిని, అనంతరం రావోయే అతిథి, 11:00 పోస్ట్ బాక్స్ నెంబర్ 111, 12:10 ఉభయ కుశలోపరి, 12:40 చిత్రగీతాలు, 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో మాతృదినోత్సవం సందర్భంగా సహనశీలివమ్మ ఈ అంశంపై శ్రీమతి కొండేటి సునీత గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతం, ఆ తరువాత మొలకెత్తిన గింజలలోని పోషక విలువలు విశేషాలు వింటారు. అనంతరం లలిత గీతం వింటారు. ఇక 2:30 బొమ్మరిల్లు చిన్నపిల్లల కార్యక్రమంలో హీల్ స్కూల్ తోటపల్లి విద్యార్థులచే కదంబ కార్యక్రమం వినవచ్చు. అనంతరం పిల్లల పాటలు వింటారు. ఇక 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:45 లయ విన్యాసంలో శ్రీ రాఘవరపు సహదేవులు గారి డోలు వాద్యం వింటారు రూపకతాళంలో. ఇక 5:00 చిత్ర జగత్ హిందీ చిత్రగీతాలు, 5:30 యువవాణి, 6:30 పల్లసీమలు శీర్షికన భజనావళి వింటారు. కార్యక్రమంలో శ్రీమతి జూనపూడి మంగమ్మ బృందం వారి భజనలు వినవచ్చు. ఇక 6:50 చెరుకు సాగులో యాంత్రీకరణ ఈ అంశం గురించి వ్యవసాయ సూచనలు వింటారు. ఇక 7:15 పంట సీమలు కార్యక్రమంలో ముందుగా భూసార పరీక్షలు ప్రాధాన్యత ఈ అంశం గురించి డాక్టర్ పి ప్రభు ప్రసాదిని గారితో పరిచయం వింటారు. అనంతరం రైతుల సమస్యలు, శాస్త్రవేత్తల సమాధానాలు సంభాషణ వినవచ్చు. ఇక 7:45 చిత్రగీతాలు, 8:00 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో ఆధ్యాత్మిక చింతనేని అరిషడ్వర్గన ఉపగ్రి విజయం ఈ అంశం గురించి శ్రీహరి శ్రీరామ్మూర్తి గారి ప్రసంగం వింటారు. ఇక 8:15 వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో 8:15 ఆకాశవాణి 90 వసంతాల పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఇక 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు, 10:00 రవి వాసరియా అఖిల భారత సంగీత సభా కార్యక్రమం, 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 స్టూడియోలో సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గాశర్మణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ను 77 పరుగుల తేడాతో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించడానికి 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ బైపాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు చెందిన 118 కిలోమీటర్ల పొడవైన వివిధ సెక్షన్లను కూడా ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. రైళ్ల వేగవంతమైన రాకపోకల మధ్య రద్దీ తగ్గుతుంది, సమయపాలన మెరుగుపడుతుంది. హైదరాబాద్, బలార్షా, విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గిస్తుంది. అనంతరం సాయంత్రం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు ప్రధానమంత్రి బెంగళూరులో కూడా పర్యటిస్తారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు ఆ సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటన ప్రారంభిస్తారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

0: ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి కీలక సామాజిక భద్రత పెన్షన్ పథకాల ప్రభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశ ప్రజలకు గౌరవం, భరోసా, ఆర్థిక భద్రత అందించడంలో ప్రభుత్వానికున్న నిబద్దతకు ఈ కార్యక్రమాలే నిదర్శనమని సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలు అట్టడుగు స్థాయిలో ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపాయని, దేశంలోని సామాజిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేశాయని ఆయన చెప్పారు. అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలను వివరిస్తూ, ఈ పథకం ఎంతో మంది ప్రజలకు తమ వృద్ధాప్యంలో మరింత సురక్షితమైన జీవితాన్ని గడపడానికి తోడ్పడిందని, సామాజిక భద్రతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ నిబద్దత అనేది సూచిస్తోందని మోదీ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసాద్తో కలిసి సందర్శించారు. భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా గెర్మెటియాస్ వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం ఈ నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెసాద్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: భారత ప్రభుత్వ సహకారంతో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ భారతీయుల చారిత్రక ప్రయాణానికి సంబంధించిన ఉమ్మడి వారసత్వాన్ని సంరక్షించడంతో పాటు ప్రపంచానికి తెలియజేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం 10 గంటలకు చెన్నైలో ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయ్తో పాటు 9 మంది టీవీకే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందిన విజయ్ను ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నియమించారు. తలా 2 ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే ఐయుఎంఎల్ పార్టీల మద్దతు లేఖలను సమర్పించిన తర్వాత విజయ్ను ముఖ్యమంత్రిగా నియమించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ విజయన్ ఆహ్వానించారని రాజ్భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. 13వ తేదీలోపు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆయన ఆదేశించారు. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల, విడి సతీషన్ కూడా హాజరయ్యారు. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులు ఎదుర్కోవడానికి సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్యన సమన్వయాన్ని అమిత్ షా అంచనా వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల లక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ ప్రగతితో సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల పురోగతిని కూడా మంత్రి సమీక్షిస్తారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరక్కల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్గఢ్, గంగానదీ పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటి పూట వేడి నెలకొంటుంది. H1B వీసా ప్రోగ్రాం కింద నియమించుకునే ఉద్యోగులకు చెల్లించే కనీస వేతనాలను గతంలో నిర్ణయించిన పరిమితుల

0: అంటే 30% మేరకు పెంచాలని అమెరికా ప్రతిపాదించింది. విదేశీయులు తక్కువ జీతాలకే పనిచేస్తూ అమెరికా పౌరుల వేతన అవకాశాలను దెబ్బతీయకుండా నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. కొత్త నిబంధన ద్వారా ఎంట్రీ లెవెల్ నుండి అత్యంత అనుభవజ్ఞుల వరకు ఉన్న 4 కేటగిరీల కనీస వేతనాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న వేతన స్థాయిని 20 క్రితం నిర్ణయించారని, అది అమెరికన్ కార్మికుల ప్రయోజనాలు కాపాడడంలో విఫలమవుతున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. కొత్త నిబంధన ప్రజల అభిప్రాయాల కోసం మే 26 వరకు అందుబాటులో ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు మధ్యాహ్నం 3:30 చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లో రాత్రి 7:30 తలపడతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ను 77 పరుగుల తేడాతో నిన్న రాత్రి ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి FM 102.2.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సన్యాస యోగము 6వ శ్లోకం.

అంటూ పార్థ. కానీ ఓ అర్జున, ఏతాని కర్మాణి, ఇప్పుడు చెప్పుకున్న ఈ యజ్ఞాది కర్మలు అపి కూడా సంగం చ కర్తృత్వాసక్తిని మరియు ఫలాని ఫలాసక్తిని త్యక్త్వా పరిత్యజించి కర్తవ్యాన్ని చేయదగి ఉన్నవి ఇతి అని మే నా యొక్క నిశ్చితం వేదంచేత నిశ్చయం చేయబడినదియు ఉత్తమం శ్రేష్టమైనదియు అయినటువంటి మతం అభిప్రాయం.

అర్జున, నేను చెప్పిన ఈ యజ్ఞాది కర్మలను చేసి తీరాలి, కానీ వీటిని చేసేటప్పుడు నేనే కర్తననే కర్తృత్వాసక్తిని, నాకు ఈ ఫలితం కావాలనే ఫలాసక్తిని విడిచిపెట్టి తీరాలి. ఇది వేదాల ఉత్తమ నిశ్చయం. ఆ నిశ్చయాన్ని అనుసరించే నా యొక్క అభిమతం ఇదే. పరమేశ్వరార్పణ బుద్ధితో కాకుండా వేరే కోరికతో చేసే ఏ కర్మైనా బంధకరమే అని కృష్ణుడు ఇదివరకే చెప్పాడు. సకామకర్మ ఆచరణ చేసేవారు స్వర్గానికి భూమికి మధ్య గిరగిరా తిరుగుతూనే ఉంటారు అని కూడా చెప్పాడు. అయితే అక్కడ త్యాగ దృష్టికోణం నుంచి భగవానుడు ఈ వివరణ చేసి ఉండలేదు, కాబట్టి అర్జునుడు దాన్ని అందుకోలేక ఇప్పుడు త్యాగం గురించి ప్రశ్నిస్తున్నాడు. అందుకే భగవానుడు ఇక్కడ త్యాగతత్వాన్ని సిద్ధాంత రూపంగా ప్రతిపాదిస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: కార్యక్రమంలో తర్వాత సరస వినోదిని సమస్యాపూరణం. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
3: రసజ్ఞులు, సహృదయులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు, కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను స్వీకరించండి. ఒత్తురు ఓదురు మనుజులు వాయసభంగిన్, ఒత్తురు ఓదురు మనుజులు వాయసభంగిన్, ఒత్తురు ఓదురు మనుజులు వాయసభంగిన్. జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని పద్యపూరణలు గావించాలి. కిందటి వారం ఇవ్వబడిన సమస్య, శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మ్రొక్కగావలెన్, అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని పద్యపూరణలు గావించటం. శ్రీ కొట్ర వెంకట సత్యనారాయణ గారు, ఒంగోలు.
4: రక్తిని నింపురాగమయి రమ్యపుమూర్తియు మాతృమూర్తియే, యుక్తితో నిచ్చు సూచనల నోపును బాధల లెక్క చేయకన్, వ్యక్తుల చేయు బిడ్డలను వక్రపు బుద్ధుల త్రుంచునట్టిన శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మ్రొక్కగావలెన్.
3: శ్రీ జమ్ము రామునాయుడు గారు, ఆంజనేయపురం చీపురుపల్లి.
4: మౌక్తిక రూపు వేననుచు మక్కువ చూపుచు తల్లి పెంచునే, యుక్తిగా వేదనంబులను ఉత్తరజేయుచుగాచునమ్మయేన్, భుక్తికి లోటు జేయదయ పుత్తడి రూపపు మాతృమూర్తియేన్, శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మ్రొక్కగావలెన్.
3: శ్రీ చావల శివప్రసాద్ గారు, సిడ్నీ, ఆస్ట్రేలియా.
4: వ్యక్తికి రూ

యుక్తమై ధన్యవాదములనుగడజేయగ అట్టి దేవతాశక్తికి సాటిరారెవరు? శకృడునై నను మురకగా వలెన్. శ్రీ మల్లాద నాంచారయ్య గారు, బెలాపూర్ నవి ముంబై. యుక్తిగా పెంచు బిడ్డలను ఓర్పుగా సంస్కృతి బాధ్యతల్గొను వ్యక్తము చేయు హాసమును వాడిన మోమును దాచివేయగా ఉక్తము చేసే పెద్దలను ఉర్విన కాంచెడు శక్తి అమ్మనన్ శక్తికి సాటిరారెవరు? శకృడునైనను మురక్కగా వలెన్. శ్రీ చింతలపాటి పూర్ణచంద్రరావు గారు, ఉయ్యూరు కృష్ణా జిల్లా. ముక్తికి హేతుభూతుడగు పుండరికాక్షుని రక్షణంబునన్ యుక్తిగా కాపరమ్మునలవోకగ సల్పుచునంతరాత్మలో రక్తిమ పారద్రోలి భువిరాణ వహించెడి మాతృమూర్తి చిత్శక్తికి సాటిరారెవరు? శక్రుడునైనను మృకగా వలెన్. శ్రీమతి శ్రీపాదలక్ష్మి సూర్యకాంతం గారు, తణుకు. ముక్తము వంటి మాటలను మోమున నవ్వులు మూటగట్టుచున్ సూక్తులు చెప్పగా శిశువు శోభిలు భాషను నేర్వగా భువిన్ ప్రాక్తన పుణ్య భాగ్యమున మాతయే దైవముగాంచునెప్పుడున్ శక్తికి సాటిరారెవరు? శక్రుడునైనను మురకగా వలెన్. శ్రీ కె ఈశ్వరప్ప గారు, ఆలూరు కర్నూలు జిల్లా. భుక్తికి మూలమమ్మ ఇలా ఓర్పులు కూర్పులు నేర్పునమ్మ ఆసక్తికి రూపమమ్మ మన సంపద కంటెను ముఖ్యమమ్మ సద్భక్తికి యుక్తికమ్మ తన వంతుగనుండు త్రిశక్తిగాను స్త్రీశక్తికి సాటిరారెవరు? శక్రుడునైనను మురక్కగా వలెన్. శ్రీ ఏ సీతారామాంజనేయమూర్తి గారు, నర్సాపురం. రక్తము మాంసమున్ బొమికలున్ సమకూర్చుచునందమైన ఈ ముక్తికి మార్గమైనదగు ముచ్చట దేహమునిచ్చి ప్రేమతో సూక్తుల గాథలన్ తెలుపుచున్ మము పెంచిన మాతృమూర్తిదో శక్తికి సాటిరారెవరు? శక్రుడునైనను మృక్కగా వలెన్. శ్రీ అప్పాజోసుల శ్రీనివాసరావు గారు, బెతస్తా, అమెరికా. భక్తి

కనీధరం శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మ్రొక్కగా వలెన్. శ్రీ మహీధర శేషరత్నం గారు గుంటూరు. రక్తము పంచుచున్ జననిలాల నజేయుచు పెంచు

తోన్ వ్యక్తము కాదుగా ఇలను వ్యక్తుల దేశపు కాల భేదముల్ శక్తికి మించియున్ తనదు సంతతి పెంచెడు మాతృదేవతా శక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మురకగా వలెన్. శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారు పొద్దుటూరు. భక్తిని కశ్యపుండదితి పంకజనాభుని కోరినంత ఆసక్తిగా వేరు జన్మమున చక్రిగా పుట్టియునింద్ర గర్వమున్ రిక్తము చే జగందిగుచురీతిగా మృక్యును తల్లి ప్రేమలో శక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మృకగా వలన్. శ్రీ కూచుభట్ట శ్రీనివాసశర్మ గారు చిన్నపులివర్రు. శక్తియే కారణమ్మిలను సర్వము చక్కగా నిర్వహింపగా శక్తియ లేక ఈశ్వరుడి స్పందన చెందగలేడు చూడగా శక్తియ లేక సృష్టి మరి సాగదు నిల్వదుగాన అట్టి స్త్రీ శక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మురకగా వలెన్. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు హైదరాబాద్. భక్తి పతివ్రత మహిమ పాపలయైరి త్రిమూర్తులౌరా సం

కరుణమానసరా ద్రుపదాత్మజాత తత్శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మ్రొక్కగావలెన్. శ్రీమతి ఉప్పలపాటి భవానీ ప్రకాష్ గారు, హైదరాబాద్. శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మ్రొక్కగావలెన్, వ్యక్తిగతంబుగాను పసిపాపల లాలన చేయు తల్లిగన్. శక్తియ మూలమౌ జనని స్థానమునందిన మాతృమూర్తికిన్ శక్తికి సాటిరారెవరు. శ్రీ జొన్నలగడ గణపతి శాస్త్రి గారు, కొడాలి. శక్తిగా పార్వతీ సతిగా శారదమాతగా అన్నపూర్ణగా ముక్తి నొసంగు దుర్గగను మూలపుటమ్మగా ఆదిశక్తిగా రక్తిని పంచు దేవతలు రంజిలు మాతలు కారి. స్త్రీశక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మృకగావలెన్. శ్రీ ఆకుల శాంతిభూషణ్ గారు, వనపర్తి. రక్తము ధారవోసి కనిలాలన చేయుచు ప్రేమజూపుచున్, శక్తి నొసంగ బాలనిడి చక్కగా మేటిగా తీర్చిదిద్దుచున్, రక్తము సేయుచుం వగలు రేబవలున్ సుతుగాచు తల్లి. ఈ శక్తికి సాటిరారెవరు. శ్రీపాతురు సుబ్రహ్మణ్య కవి గారు, తెనాలి. యుక్తికి నందనందనుడు యుద్ధము నర్పగ పార్థుడెంతయున్ముక్తి నొసంగుచో భవుడు.

ఆసక్తికి సాటిరారెవరు, శకృడునైనను మృకగా వలెన్. శ్రీమంకు శ్రీని గారు కొప్పర్రు. యుక్తిగా బిడ్డలన్ మురిపెమూరగలాలనజేయునిత్సలున్, భక్తి వివేకముల్ గరపి వారల తీర్చును పంతులమ్మయ్యై. శక్తిని వీడకుండ తన సర్వమసంగును మాతృమూర్తి, ధీశక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మృకగా వలెన్. శ్రీ ఆర్వి రమణమూర్తి గారు ఖమ్మం. రక్తము పంచి ఇచ్చి అనురాగము చూపును తల్లియేయిలన్, యుక్తము బిడ్డలందరికి యోగము మాతయ పక్కనుండటం, శక్తికి మారు రూపముగా చక్కగా నిల్చుచు కాయునండి. ఆసక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మృకగా వలెన్. శ్రీ కరణం రాజేశ్వరరావు గారు హిందూపురం. భక్తిగా మాతృమూర్తులను బా

అందరూ గౌరవించుచున్. ముక్తికి మార్గదర్శులయి మోహన రూపులుగా చలంగునాశక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మృకగా వలన్. శ్రీ ఆదూరు ఫణీంద్రరావు గారు, ఏలూరు. భక్తిగా మాతృమూర్తి పద పంకజముల్ స్పృశించినన్ పరాశక్తిగా నెంచి పూజలను సల్పిన తల్లి రుణము తీరునా యుక్తము మాతృదేవతకు నుంచిన మూర్ధము తోడమ్రొక్క ఆశక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మ్రొక్కగా వలెన్. శ్రీమాన్ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు, వినుకొండ. భక్తిగా కొల్చు పెద్దలను బంధురమైన వివేక సంపదన్ యుక్త వయస్సులో వరుని వెండిలియాడి వినూత్న గేహవాసక్తిగా చేరి కాపురము చక్కగా దిద్దును సత్కవీశ స్త్రీశక్తికి సాటిరారెవరు. శ్రీ పులిపాక వెంకటలక్ష్మీకాంతరావు గారు, భాగ్యనగరం. శక్తి

నమస్కరించుచున్ శక్తి కొలంది మాతకును శ్రద్ధగా సేవలు నర్చి కొల్చుటా శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మృక్కగావలెన్. శ్రీమాన్ అగ్నిహోత్రం హయగ్రీవ రామచంద్రాచార్యులు గారు కూచిపొడి. శక్తిని కూడకుండినను శంకరు పూర్ణపు మూర్తి ఎట్లగున్ ముక్తికి ఇచ్చునాడు నిల ముష్కర రక్కసమూకలన్ గదా శక్తిని పూజ చేతురట శంకర బ్రహ్మలు విష్ణుతోడుగా శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మృకగావలెన్. శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారు భాగ్యనగరం. ఉక్తిని గొల్వగా నుతుల యుక్తము హార్ధపు వృష్టినిచ్చుగా ముక్తి నొసంగునే జనని మోదము తోడను హ్లాదమొందగా భక్తిని సాగిలంబడగ భారతి సూనుల పూంచు విద్య ఆసక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మురొక్కగావలెన్. శ్రీ పశుమూర్తి భగవంతం గారు పెదప్రోలు కృష్ణా జిల్లా. శక్తియ మూలమీ జగతి చక్రము లోపల కాలముండదా వ్యక్తులు ఎంతవారలయు పంకజలోచను ఆజ్ఞవర్తులే యుక్తులు ఎన్ని పన్నినను ఉండరు మర్చులు శాశ్వతమ్ముగా శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మృక్కగావలెన్. శ్రీ దొంతా భక్తుని రామనాగేశ్వరరావు గారు భీమవరం. భక్తి మనంబుతో పరమ పావన పూజలు నోములను సదా యుక్తిగా వంట ఇంటి

నుండు స్త్రీ శక్తికి సాటిరారవరు. శకురుడునైనను మృకగా వలన్. శ్రీమతి నిడదవోలు నాగవల్లి గారు తణుకు. భక్తి స్వభావ సిద్ధ నిజ వైభవ శక్తిని మాతృమూర్తియై వ్యక్తము చేయు ప్రేమము సమాదరమొప్పగ పెంచుచున్ సూక్తుల ఆచరింప పరిశోధన నేర్పెడి మాతృమూర్తిదో శక్తికి సాటిరారవరు శకురుడునైనను మృకగా వలన్. శ్రీ బిఎల్ నరసింహం గారు నర్సాపురం. భుక్తి నొసంగు జీవులకు పొల్పుగా అమ్మయనంచు బిల్వగన్ శక్తికి మూలమౌచు భువి సర్వజనాళికి పొట్ట నింపున ఆసక్తిని పెంచు చిత్తమున సద్గుణవల్లియు మాతృదేవతా శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మృక్కగావలెన్. శ్రీమతి అన్నం భట్ల రుద్రాణి గారు మచిలీపట్నం. రక్తము పంచ

చు స్త్రీ శక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మృకగా వలన్. శ్రీ నడిమింటి మార్కండేయ శర్మగారు, విశాఖపట్నం. రక్త

శక్తికి సాటిరారెవరు. శ్రీమతి శారదా మంచిరాజు గారు, విజయవాడ. శక్తికి రూపమే జనని చావుకు వెర్వక జన్మమిచ్చుచుం, భుక్తిని ఇచ్చుదాను దినవోవకయైనను సాకు బిడ్డలను. తిక్తము సేయదల్పకుమి తీరని పాపము మూటగట్టి స్త్రీ శక్తికి సాటిరారెవరు. శక్రుడునైనను మృకగా వలన్. శ్రీ మలక నారాయణ రెడ్డి గారు, బాలప్ప గారి పల్లె, శ్రీ సత్యసాయి జిల్లా. శక్తులు పెక్కు ప్రజ్ఞ భుజ సత్వతమో రజయత్నమాదిగా శక్తులవెన్నియున్న ధర సారసు భక్తి ప్రయుక్త శక్తిమేల్. శక్తికి నాది శక్తికి ప్రసక్తి అనంత సుశక్తికిన్ మహాశక్తికి సాటిరారెవరు. శక్రుడునైనను మృకగావలన్. శ్రీ ఎల్లన్ రాజు దుర్గా ప్రసాదరావు గారు, నెల్లూరు. వ్యక్తిగానింటిలోన పనిభారము మోయుచు చకదిద్దున ఆసక్తిగా నెల్ల వేళల విశాల మనస్కులనేయ పిల్లలం భక్తిగా కోరు దైవమును బాలల రక్షణ మాతృమూర్తి. ఆ శక్తికి సాటిరారెవరు. శక్రుడునైనను మృకగావలెన్. శ్రీ తూములూరు శేషశాస్త్రి గారు, సత్యయోగాశ్రమం, హైదరాబాద్. శక్తియ నిండి ఉన్నదట సర్వమునందున సాక్షిగా ఇలన్. శక్తికి మారు రూపముగా సృష్టిన గన్పడు మాతృమూర్తులే. శక్తియ లేనిచో నిలన సృష్టియ లేదను మాట సత్యమే. శక్తికి సాటిరారెవరు. శక్రుడునైనను మృక్కగా వలన్. శ్రీ మొక్కపాటి సీతారాం కుమార్ గారు, చినకంచి. ముక్త విచారులోర్మికిని మూర్తులు శైశవమున్ సపర్య సంయుక్త సరాగ కేళి ఉపయుజ్యతనత్తరి హత్తు కొందురయుక్తమయుక్తమెంచు సమయోచిత చిత్తులు. తేట తల్లులీ శక్తికి సాటిరారెవరు. శక్రుడునైనను మృకగావలెన్. శ్రీ రాయిప్రోలు సీతారామ శర్మ గారు, భీమవరం. శక్తియ సృష్టి మూలమగు శక్తియ లక్ష్మియు వాణి పార్వతుల్, శక్తియ భూజనాళికడు చక్కగా తీర్చగ అమరూపిణై, భుక్తిని భక్తి రక్తులను పొల్పులనొందగ జేయుచుండునా. శక్తికి సాటిరారెవరు. శక్రుడునైనను మృకగా వలన్. శ్రీ ప్రభుల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఉండవల్లి. శక్తిగా శ్రీగా ఉక్తిగా విశాల సమున్నత రూప తేజమై యుక్తిగా వెల్గులీనుచు మహోజ్.

0: ఆసక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మృకగావలన్. శ్రీమత్ సింహాద్రివాణి గారు, విజయవాడ. రక్తము పంచి పెంచుగద రాశిగా పోసియు ప్రేమనంతయున్, రక్తికి మారు రూపమెగ రాగము పొంగిడి మాత ఎప్పుడున్. శక్తిని ధారవోయుచును సాకును సంతును, తల్లియన్ మహాశక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మృక్కగా వలన్. శ్రీ రాయిప్రోల జగదీష్ చంద్ర శర్మ గారు, తెనాలి. ప్రాక్తన కర్మ సంచయము పావనమై చన తల్లి అయ్యడిన్, మౌక్తికతుల్య జన్మమది మాధురు నిండిన ప్రేమ పంచగా, శక్తిను సంగురమ్మ ఇల సంపద దేవత అట్టి మాతృతా శక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మృక్కగా వలన్. శ్రీమతి శ్రీనివాసుల శ్రీదేవి గారు, గుజ్జనగుండ్ల. వక్తగా మాటలాడుటకు వాచక శక్తిని నేర్పుటందునన్, భుక్తికి మార్గముంగనగ బోధన చేయుచు విజలందగా, సూక్తులు చెప్పుచుం మదికి శోధన పద్ధతి నేర్పున, కళాశక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మృక్కగా వలన్. శ్రీమతి ఎక్కంటి పద్మావతి గారు, గుంటూరు. యుక్తిగా వేల్పు బోలే మన యోగ్యత గూర్చగా నిల్చు మాతకే శక్తియు సాటిరాదు నిల, సాంత్వన కూర్చుతూ తీర్చిదిద్దగన్, ముక్తిగునేటి సూక్తులను ముచ్చట తీరగ నేర్పునట్టి, ఆ శక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మృకగా వలన్. శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. రక్తము పంచినంతటను రాగము తోదను పెంచగా, భువిన్ యుక్తము తల్లులందరికి యోగ్యతనొందగ లోకమున్నుతుల్, శక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మృక్కగావలన్. ముక్తికి మార్గమై జనని ముచ్చటగొల్పును మూర్తిమంతమై. శ్రీ మాచిరాజు శ్రీరంగ శేషసాయి గారు, ఏఎస్ రావు నగర్. ముక్తికి మార్గమే అనగా ముందుగా దేవుని రూపమే అనన్, భక్తిగా మ్రొక్కరే జనులు పావనమూర్తికి మాతృమూర్తికిన్, భుక్తి వసంగి బ్రోచునది భూతల మందున ప్రేమమూర్తి, ఆశక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మ్రొక్కగా వలన్. శ్రీమతి దినవహి సత్యవతి గారు, గుంటూరు. శక్తిగా జేయుచున్ యజుడు శ్యామను ధారుణి కంపె మాతగన్, యుక్తియు శక్తి జఘ్నులుగా ఉర్విని గెల్చే ధాత్రియే, భక్తిగా జేయ సేవలను పాలన సేయును ప్రత్యగాత్మయే, శక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మృక్కగా వలన్. శ్రీమతి చంద్రకళ యలమర్తి గారు, విజయవాడ. ముక్తిని పొందగా కరుణమూర్తికి సేవలు సేయరేయిలన్, రక్తపు ధారలా కనుచు రక్షణ చేయును తల్లియే కదా, భక్తిగా ప్రేమగా కొలువ భాగ్యము కలుగును బిడ్డకే సదా, శక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మృక్కగా వలన్. శ్రీమతి బల్లాపురాడు కల్పన గారు, విజయవాడ. శక్తికి మించి సేవలను జాప్యము చేయక చేయుచున్ సదా, సూక్తులు రంగరించి కడు సూక్ష్మములన్నీయు నేర్పి, బిడ్డలన్ యుక్తిగా పెంచి సంఘమున యోగ్యుల చేసిన కన్నతల్లియౌ, శక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మృక్కగా వలన్. శ్రీ తోలేటి పార్థసారథి గారు, నర్సాపురం. మౌక్తిక స్వచ్ఛ లక్షణ సమన్విత రాగ విశాల భావమున్, భక్తిని అర్చనా విధుల పాటవమొప్పగ సేవజేయ, ఆసక్తియ సద్వరం విడగ సంతును కల్గ మాతృమూర్తియౌ శక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మురకగావలన్. శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు, విజయవాడ. వ్యక్తతగూర్చి పిల్లలకు వాసిగా పెంచియు పెద్ద చేసి తా భక్తిని శక్తియుక్తుల ప్రభావితుయేయు విశిష్టమూర్తి. శ్రీ సూక్తము మాతృవాక్ సుధశోభిత ప్రాభవ జీవితంబు స్త్రీ శక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మురకగావలన్. శ్రీ పెద్దాడ మల్లికార్జునరావు గారు, సత్తుపల్లి. యుక్తిగా కన్న బిడ్డలను ఓర్పుగా పెంచును సజ్జనాళిగన్, సూక్తులను ఆచరింపగను స్ఫూర్తిగా నిల్చును జీవితాంతమున్, భక్తిని నేర్పుచున్ జనని బాధ్యత తోడను తీర్చుదిద్దునా శక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మృకగావలన్. శ్రీ వేగరాజు సాయి వరప్రసాద్ గారు, హైదరాబాద్. శక్తిగా సంతు భావికని సర్వము త్యాగము చేయు శీలమున్, రక్తి ప్రవర్తనంబున నలర్చుచు మాతగా దైవరూపమై వ్యక్తము జన్మదాత తలి పాలన మందున సంగు నిత్యమౌ శక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మురకగావలెన్. డాక్టర్ రాయవరం రఘునందన్ గారు, కువైట్. భక్తిగా కొల్చుటే మనకు బాధ్యత తల్లుల ధాత్రి లోకమున్, రక్తికి రూపమే యగుచు రత్నవతి నడయాడు మాతయే, ముక్తుని పంచుచు సలుపు మూడగునమ్మల రూపు నిల్చడుం శక్తికి సాటిరారెవరు. శ్రీ సినారా గారు, ముమ్మిడివరం. భుక్తికి దూరమై బ్రతుకు ముష్టి జనమ్ముల చారదీసి తా శక్తికి మించి వంటలను చక్కగా చేయుచు క్షుత్తునార్పుచుం, భక్తిని రక్తి నింపెనచి బంధము నల్లును మాతయవుచు ఆ శక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మురక్కగావలన్. ఇట్లే పూరణలు పంపిన వారు కుమారి శ్రీ వేదత్రి గారు, బెంగుళూరు. నుదురుపాటి వెంకట సుబ్రహ్మణ్యం గారు, గుడివాడ. శ్రీమతి దేవులపల్లి కృష్ణవేణి గారు, బొబ్బిలి. సుబ్రహ్మణ్యం పి గారు, హైదరాబాద్. గురిగే వెంకటేశ్వర్లు గారు, గుండ్లకుంట, కడప జిల్లా. సాహితీ శ్రీ పిరాట్ల విజయలక్ష్మి గారు, హైదరాబాద్. వివిబి కామేశ్వర్ గారు, వెలగలేరు. ఎం భాస్కర్ గారు, యనమల కుదురు. శ్రీ సత్యనారాయణ బొలిశెట్టి గారు, హైదరాబాద్. పప్పు లక్ష్మణ శాస్త్రి గారు, కాజులూరు. పిన్నక నాగేశ్వరరావు గారు, హైదరాబాద్. బివి దత్తాత్రేయులు గారు, చౌటుపల్లి. కూచుబట్ట శ్రీరామచంద్రమూర్తి గారు, ఏకమూరు. నారాయణం శ్రీనివాసమూర్తి గారు, గరికిపర్రు. యనమండ్ర భార్గవి గారు, శాన్ ఫ్రాన్సిస్కో. సోమంచి పురుషోత్తం గారు, తణుకు. శ్రీ కొత్తకాపు గోవిందరెడ్డి గారు, హోసూరు. చావలి విజయ్ గారు, సిడ్నీ. శ్రీమాన్ ఏవై వేణుగోపాల్ గారు, పెదపొడి. సుశర్మ గారు, తణుకు. భాగవతుల సాయికృష్ణ గారు, యలమంచిలి. మైత్రేయ కుమారి గారు, అమలాపురం. రేవతి శ్రీనివాస్ గారు, సూరత్తు. పొన్నాల దుర్గాప్రసాద్ గారు, హైదరాబాద్. భార్గవి సామినేని గారు, హైదరాబాద్. దిలీప్ గారు, బంటుమిల్లి. కుమారి ఎన్ వాగ్దేవి గారు, నిడదవోలు. భాగవతుల శ్రీశాఖ్య శ్రీవరేణ్య గారులు, యలమంచిలి. పొడగట్లపల్లి మహాలక్ష్మి గారు, పూలపల్లి. రాయప్రోలు సూర్యనారాయణ శర్మ గారు, భీమవరం. లాస్య సమీర కార్తిక్ శ్రీనిచ్చ గారులు, గుంటూరు. కుమార్ సోమంచి హృలేఖ గారు, బెంగళూరు. జి శ్రీకాంత్ గారు, విజయనగరం. శ్రీమతి సత్య శివనాగరాజు గారు, ముమ్మిడివరం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. భాగవతుల పద్మావతి గారు, రుస్తుంబాద. మంకు సుమతి నాగేంద్ర గారులు, కొప్పర్రు. పల్లావజల వెంకటశైలజ గారు, విజయవాడ. మంకు మధుహరికృష్ణ గారు, కొప్పర్రు. డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు, ఏలూరు. బొర్ర కృష్ణమూర్తి గారు, హైదరాబాద్. మల్లా శ్రీప్రియ గారు, కైకలూరు. ముడుంబై వేణుగోపాలాచార్య గారు, రాజవోలు. చింతలపాటు అయ్యచ్చ గారు, ఏలూరు. సుబ్రహ్మణ్య వరప్రవీణి గారు, పూణే. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొక్కసారి వినండి. ఒత్తురు ఓదురు మనుజులు వాయసభంగిన్, ఒత్తురు ఓదురు మనుజులు వాయసభంగిన్. జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని పద్యపూరణలు గావించాలి. సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు సరస వినోదిని సమస్యాపూరణం విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి

90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామివారి బృందంచే ప్రత్యేక

0: సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ఈ మాసపు పాట రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీ విద్య, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గా ప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాడ్, శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ బి ధనుంజయ్ తబ్లా.

0: It said that contracts must contain penalty clauses for delayed wage payments and further asked ministries to ensure adequate fund availability before awarding manpower contracts. With Anupam Mishra, Priya Mondal, Akashwani News, Delhi.
1: Defence Research and Development Organisation has successfully conducted an extensive long-duration test of its actively cooled full-scale scramjet combustor in Hyderabad. Ministry of Defence said that the test achieved a runtime of over 1,200 seconds, surpassing the earlier 700 seconds test held in January this year. The successful test positions India at the forefront of advanced aerospace capabilities and continuously emerging war technologies. It also validates both the combustor design and the capabilities of the state-of-the-art test facility, strengthening India's hypersonic cruise missile development program. External Affairs Minister Dr. S. Jaishankar jointly handed over an agro-processing facility in South Trinidad, along with the Prime Minister of Trinidad and Tobago, Kamala Prasad Bisesar. In a social media post, Dr. Jaishankar said that the facility, powered by India's Seeds Initiative, will strengthen Trinidad and Tobago's small and medium-sized enterprises ecosystem, providing fresh impetus to its farming sector. He also launched a permanent prosthetic center in Pinal, Trinidad and Tobago. Dr. Jaishankar said that the center is a gift of mobility and dignity for the country and wider CARICOM region. The sacred Somnath Temple is celebrating 75 years of its modern journey, evolving into a global center of spirituality and sustainable tourism. With Prime Minister Narendra Modi set to grace the Somnath Amrit Parv, the temple has entered a golden era under his leadership as the chairman of the Somnath Trust. Beyond its religious significance, Somnath is emerging as a pioneer in environmental conservation, aiming to become India's first net zero temple. We have a report from our correspondent.
2: Under the Mission Life initiative, the temple is setting benchmarks in sustainability by converting floral waste into compost and plastic waste into paver block. Furthermore, with advanced sewage treatment plants, rainwater harvesting system and Miyawaki forest, the trust is rapidly moving towards net zero carbon footprint. Digital initiatives now allows devotees worldwide to book pujas and receive prasad at their doorsteps. Today, the shrine attracts over 97 lakh devotees from across the world, supported by world-class infrastructure connectivity, including Vande Bharat and international airports. Aparna Khun, Akashwani News, Ahmedabad.
1: On to sports. In boxing, India's under-15 girls delivered commanding performances in the semi-finals at the Asian Boxing Under-15 and Under-17 Championships, with 9 boxers advancing to the finals across weight categories in Tashkent. India enjoyed a strong outing as Akshita scored an RSC win in the 30-33 kg category against Kazakhstan Aizan Marat. Tanvi in 43 kg, Hanshika Atri in 46 kg, Sunena in 58 kg and Bhumika in 61 kg also registered RSC victories, while Anzi claimed a dominant 5-0 win in the 37 kg category and Sonia Cruz to a 5-0 victory in 40 kg. And now, for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
3: Thank you, Shagun. The Statesman highlights Suvendu Adhikari sworn in as Bengal CM, while the Times of India adds NDA show of strength as Suvendu sworn in as first BJP CM of Bengal. Hindustan Times, Prime Minister bows, thanks voters, notes the pioneer. Numbers in order, Vijay to be TN Commander-in-Chief, notes Hindustan Times. The Statesman headlines, TVK crosses final hurdle for majority, secures IUML's VCK's support for forming Vijay Sarkar. Agni 5 tested, capable of multiple nuclear strikes, cites Hindustan Times. India tests advanced Agni missile from Odisha coast, reports the Pioneer. The Asian Age reports, Lieutenant General Raja Subramani appointed as next CDS, Swaminathan to helm Navy. The Tribune reports, Pak China affairs experts, Lieutenant General Raja Subramani picked up as next CDS, Swaminathan named Navy Chief. Hindustan Times headline states, Vinesh gets WFI notice, returns set get delayed, while the Indian Express headlines, Vinesh comeback hits a hurdle, WFI bars her from competing until June 26th. In a Mother's Day special piece titled Giving Them Roots, the Indian Express mentions inspiring stories of motherhood, pointing motherhood may not give you awards, but it certainly gives you battle scars and memories. And finally, Indian tourism waking up to its floral power, the Financial Express writes, the demand for flower-centric travel is witnessing strong growth. And with that, it's back to you, Shagun.
1: Thank you, Sarabjit. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to visit Karnataka and Telangana today to launch multiple development projects worth around 9,400 crore rupees in Hyderabad and participate in 45th anniversary celebrations of the Art of Living in Bengaluru. TVK Chief C. Joseph Vijay to be sworn in as Chief Minister of Tamil Nadu this morning. President Draupadi Murmu appoints N. Rangasamy as Chief Minister of Puducherry. Centre operationalizes four labour codes with publication of rules. DRDO achieves major breakthrough in hypersonic missile development by conducting long-duration test of scramjet combustor. And nine Indian boxers advance to finals of Asian Boxing Under-15 and Under-17 Championships in Tashkent. And with that, we end the morning news. Have a nice day.
4: Akasavani, Pachima Godavari Jilla Samachara Lekha Vintaru. Rachana Sriyai Subbarao.
5: ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో రైల్వే అభివృద్ధి పనులు 29 కోట్లతో పాలకుల నియోజకవర్గ అభివృద్ధి, లేసల్లికల్లో ఆధునిక పరిజ్ఞానం, ఘనంగా అల్లూరి వర్ధంతి, గ్రీవియన్స్ ఫ్రీ విలేజ్లుగా గ్రామాలు తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఇలపుకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. గత 2 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న 165వ జాతీయ రహదారి పనులను త్వరలో పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ జాతీయ రహదారిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 165వ జాతీయ రహదారి పనులకు అన్ని రకాల అనుమతులు ఇస్తూ 2,400 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. దీనివల్ల భీమవరం పట్టణానికి బైపాస్ అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నర్సాపురం చర్లపల్లి నూతన ఎక్స్ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవరం చెప్పారు. 26వ తేదీన నర్సాపురంలో చర్లపల్లి రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేసవి రద్దీని కారణంగా వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. దీంతో పాటు నర్సాపురం తిరుపతి ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించామన్నారు. గతంలో ఉన్న స్పెషల్ రైళ్లను రెగ్యులర్ రైలుగా నడుపుతున్నట్టు మంత్రి వివరించారు. ఈ రైళ్లలో సంబంధించి తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, ఆకివీడు, పాలకొల్లు స్టేషన్లలో హాల్ట్లు ఏర్పాటు చేశామన్నారు. వందే భారత్ రైలుకు తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎరువులు, పురుగు మందులను తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చెప్పారు. మార్టేరు వరి పరిశోధన స్థానంలో జరిగిన కిసాన్ మేళాలో మంత్రి మాట్లాడుతూ పరిశోధన స్థానంలో అభివృద్ధి చేసిన వరి వంగడాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించడం జరుగుతోందన్నారు. మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా, డిమాండ్కు అనుగుణంగా పంటల సాగును చేపట్టాలన్నారు. ఏ ప్రాంత భూముల్లో ఏ పంటలకు అనుకూలమో రైతులకు వివరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. వర్షాలు, వరదల సమయంలో ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పోడూరు, పాలకొల్లు, ఎలమంచిల మండలాల్లోని 35 కోట్ల రూపాయలతో 36 పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలంలోగా పనులు పూర్తి చేస్తామన్నారు. పంట, మురుగు కాలువలకు రిటర్నింగ్ వాల్స్, డ్రైనేజీల నిర్మాణం, రహదారుల పనులు చేపడుతున్నామన్నారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో 3వ తేదీన 97 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 40,92,000 రూపాయల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ 23 నెలల కాలంలో 13,99,00,000 రూపాయలను పేదలకు ఆరోగ్యం కోసం, రక్షణ కోసం ఖర్చు చేశామన్నారు. డ్రైన్లలో తూడు తొలగించడం ద్వారా పంట పొలాలు ముంపు నుంచి రక్షించేందుకు చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చెప్పారు. భీమవరంలోని యనమదుర్రు డ్రైన్లో 1,50,00,000 రూపాయలతో 21 కిలోమీటర్ల పొడవున కిక్కిసు తొలగింపు పనులను పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ డ్రైన్లో ఇరుపక్కలా ఉన్న కిక్కిసను తొలగించడం జరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం నదీ జలాల సంరక్షణలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా నరసాపురంలో వశిష్ఠా నదీ తీరంలో చెత్తను తొలగించి మొక్కలు నాటే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జలహారతి అనాదిగా వస్తున్న సంప్రదాయమన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా లేసు ఉత్పత్తులు చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి కోరారు. నరసాపురంలోని లేసు పార్కులో ఎగ్జిమ్ బ్యాంక్ సహకారంతో శిక్షణ పొందిన మహిళలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోజువారీ వినియోగానికి అవసరమయ్యే డిజైన్లను ఉత్పత్తి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను గ్రామస్థాయిలను గుర్తించి వాటిని సత్వరం పరిష్కరించేందుకు గ్రీవెన్స్ ఫ్రీ విలేజులుగా తీర్చిదిద్దాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. వీరవాసర మండలం అండలూరులో మే 7న గ్రామ సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటి వరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచారాలకు విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెలలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.
4: మరింత వరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఐ సుబ్బారావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి సోదరీమణుల గాత్రద్వయం వింటారు. వయలిన్ శ్రీ పి నాగేశ్వరరావు, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోర్సింగ్ శ్రీ వివిఎస్ ప్రసాద్. ముందుగా పురుషోత్తముడు వీవు రేవగుప్తరాగం ఖండచాపుతాళం అన్నమాచారి రచన.

ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభొట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభొట్ల కృష్ణవేణి సోదరీమణుల గాత్రద్వయం వింటున్నారు. వయలిన్ శ్రీ పి నాగేశ్వరరావు, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోర్సింగ్ శ్రీ బివిఎస్ ప్రసాద్. చివరిగా మామవ మీనాక్షి వరాళిరాగం మిశ్రచాపుతాళం ముత్తుస్వామి దీక్షిత రచనా.

0: మీరింతవరకు ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభొట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభొట్ల కృష్ణవేణి సోదరీమణుల గాత్రద్వయం విన్నారు. వయలిన్ శ్రీ పెరవలి నందకుమార్, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోర్సింగ్ శ్రీ బివిఎస్ ప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 నమస్తే అమరావతి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే నీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా? తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
3: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
2: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
3: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
2: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
3: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
2: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
3: ఉత్సాహం ఊపందుకుంటుంది,
2: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
3: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
2: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
3: 90 ఏళ్ల చరిత్ర,
2: 90 ఏళ్ల అనుబంధం,
3: 90 ఏళ్ల మన కథ.
2: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
3: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
4: కార్యక్రమంలో ముందుగా శ్రీవారి ముచ్చట్లు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా ఎస్ జానకి ఆలపించిన దాసర్ నారాయణరావు గీతం వినబోతున్నారు.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే. ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువల కామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం. డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి. అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామివారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వింటున్న ఆ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా ఎస్పి శైలజ ఆలపించిన సదాశివ బ్రహ్మేంద్ర గీతం. చిత్రం పడమటి సంధ్యారాగం. సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: నమస్తే అమరావతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 వార్తావాహిని వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం స్పందించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశం సాధించిన అసాధారణ విజయం సాయుధ దళాల సాటిలేని ధైర్య సాహసాలను ప్రతిబింబిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సైనికుల శౌర్యం, త్యాగం, వృత్తి నైపుణ్యానికి దేశం సెల్యూట్ చేస్తోందని తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో భారతదేశం నిబద్దతతో ఉందని స్పష్టం చేశారు. పహల్గామ్లో అమాయక భారతీయులపై దాడి చేసిన వారికి సైన్యం తగిన సమాధానం చెప్పిందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ ఉక్కు సంకల్పాన్ని, జాతీయ భద్రత పట్ల రాజీలేని నిబద్దతను ఈ ఆపరేషన్ ప్రతిబింబిస్తుందని తన సందేశంలో పేర్కొన్నారు.
1: దేశంలోని 5 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ 206 స్థానాల్లో గెలుపొంది, తొలిసారిగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ చెరో 2 స్థానాలు, సిపిఎం 1 స్థానంలో గెలుపొందాయి. ఇక తమిళనాడులో నటుడు సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్టి కలగం తొలి ఎన్నికల్లోనే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. డిఎంకే 59, ఏఐఏడిఎంకే 47 స్థానాలు గెలుచుకున్నాయి. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా 3వ విజయం సాధించింది. బీజేపీ 82 స్థానాలు గెలుచుకుని మెజారిటీ సాధించింది. అలాగే కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్పష్టమైన ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 63, ఐయుఎంఎల్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీ 3 స్థానాలు దక్కించుకుంది. కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరిలో ఎన్డీఏ 18 స్థానాలతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది.
2: 4 రాష్ట్రాలతో పాటు 1 కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విజయోత్సవ వేడుకలకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో తమ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో 93% పోలింగ్తో సరికొత్త రికార్డు సృష్టించారని, తమిళనాడు, కేరళలోనూ పోలింగ్ శాతం బాగా పెరిగిందన్నారు. దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఉన్నాయని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నందుకే ప్రజలు ఎన్డీఏ కూటమిని వరుసగా గెలిపిస్తున్నారని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
3: ఏ దేశ్ కే ఉజ్వల్ భవిష్య్ కీ ఉద్ఘోషణ కా దిన్ హై, యే భరోసే కా దిన్ హై, భరోసా భారత్ కే మహాన్ లోక్తంత్ర పర్, భరోసా పర్ఫార్మెన్స్ కీ పొలిటిక్స్ పర్, భరోసా స్థిరతా కే సంకల్ప పర్, భరోసా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీ భావన పర్.
1: దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ను మంగళవారం విడుదల చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తున్నట్లు గెజెట్లో కేంద్రం పేర్కొంది. రాయగడ నుంచి కొన్ని సెక్షన్లను విశాఖ డివిజన్లో కలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. తాజా ఉత్తర్వులతో రాయగడ డివిజన్లో ఇంతకుముందు ఉన్న పలాస, ఇచ్చాపురం రైల్వే లైన్, ఇచ్చాపురం, దువ్వాడ, విజయనగరం రైల్వే లైన్లు విశాఖ డివిజన్లో చేరాయి. అదేవిధంగా నౌపడ, పర్లాకి

0: మిడి, బొబ్బిలి, సాలూరు లైన్లు, సింహాచలం, వడ్లపూడి, విశాఖ, జగ్గయ్యపాలెం రైల్వే లైన్లను విశాఖ డివిజన్లో విలీనం చేశారు. కోరాపుట్, కిరండోల్ లైన్ను విశాఖ, రాయగఢ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ కార్యకలాపాలతో రాష్ట రవాణా రంగంలో కొత్త దశ ప్రారంభమవుతుందని అన్నారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సాంకేతికతలపై దృష్టి సారిస్తూ 1.52 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. వీటిలో ప్రధానంగా గుజరాత్లో 1,570 కోట్ల రూపాయల విలువైన నౌకా మరమ్మతు కేంద్రం, చెరుకు ధరలో గణనీయమైన ప్రయోజనాలు, పత్తి ఉత్పాదకతను పెంచడం వంటి అంశాలు ఉన్నాయి. కేబినెట్ సమావేశ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ పత్తి రంగంలోని సమస్యలను పరిష్కరించడానికి 5,659 కోట్ల రూపాయల కేటాయింపుతో కపాస్ క్రాంతి పేరుతో పత్తి ఉత్పాదకత మిషన్కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం ద్వారా సుమారు 32 లక్షల మంది పత్తి రైతులు లబ్ధి పొందుతారని, 2030-31 నాటికి పత్తి ఉత్పత్తి 498 లక్షల బేళ్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ
2: 5,659 కరోడ్ రూపే కా యే ప్రాజెక్ట్ హై జిస్కే 3 కంపోనెంట్స్ హై. పహలా కంపోనెంట్ రిసర్చ్, దూసరా ప్రొడక్షన్ కి టెక్నాలజీస్ కో బడానా, ఔర్ తీసరా న్యూ ఏజ్ ఫైబర్స్ కే లియే కిసానో కో ప్రోత్సాహిత్ కర్నా. యే ప్రధాన మంత్రి జీ కా విజన్ హై 5F, ఫార్మ్ సే ఫైబర్ బనానా, ఫైబర్ సే ఫ్యాక్టరీ మే జానా, ఫ్యాక్టరీ సే ఫ్యాషన్, ఫ్యాషన్ సే ఫారిన్ షోర్స్ తక్ కాటన్ కా పూరి సప్లై చైన్ కో మెయింటైన్ కర్నా. కస్తూరీ కాటన్ ఇస్కీ ప్రాపర్ మార్కెట్ మే స్థాపనా కర్వానా, యే భీ ఇస్ మిషన్ కా పార్ట్ హై.
0: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 జిల్లాలను కలుపుతూ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపటాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ప్రాజెక్టులు దేశ మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్ధిని పెంచడంతో పాటు అనుసంధానాన్ని మెరుగుపరిచి కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతాయని సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఉన్న కీలక పర్యాటక ప్రదేశాలకు రవాణా మార్గాన్ని మరింతగా మెరుగుపరుస్తాయని అన్నారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కు పెంచాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని కూడా నరేంద్ర మోదీ అభినందించారు. ఈ నిర్ణయం దేశ న్యాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, ప్రజలకు సత్వర న్యాయం అందేలా చూస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో భారత సైన్యానికి చెందిన నార్త్ సెంటర్ కమాండ్, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా నిర్వహించిన 3 రోజుల నార్త్ టెక్ సింపోజియం కార్యక్రమాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ సిబ్బంది, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అత్యంత వేగంగా మారుతున్న నేటి సాంకేతిక విప్లవంలో భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలంటే పరిశోధనలపై నిరంతరం దృష్టి సారించడం అత్యవసరమని చెప్పారు. యుద్ధ స్వరూపం ట్యాంకులు, క్షిపణుల నుండి డ్రోన్లు, సెన్సార్ల వరకు మారిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వసిద్ధంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేస్తూ,
3: శౌర్య కేవల శారీరక శక్తి యా యుద్ధ కౌశల్ కా నామ్ నహీ హై, శౌర్య హమారే మన్ కీ వహ్ అటల్ అవస్థా హై జహాన్ రాష్ట్ర ప్రేమ్ కే ఆగే సారే సుఖ్ సారే మోహ్ सारे भय यह व्यर्थ हो जाते हैं. शौर्य वो दिव्य भाव है जहां हमारा एक सैनिक अपने माता पिता, पत्नी और बच्चों के स्नेह के बंधन से ऊपर उठकर मां भारती की रक्षा का व्रत लेता है.
0: ఆరోగ్య సంరక్షణపై భారత్, జపాన్ దేశాల 3వ సంయుక్త కమిటీ న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, జపాన్ ఆరోగ్య సంరక్షణ విధాన శాఖ మంత్రి కిమీ ఒనోడోలు సహా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవటానికి, కొత్త భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి ఇరు దేశాలు నిబద్దతతో ఉన్నాయని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ సమావేశం ఒక కీలక వేదికగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ అనే సూత్రం కింద సమ్మిళిత అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని జేపీ నడ్డా ఉద్ఘాటించారు.
1: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురు శుక్రవారాల్లో కలెక్టర్ల సదస్సు జరిగింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మొదటి రోజు సమావేశంలో స్వర్ణాంధ్ర 10 సూత్రాలు, జిల్లాల వారీగా వృద్ధి, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పెట్టుబడులు వంటి అంశాలపై చర్చించారు. 2వ రోజు సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు, ఫైళ్ల క్లియరెన్స్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పలువురు

0: తీవ్ర ప్రమాణాలు ఇవ్వాలని ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఆ డైరెక్షన్ అయితే క్లియర్ గా పెట్టాం, అనేక పాలసీలు తీసుకొచ్చాం.
1: గుంటూరు ఛానల్ కాలువ ఆధునీకరణ విస్తరణ పనులకు పరిపాలన అనుమతులు మంజూరైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గుంటూరు ఛానల్ అభివృద్ది ద్వారా సాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఛానల్ను పరిశీలించామని, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి అవసరమైన మరమ్మత్తు పనులను చేపడతామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆధునీకరణ ద్వారా సాగు తాగునీరు మరింత అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం వల్ల ఇప్పుడు 27,000 ఎకరాల ఆయకట్టు ఏదైతే ఉందో అది ఇంకొక 48,000 ఎకరాల అడిషనల్ గా ఆయకట్టు వచ్చి 75,000 ఎకరాల ఆయకట్టుకి మంచి నీరు వస్తుంది. అడిషనల్ గా ఒక 40-50 గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా వస్తుంది. ఈ 47 కిలోమీటర్లు ఏదైతే గుంటూరు ఛానల్ ఉందో అందులో లాస్ట్ 10 కిలోమీటర్లు ఛానల్ విడ్త్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఈ ఛానల్ కింద ఎక్స్టెన్షన్ చేసినా కూడా వాటర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న లాస్ట్ 10 కిలోమీటర్లలో ఇంకొక 50 ఎకరాల పైన ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని వెడల్పు చేయటం, వీటితో పాటు బండ్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కట్టల్ని స్ట్రెంగ్తన్ చేయటం, ఎందుకంటే ఇది 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుంటూరు ఛానల్.
3: న్యూఢిల్లీలో గురువారం జరిగిన 10వ హిందూ మహాసముద్ర డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి సముద్ర జలాల్లో సంక్షోభ సమయాల్లో వేగవంతమైన సహాయం, భద్రతకు హామీ ఇస్తూ భారతదేశం నేడు స్థిరత్వానికి ఒక దృఢమైన స్తంభంగా నిలుస్తోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సురక్షితమైన, సంపన్నమైన హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని క్రియాశీలకంగా తీర్చిదిద్దుతోందని చెప్పారు. గ్లోబల్ సౌత్ కోసం పటిష్టమైన సముద్ర వాతావరణాన్ని నిర్మించడానికి, అత్యంత నిర్మాణాత్మకమైన హిందూ మహాసముద్ర తీర ప్రాంత అధ్యక్ష పదవి కోసం భారత్ ఎదురుచూస్తోందని తెలిపారు.
1: గుజరాత్లోని గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో జరిగిన ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్ 2.0లో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న విమానయాన మార్కెట్గా భారతదేశం ఉందని చెప్పారు. విమానాల లీజింగ్, ఫైనాన్సింగ్కు సంబంధించి ప్రపంచ గమ్యస్థానంగా రూపాంతరం చెందుతోందని గుర్తు చేశారు. భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఆవిర్భవించిందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 1,100 వాణిజ్య విమానాల సముదాయం 2035 నాటికి 3 రెట్లు పెరుగుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
4: India has emerged not merely as one of the world's fastest growing economies, but also as a nation that the world looks to for inspiration, for partnership, and more importantly for leadership. India's aviation sector is not merely growing, it is transforming at a pace that is catching the attention of the entire world. Passenger traffic in financial year 26 alone has touched 191 million on combined domestic and international routes.
3: ఆకాశవాణి సంస్థ దేశానికి గడిచిన 90 ఏళ్లుగా సేవలను అందిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని మ్యారథాన్ను ఢిల్లీలో శుక్రవారం నిర్వహించింది. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈ పరుగును ప్రారంభించారు. దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు సాగిన ఈ మ్యారథాన్లో ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ, మ్యారథాన్ ద్వారా ఫిట్నెస్ ఉద్యమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 232 ఆకాశవాణి కేంద్రాలలో ఈ నెలలో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా 1936లో స్థాపించబడిన ఆకాశవాణి దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రసార వేదికలలో ఒకటిగా కొనసాగుతోంది.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
5: రాబోయే అతిథి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. చిత్రగీతాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
6: ఎస్, ఆ వైబ్ వినిపిస్తుందా? తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్.
7: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
6: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
7: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
6: ఇదొక వైబ్.

0: ఇదొక మెమరీ, ఇది మన కల్చర్ కి కనెక్ట్. మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
0: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
0: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
0: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: ముందుగా వినబోతున్న పాట అభిమానం చిత్రం కోసం జిక్కి బృందం ఆలపించిన శ్రీశ్రీ గీతం.

వీరు విన్న పాట మనం. ఈ చిత్రం కోసం మాస్టర్ భరత్ బృందం ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం అనూప్ రూబెన్స్. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఛత్రపతి. ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన వేటూరి గీతాన్ని వినబోతున్నారు.

తర్వాత వినబోయే పాట రఘువరన్ బీటెక్. ఈ చిత్రం కోసం దీపు ఇంకా ఎస్ జానకి ఆల్పించిన రామజోగేశాస్త్రి గీతాన్ని వినబోతున్నారు. సంగీతాన్ని అందించిన వారు అనిరుద్ర విచందర్.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హనిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

తర్వాత వినబోయే పాట అమ్మ రాజీనామా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా సంగీతాన్ని అందించారు చక్రవర్తి.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: ఆకాశవాణి 102.2 సమయం 11 గంటలు కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: ప్రస్తుత కార్యక్రమం పోస్ట్ బాక్స్ నంబర్ 100.

ఉభయకుశలోపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియచేసే అభిప్రాయాల కార్యక్రమం. శ్రోతలు 0866 24888 12 ఈ నెంబర్.

0: అండి, అందరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అని అంటున్నారు. అలాగే ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రయాణాన్ని గుర్తు చేస్తూ ఒకప్పటి ప్రముఖ కార్యక్రమాలని పునః ప్రసారం చేస్తున్నారు. బాగుంది. ప్రతిరోజు శ్రోతలను భాగస్వాములు చేస్తూ సాగే రాబోయే అతిథి యువలయ వారానికి ఒకరోజు కవులను భాగస్వాములు చేసే సరస వినోదిని నిత్య నూతనాలు, ధన్యవాదాలు అని అంటున్నారు. 90 వసంతాల వేడుకలలో భాగంగా శ్రోతలతో, రేడియో ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుకు కూడా ఒక వినూత్నం ఏర్పాటు కూడా ఒక వినూత్నం అవుతుందేమో, పరిశీలించగలరు, మరోసారి ధన్యవాదాలు అని అంటూ వారు ఒక సూచన చేస్తూ సత్తుపల్లి నుంచి ఈ మెసేజ్ని పంపించారు మల్లిక్ అండ్ లలిత. ఓకే అండి, కార్యక్రమం తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, అమ్మలాంటి మా ఆకాశవాణి కేంద్రానికి 90 వసంతాల మాతృమూర్తుల దినోత్సవ శుభాకాంక్షలు అని అంటూ మదర్స్ డే సందర్భంగా ఆయన విషయాలు చెప్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
1: 90 ఏళ్ల ఆకాశవాణికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం 11 గంటలకు బాపు గారు నివాళి కార్యక్రమం చాలా బాగుంది, చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటూ, ఇంకా యువలయ కార్యక్రమం చాలా బాగుంది, ఈ కార్యక్రమాన్ని 1 గంట సేపు ప్రసారం చేయండి, మరి మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతూ రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వారి అభిప్రాయాన్ని మెసేజ్ చేశారు.
0: మరి ఈ సూచనని మా అధికారుల దృష్టికి తీసుకెళ్తామండి. కార్యక్రమం తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి అలాగే ఆకాశవాణి విజయవాడ డైరెక్టర్ గారికి, సిబ్బందికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి, ఈరోజు మీరు వినిపించిన కల్పలత ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు ఎంతో అద్భుతమైన పాటలు వినిపించారు. అలాగే ఈరోజు 1 అరగంట పాటు వినిపించినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. ఇలాంటి కార్యక్రమం ప్రతిరోజు వినిపిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఉత్తరాల పాటలకు ఎలాంటి అంతరాయం ఉండదు. ఇంకా శ్రోతలు ఒక ఉత్తరం రాసిన తర్వాత వారి పాట కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు అంటున్నారు. దయచేసి ఇలా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తూ, ఉత్తరాలు కనుమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాపుగారి రచన, బాపుగారి గురించి ఎంతో చక్కగా వివరించారు. చక్కటి కార్యక్రమం ప్రసారం చేసిన విజయవాడ డైరెక్టర్ గారికి ఇంకా సిబ్బందికి నా యొక్క నమస్కారాలు అని అంటూ నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి ఈ మెసేజ్ని పంపించారు. థ్యాంక్ యూ అండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు నిర్వహిస్తున్న ఉభయ కుశలోపరి కార్యక్రమం వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, మన దేశంలో ఆకాశవాణి ప్రసారాలు 90 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు తమ శబ్ద భాండాగారం నుంచి ఎంపిక చేసి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, హృదయపూర్వక శుభాకాంక్షలు అని అంటూ గుంటూరు నుంచి నాగభూషణం వారి మెసేజ్ని పంపించారు. ఇంకేమంటున్నారంటే, విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు కొన్ని చాలా బాగుంటున్నాయి, కర్ణాటక సంగీత కార్యక్రమానికి 1 గంట వ్యవధి కేటాయించి ప్రసారం చేయగలరని కోరుతున్నారు. అలాగే శ్రోతల అభిప్రాయాలకు కూడా సముచిత ప్రాధాన్యతను ఇస్తూ పరిగణలోకి తీసుకొని కార్యక్రమాల రూపకల్పన చేయగలరని ప్రార్థన అంటూ వారు సూచన ఇచ్చారు. ఓకే అండి.
1: ఇక తరాలపల్లి హన్మకొండ జిల్లా నుంచి జరుపతుల బుచ్చయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. కార్యక్రమ సమర్పకులకు, సహశ్రోతలకు నమస్తే. ఇంకో మెసేజ్ చూద్దాం. ఆకాశవాణి కేంద్రాలు ఎన్నో మనోరంజకమైన కార్యక్రమాలను ప్రతినిత్యం మాకు వీణుల విందు చేస్తున్నారు అంటూ, ఎందుకంటే నాకు ఇష్టమైన పాటలు, ఇష్టమైన నాటికలు, ఇష్టమైన లలిత గీతాలు, ఇంకా ఆదివారం వచ్చిందంటే 7 గంటల నుంచి ఉదయం రాత్రి వరకు మంచి ప్రత్యేకమైన కార్యక్రమాలు వినిపించి అలరిస్తున్నాయి. టీవీ ఛానల్ ఉన్నా రేడియోకి సాటి రాదు అని చెప్పుకునే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. మరొక్కసారి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటూ దోర్నాల రేణుక, బాలరాజు, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప, ఈస్ట్ వనస్థలిపురం, హైదరాబాద్ నుంచి.
0: థ్యాంక్ యూ అండి. ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ సండే మేడం గారు అంటున్నారు. హ్యాపీ సండే అండి మీకు కూడా. ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి శుభాకాంక్షలు అని అంటున్నారు. మీకు కూడా శుభాకాంక్షలు అండి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఉభయ కుశలపరి కార్యక్రమానికి నమస్సులు అంటున్నారు. నమస్తే అండి, మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి, మాకు బాగా నచ్చుతున్నాయి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం చేస్తున్న టీన్ టైం కార్యక్రమంలో చాలా చక్కటి హిందీ

0: ఈ చిత్రగీతాలు ప్రసారం చేస్తున్నారు, చక్కగా ఉంటున్నాయి. అలాగే 4 గంటల నుంచి 4:30 వరకు ప్రసారం చేస్తున్న యువలై కార్యక్రమం, జీకే క్వీజ్ ప్రశ్నలు చాలా చక్కగా ఉన్నాయి. ఈ కార్యక్రమం యువతకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉపయుక్తంగా ఉంది. ఈ కార్యక్రమం అంటే మాకు చాలా ఇష్టం మేడం అంటున్నారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు అని అంటూ సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట, భావన, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదల్కూరు మండలం తాటిపత్తి గ్రామం నుంచి ఈ మెసేజ్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
1: నంద్యాల నుంచి జగన్ సంజీవ్ నగర్ అంట ఏం రాస్తున్నారంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నమస్కారం. సూక్తి సుధలో భర్తృహరి రచించిన శ్లోక విశ్లేషణ, మనిషికి మాట పెట్టని ఆభరణం చక్కగా తెలియజేసిన దేవి శ్రేయశ్రీకి ధన్యవాదాలు అంటూ, భక్తిరంజనిలో వాసుదేవ కీర్తనలు వినిపించారు, చాలా బాగున్నాయి. వరల్డ్ ఆస్తమాడే రోజున డాక్టర్ రఘు గారితో పరిచయం చాలా ఉపయోగకరంగా ఉంది. కృత్రిమ మేధ సాంకేతిక ప్రయోజనాలు, రమేష్ గారితో పరిచయం చాలా ఉపయోగకరంగా ఉంది. అన్నమయ్య హరికథ, శ్రీరామ జననం హరికథ చాలా బాగున్నాయి. దయచేసి పురూరవ చరిత్ర హరికథ కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు.
0: ఓకే అండి. ఇంకా ఎవరు పంపించారు? ఉభయ కుశలపరికి నమస్కారం అంటున్నారు. రాజోలు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వాణి వాసు ఈ మెసేజ్ని పంపించారు. నమస్తే అండి. ఉదయం 5:50 వేసే వందే మాతర గీతం అంతకుముందు వినిపించింది, ప్రసారం చేయండి అని వారు కోరుతున్నారు. మరి ఈ విషయాన్ని మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తామండి. అలాగే ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే, మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరి లో జానపద గేయాలు ఇంకా భజన పాటలు అని అంటూ ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే, యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకట స్వామి పంపించారు. ఓకే అండి. ఇక తర్వాత ఎవరు, మురళి బట్టిప్రోల్ నుంచి ఏం పంపించారంటే, విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలన్నీ చాలా బాగుంటున్నాయి, సూక్తి సుధలు చాలా బాగుంటున్నాయి, భక్తిరంజన్లో చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అని అంటున్నారు. ధన్యవాదాలండి. ప్రతి ఉదయం 10 గంటలకి రాబోయే తిది శీర్షికన నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు. 1 గంట సేపు శ్రోతల కోసం కేటాయించండి అని కూడా కోరుకుంటున్నారు. అలాగే ఉదయం 7:15 భగవద్గీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ధన్యవాదాలు. 7:45 భక్తి సినిమా గీతాలు వినిపించండి అని అంటూ కూడా వీరు కోరుతున్నారు. ఇక ఈ మెసేజ్ని ఎవరు పంపించారో చూద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బంది, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటూ, ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు. ఉదయం దేశభక్తి గీతం, సూక్తి సుధలో సూక్తులు చాలా బాగున్నాయి, భక్తిరంజన్లో భక్తి గీతాలు కూడా చాలా బాగున్నాయి. రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం బాగుంది. 5వ తేదీన 1:30 వనితవాణి స్త్రీల కార్యక్రమంలో వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. అనంతరం విశేషాల కార్యక్రమంలో గృహ చిట్కాలు చాలా బాగున్నాయి. 10వ తేదీన ఉదయం సరసవి వినోదిని కార్యక్రమం చాలా బాగుంది. ఈరోజు కల్పలతో ఉత్తరాలు పాటలు కూడా చాలా బాగున్నాయి. టీన్ టైం హిందీ పాటలు, యువల క్విజ్ కార్యక్రమం కూడా బాగుంటుంది. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అంటూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని ఇంకా వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు.
0: థ్యాంక్ యూ అండి. అందరి అభిప్రాయాలను అధికారులకు తెలియచేయగలరు అని అంటున్నారు. 90 సంవత్సరాలు ఆకాశవాణి కార్యక్రమాలు వివరాలు తెలిపితే బాగుంటుంది అని అంటూ డాక్టర్ మూర్తి లక్ష్మి గుంటూరు నుంచి ఈ మెసేజ్ని పంపించారు. అన్ని విషయాలు కూడా, అన్ని సూచనలు కూడా మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తామండి, అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారు అని అంటే, మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేసే కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, మీకు ఆకాశవాణి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఇంకా నమస్తే మేడం, మీరు ప్రసారం చేసే యువలయ ప్రోగ్రాం చాలా బాగుంది, మీకు చాలా థ్యాంక్స్ అని అంటూ నెల్లూరు నుంచి కీర్తిక, లితిక, అశ్విని కుమార్, ఉమా మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగ్నాబాయి, రాధామున్న ఏం పంపించారంటే, ఈరోజు ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో సూర్యస్తుతి నాట్యకలం విని భక్తి పారవస్యం చెందాం. సూక్తి సుధలో వినిపించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి. బైబిల్ సూక్తులు ఆలోచింపచేశాయి. సరస వినోదిని సమస్య పూరణం కార్యక్రమంలో చక్కటి పూరణలు పంపిన కవులకు నిర్వహించిన పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నమస్కారాలు అని అంటున్నారు. ఇంకా 5వ తేదీ మంగళవారం వాగ్భూషణం గురించి భర్తృహరి సుభాషితంలో పద్యభావాన్ని చాలా ఉపయుక్తంగా భావయుక్తంగా అందించిన శ్రీ ప్రియా శ్రీ గారికి నమస్తే అని అంటున్నారు. ఇంకా 4వ తేదీ సోమవారం సూక్తి సుధలో యుద్ధాల వలన కలిగే నష్టాలు, రక్తపాతాలు, ఆస్తి ప్రాణ నష్టాలు లేకుండా జరగకుండా శాంతిగా జీవించండి అని చక్కటి సూక్తిని అందించిన శ్రీ ఆర్బి ఉదయ్ కిరణ్ గారికి మా నమస్తే అంటూ ఈ మెసేజెస్ అన్ని పంపించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరు పంపించారంటే చూద్దాం.
1: ఆకాశవాణి అధికారులకు, సిబ్బంది, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటూ, చక్కటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి, మాకు మీడియం వేవ్లో కార్యక్రమాలు వింటున్నాము, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ.
0: ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా వారంలో ఏదో ఒకరోజు పాత చలన చిత్రాలను ప్రసారం చేయగలరని మనవి అని అంటూ రాస్తున్నారు జేరుపొత్తల బుచ్చయ్య, హన్మకొండ తరాలపల్లి నుంచి. ఇక గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, హ్యాపీ మదర్స్ డే అని అంటూ రాశారు రాజోన్ నుంచి వాణి వాసు. హ్యాపీ మదర్స్ డే అండి మీకు కూడా. అలాగే ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి, ఇంకా సాంకేతిక పనులు చేసే అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు అని అంటున్నారు. మీకు కూడా హ్యాపీ మదర్స్ డే అండి. మీ కార్యక్రమాలన్నీ మేము రెగ్యులర్గా వింటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అలాగే టీన్ టైమ్, ఇంకా యువలయ, పొలం పనులు, కల్పలత ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్ని కార్యక్రమాలని స్పష్టంగా వింటున్నాం మేము, చాలా సంతోషంగా ఉంది అని అంటున్నారు. ఈ కార్యక్రమాలు వింటూ అంట మరోసారి మీ అందరికీ మా అభినందనలు తెలియచేసుకుంటున్నాము అని అంటూ రాశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన్న, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మా వీరందరూ ఈ మెసేజ్ని పంపించారు.
1: ఉభయకుశలోపరి శ్రోతల అభిప్రాయ మాలిక అంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సత్తిరెడ్డి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉత్తరాలు చక్కగా చదివి వినిపిస్తున్నారు. అలాగే చదివే వాళ్ళు వారి పేర్లు చెప్పి ప్రారంభిస్తే ఇంకా బాగుంటుంది ఏమంటారు, ధన్యవాదాలు అంటున్నారు.
0: ఓకే అండి. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే, ఈరోజు ఉభయకుశలోపరి కార్యక్రమం చాలా బాగుంది, వినియోగదర్శిని పద్యతోరణం కార్యక్రమంలో శ్రీ చుండూరు మాణిక్యాలరావు గారి వ్యాఖ్యానంలో చక్కగా చెప్తున్నారు, బాగుంది అని అంటూ రాశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని మాయ, ఇంకా వారి కుటుంబ సభ్యులు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా పసిడి పంటలు కార్యక్రమాన్ని పునః ప్రారంభించండి అంటూ కోరుతున్నారు. ఎవరంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని గారు. ఓకే అండి, మా అధికారులకైతే ఈ విషయాన్ని తీసుకెళ్తాం మా దృష్టికి. ఇక
1: మురళి భట్టిప్రోలు నుంచి, పులకించిన ప్రకృతి పూలవాన కురిపిస్తున్న రోజు, వికసించిన విరజాజుల పరిమళాలు పంచుతున్న రోజు, పరవశించిన మయూరాలు నాట్యం ఆడుతున్న రోజు, ఆనంద పరవశంతో పులకించిన ప్రతి మదిలో కోటి వినాదాలు పలుకుతున్న రోజు. బాగుందండి మీ కవిత మీలాగే.
0: చాలా బాగుందండి. ఇక ఉభయ కుస్సులో పరి కార్యక్రమం వారికి నమస్కారాలు అని అంటున్నారు. వాట్సాప్తో పాటు ఎస్ఎంఎస్ని కూడా అనుమతించగలరని మనవి అని అంటూ జేరుబొత్తుల బుచ్చయ్య, హన్మకొండ జిల్లా తరాలపల్లి నుంచి కూడా వారు ఇంకో సూచన అయితే చేశారు. మరి ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే, నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి. ఆకాశవాణికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శ్రోతలకు శుభాకాంక్షలు అని అంటున్నారు. అలాగే ప్రజల హృదయవాణి ఆకాశవాణి అంటూ కరెక్ట్గా చక్కగా ఒక్క వాక్యంలో ఆకాశవాణి గురించి ఆయన వర్ణించారు. గుంటూరు నుంచి వెల్లిదండ్ల గోపాల్ గారు చాలా బాగుందండి, చక్కగా మంచి వాక్యం రాశారు. ఇక వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా బొడ్డు నుంచి రాశారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత. ఏమంటున్నారంటే, 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరువవాలని ఆశిస్తాం. మీరు వినిపిస్తున్న కార్యక్రమాలు మాకెంతో నచ్చుతున్నాయి. ముఖ్యంగా వనితావాణి కార్యక్రమాల వల్ల మహిళలకు ఎంతో మేలు కలుగుతోంది. ఈ కార్యక్రమంలో శుక్రవారం వనితావాణిలో నీటి గురించి శ్రోతలకి చాలా

0: బాగా చెప్పారు. వాన నీటిని ప్రతి వారు బోరు దగ్గరకు చేరువయ్యేలా మలుచుకుంటే చాలా బాగుంటుంది అని అంటున్నారు. ఓకే అండి, మంచి సూచన అయితే చేశారు. మరి మేము నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
1: ప్రతి ఆదివారం ఉదయం 1 గంట పాటు సంక్షిప్త శబ్ద చిత్రం ప్రసారం చేయాలని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నామంటూ సోమనాథన్ జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సూచన చేస్తున్నారు.
0: ఓకే అండి, మరి ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే ఉభయ కుశలోపరి నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, మీరు ప్రతిరోజు రాబోయే అతిథి కార్యక్రమంలో మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు. ఆకాశవాణి 90 వసంతాల మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అని అంటూ రంగనాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్ ఈ మెసేజ్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ప్రతిరోజు ఉదయం ప్రసారమయ్యే వార్తా విభాగం వారు సమర్పిస్తున్న కార్యక్రమాలు ఎంతో విలువైనవిగా ఉన్నాయి, నిర్వహించే వారికి మా వందనాలు అందజేయండి అని అంటూ రఘువీర్ సింగ్ సూనాబాయి రాధామున్న ఏలూరు నుంచి మరొక సందేశాన్ని అయితే వాట్సాప్ ద్వారా పంపించారు. థ్యాంక్ యూ. అలాగే 90 వసంతాలు ఆకాశవాణి పూర్తి చేసుకున్న శుభపరిణామంలో చాలా సంతోషదాయకమైన విషయం. ఇందులో భాగంగా మీరు చేస్తున్న కృషి అంతా ఇంత కాదు, ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మేము ఎన్నడూ వినని అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. కార్యక్రమంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, వినే భాగ్యాన్ని కలిగిస్తున్నారు, నేను విని తరిస్తున్నాను. ఇందులో సుశీలమ్మ గారి గురించిన పరిచయం విన్నాను. ఈ కార్యక్రమం వెలకట్టలేనిది, ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండేది అనిపించింది. తొందరగా పూర్తయిపోయింది కార్యక్రమం. వినిపించిన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నా ప్రత్యేక అభినందన మందార మాలలు తెలియజేస్తున్నాను అని అంటూ వనస్థలిపురం నుంచి దోనల బాలాజీ ఈ మెసేజ్ని అయితే పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇది చూద్దాం ఎవరు పంపించారు.
1: నమస్కారం అండి అంటూ ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 90 సంవత్సరాల నుంచి ఆకాశవాణి ప్రజల వాణిగా విశేషంగా ప్రజల్ని మన్ననల్ని చూరగొన్నది. దీనికి కృషి చేసినటువంటి ఆకాశవాణి సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు అంటూ పెద్దపరిమి నుంచి ఘంటా కిరణ్ పంపించారు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నుంచి శ్రోతలు కోరుకునే విధంగా కార్యక్రమాలు ఉంటాయని ఆశిస్తాం అని అంటూ ఈ చిన్న సందేశాన్ని ఎవరు పంపించారంటే వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు. మరి ఇవి ఈరోజు కార్యక్రమం ఈ వారం కార్యక్రమాల మీద శ్రోతల అభిప్రాయాల మాలిక.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి గల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జయింట్స్తోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. సేవ సర్వత్రా అత్యంత ముఖ్యమైనదని, రోజువారీ జీవితంలో సేవను అంతర్భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి గల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ఉదయం బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

0: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో కొత్తగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించారు. ధ్యానం యువజనులకు అత్యంత ముఖ్యమని, మన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు ధ్యాన మందిరం వంటి వ్యవస్థలు ఉపయోగపడతాయని, రానున్న సంవత్సరాల్లో ఇది అనేక తరాల వారికి శాంతికి మూల కేంద్రంగా మారుతుందని తనకు విశ్వాసం ఉందని మోదీ చెప్పారు. రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, రైతులకు కూడా ధరిత్రితో అనుబంధంలో ప్రకృతితో సాన్నిహిత్యం, పర్యావరణ పరిరక్షణతో వచ్చే మనశ్శాంతి అవసరమని మోదీ అన్నారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటలకు ప్రధానమంత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. హైదరాబాద్ పణజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా 3,175 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన గూడెబెల్లూరు నుండి మహబూబ్ నగర్ వరకు 167వ జాతీయ రహదారి 4 వరుసల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే వరంగల్లో పీఎం మిత్ర పథకం కింద అభివృద్ది చేసిన పీఎం మిత్ర పార్కును, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా హైదరాబాద్లోని సింధు హాస్పిటల్ను ఆయన దేశానికి అంకితం చేస్తారు. అత్యాధునిక సౌకర్యాలతో క్యాన్సర్ చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించిన మల్టీ సూపర్ స్పెషాలిటీ కేర్ ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థగా ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటనకు పెడతారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయం పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. తమిళనాడులో తమిళక వెట్రి కళగం వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్తో పదవీ బాధ్యతలు, గోప్యతకు సంబంధించిన ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன்.
0: ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో 234 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో 120 మంది ఎన్నికైన ఎమ్మెల్యేల బలాన్ని విజయ్ సాధించారు. తద్వారా 1967 సంవత్సరం తర్వాత డిఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీలకు చెందని వ్యక్తిగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. అస్సోం బీజేపీ శాసనసభాపక్షం తన నాయకుడిని ఎన్నుకునేందుకు ఈరోజు గౌహటిలో సమావేశం కానుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం అటల్ బిహారీ వాజ్పేయి భవన్లో సమావేశమయ్యారు. మరోవైపు అస్సోంలో వరుసగా 3వ సారి ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేపీ కేంద్ర పరిశీలకుడు జగత్ ప్రకాష్ నడ్డా, సహ పరిశీలకుడు నయాబ్ సింగ్ సేనేల సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం అదే వేదికపై ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తారు. May 12th జరగనున్న ప్రమాణ స్వీకార ఉత్సవం కోసం వివిధ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నేత రాహుల్ గాంధీ, రాష్ట పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షీ, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు ఎన్నికయ్యారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుమల సందర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు విజయవంతంగా ప్రశాంతంగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన జ్ఞానేష్ కుమార్ ఈ ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ లేట్ ఏఆర్ న్యూస్ _ ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో సంభవించే వరదలు వడగాడ్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అమిత్ షా బేరేజ్ వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ పురోగతి సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల ప్రగతిని కూడా హోంమంత్రి సమీక్షిస్తారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి సందర్శించారు. మన దేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
2: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: ట్రినిడాడ్ టొబాగోలో ఒక అగ్రో ప్రాసెసింగ్ వ్యవసాయ శుద్ధి కేంద్రాన్ని కూడా ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రితో కలిసి డాక్టర్ జయశంకర్ ప్రారంభించారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైక్కల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, హిమాలయ పరిసర పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటిపూట వేడి కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ జట్టు 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రోజు జరగనున్న పోటీల్లో మధ్యాహ్నం 3:30 చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. మానసికంగా శాంతంగా, వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాట్పులను ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్తోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి FM 102.2 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
4: ఆ వైబ్ వినిపిస్తుందా? తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
5: 90 అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
4: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
5: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
4: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
5: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
4: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
5: ఉత్సాహం ఊపందుకుంటుంది,
4: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
5: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
4: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
5: 90 చరిత్ర,
4: 90 అనుబంధం,
5: 90 మన కథ.
4: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
5: ఆకాశవాణి 90 సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
6: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी।

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: ముందుగా వినబోతున్న పాట యమలీల. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం.

0: పాటలు
1: ఒక్క శ్రీ చైతన్యను. LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: వినబోతున్న పాట స్వాతి ముత్యం చిత్రం కోసం పి సుశీల ఆలపించిన సి నారాయణ రెడ్డి గీత.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: తర్వాత వినబోయే పాట ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఈ చిత్రం కోసం చిత్ర ఆల్పించారు.

0: మీరు విన్న పాటతో ఈనాటి చిత్రతరంగిణి ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కుటుంబంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ ప్రతి మనిషి జీవితం తల్లితోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తల్లి చూపే ప్రేమ, త్యాగం, బిడ్డల పట్ల ఆమెకు ఉండే సంరక్షణ అమూల్యమైనవని కొనియాడారు. కరుణ, సహనం, ఆత్మస్థైర్యానికి తల్లులే ప్రతిరూపాలని పేర్కొన్నారు. కుటుంబ నిర్మాణంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని తెలిపారు. నెల్లూరు నగరంలోని రామచంద్రాపురంలో ఎలక్ట్రిక్ ఆటోల ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణానికి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆటోల వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన ఖర్చు ఆదా అవుతుందన్నారు. నగరపాలక సంస్థకు సంబంధించి చెత్తను తరలించేందుకు ఈ ఆటోలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని కలెక్ట్ చేసి బయటకు పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు అగ్రిమెంట్ అయ్యాము. ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడుతున్నారు 2 సంవత్సరాలు. ఆ తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా స్టార్ట్ చేశారు, అది కూడా స్టార్ట్ అయింది, అది 2 సంవత్సరాలు పడుతుంది. అయితే సాలిడ్ వేస్ట్ ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా అక్కడికి వెళ్ళిపోతుంది, దాంట్లో వేస్తారు, దాంట్లో బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఈరోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ చేస్తున్నాం.
0: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెట్టుబడి, మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13వ తేదీన విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొననున్నారని తెలిపారు. ఎంఎస్ఎంఈల ఏర్పాటు కేవలం బ్యాంకు రుణాలకే పరిమితం కాకుండా స్టాక్ మార్కెట్ల ద్వారా కూడా పెట్టుబడులు సమీకరించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. వేస్ట్ టు వెల్త్ వంటి వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్న స్టార్టప్లు, ఎంఎస్ఎంఈ పార్కుల్లోని యూనిట్లకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత హాస్టల్, భోజనం, పాఠ్యపుస్తకాలతో పాటు ఐఐటి జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఎస్ఎస్సీలో 450 మార్కులకు పైగా లేదా సిబిఎస్ఈలో 75% కంటే ఎక్కువ మార్కులు సాధించిన మైనార్టీ విద్యార్థులు ఇందుకు అర్హులని, ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ నెల 12వ తేదీ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు చివరి తేదీ అని పేర్కొన్న మంత్రి, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు అనుగుణంగా నదీ పరివాహక ప్రాంతంలోని ఆలయాలను 54 కోట్ల 71 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ధూపదీప నైవేద్యం పథకానికి నిధులు నిధులు పెంచామని వివరిస్తూ,
2: ఈరోజు దేవాలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం ఇవాళ దాదాపుగా 6,200 ఆలయాల్లో, అంటే ఆదాయం తక్కువ ఉన్న ఆలయాల్లో ఉన్న పూజారులకి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్కి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి జమ చేసే ప్రభుత్వం, అలాగే అర్చకులకు పూజారులకు 15,000 రూపాయలు వాళ్ళకి కనీసం ఉండేటట్లు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వచ్చిన 3వ మాసంలోనే అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం.
0: సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో రేపు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఈ మేరకు శ్రీశైలంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రేపు ఉదయం గంగాధర మండపం వద్ద కలశయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఐఐటీలో ఈ నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 6వ దశ యువ సంఘం కార్యక్రమం

0: నిర్వహిస్తున్నట్లు ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలో ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ విద్యార్థుల్లో జాతీయ ఐక్యతాభావాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. మహారాష్ట్రలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ నెల 16న తిరుపతి ఐఐటికి చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాలను విద్యార్థులు సందర్శించేలా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొంటూ,
1: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పథకం స్టార్ట్ చేసింది, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఐడియా ఏంటంటే మన స్టూడెంట్స్ ఇండియాలో ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం గురించి తెలుసుకుంటానికి. సో మహారాష్ట్ర నుంచి ఒక 50 మంది స్టూడెంట్స్ 15th ఈవినింగ్ దే ఆర్ అరైవింగ్ హియర్, 22nd దాకా ఉంటారు ఇక్కడ. మన దగ్గరలో ఉన్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, ఐఐటి, ఐసర్, మహిళా యూనివర్సిటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్కి తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆర్కియలాజికల్ లొకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగిరి ఫోర్ట్, మన గుడిమల్లం టెంపుల్ విజిట్స్ టు శ్రీకాళహస్తి, తిరుమలకి, ఇవన్నీ తీసుకెళ్లి మేము చూపిస్తున్నాము.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో ఆయన చర్చలు జరపనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై గోదావరి జలాల పంపిణీ అంశంపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గోదావరి జలాల పంపిణీని పునఃసమీక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. అలాగే ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించే వార్షిక సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం కోసం సమర్పించిన అర్జీల వివరాలను మీకోసం వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్లో నమోదైన ఫిర్యాదుల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుటుంబంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి FM 102.2.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడువుల తామర
3: సై బాల్,
2: బురద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా మాతృదినోత్సవం సందర్భంగా సహనశీలి అమ్మ ఈ అంశం గురించి శ్రీమతి కొండేటి సునీత గారి ప్రసంగం వింటారు.
2: 17వ శతాబ్దంలో ఇంగ్లండ్లో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. 1872వ సంవత్సరంలో అమెరికాలో జూలియా వార్డ్ హోవే అనే మహిళ తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అమెరికాలో అంతర్యుద్ధాలు జరుగుతున్నప్పుడు జార్విస్ అనే స్త్రీ సైనికులకు ఎంతో సేవ చేసింది. యుద్ధాలు జరగకూడదని శాంతి కొరకు తను ప్రార్థించేది. అయితే 1905వ సంవత్సరంలో ఆమె మే 9వ తేదీన 2వ ఆదివారం నాడు మరణించింది. ఆమె ఆలోచనలకు విలువనిచ్చి తన కూతురు మాతృదినోత్సవం కోసం 1907వ సంవత్సరం నుండి విస్తృత ప్రచారం ప్రారంభించింది. 1908వ సంవత్సరంలో మెథడిస్ట్ చర్చిలో మదర్స్ డేని జరుపుకున్నారు. 1911వ సంవత్సరం నుండి అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవం జరుపుకోవడం ప్రారంభమైంది. 1914వ సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఏటా మే 2వ ఆదివారం మాతృదినోత్సవం అధికారికంగా జరపాలని నిర్ణయించారు. కాలక్రమేణా ఇది ప్రపంచం మొత్తం అన్ని దేశాల ప్రజలు జరుపుకుంటున్నారు. మదర్ ఆఫ్ గాడ్గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు. అమ్మ గొప్పదనాన్ని వర్ణించలేము, అందుకే అమ్మకు ఒకరోజు అంకితం చేశారు. ఆ రోజు తల్లికి కూడా విశ్రాంతిని ఇవ్వాలి అనేది దీని ఉద్దేశం. మనలను కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడం, ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారం రోజు మాతృదినోత్సవం ఎక్కువ దేశాల్లో జరుపుకుంటున్నారు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సే నమస్తస్సే నమస్తస్సే నమో నమః. 84 లక్షల జన్మల తర్వాత నరజన్మ లభ్యమవుతుంది. ఈ నరజన్మం దుర్లభం. స్త్రీగా జన్మించడం విశిష్టం, అందున మాతృమూర్తి కావడం మరింత విశిష్టం. వేదకాలంలో స్త్రీని పూజించేవారు, స్త్రీకి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. స్త్రీని ప్రతి ఇంటిలోనూ సంతోషంగా ఉంచాలి, ఎందుకంటే స్త్రీ ఆదిశక్తి, ప్రకృతిలోని ఒక అంశ, పరబ్రహ్మ స్వరూపం, తల్లి, తొలిదైవం, మాతృదేవోభవ అనే శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే భగవంతుడు అమ్మ రూపంలో ఉన్నాడని కాదు అర్థం, అమ్మయే భగవంతుడు అని అర్థం. మొదటి నమస్కారం అమ్మకే చేయాలి అని ఋషులు చెప్పారు. సన్యాసాశ్రమాలు సైతం మొదటి ప్రణామం తల్లికి చేస్తారు. భగవతి అమ్మ, అమ్మలాంటి ప్రాణి లోకంలో మరొకటి లేదు. 9 నెలల పాటు బిడ్డను కడుపులో మోస్తుంది. కడుపు పెద్దదై వికారాలు కలిగి తిందామంటే తినే ఆహారము సహించక, వంగలేక, పని చేసుకోలేక ఎన్నో బాధలను అనుభవిస్తుంది. వాటన్నిటినీ కూడా సంతోషంగా సహించి తాను మరణ సదృశ్యమైనటువంటి వేదన పొంది నొప్పులు పడి బిడ్డను ప్రసవిస్తుంది. ఆ బిడ్డను చూసుకొని పరమానందం పొందుతుంది. అమ్మ కడుపులో 9 నెలల బిడ్డ తల క్రిందికి కాళ్ళు పైకి పెట్టి పెరిగిన తర్వాత ప్రసవం జరిగి తన తల్లి కడుపులో నుండి బయటికి వచ్చిన శిశువు తన మలమూత్రములలో పుట్టిన క్రిములు కీటకములు తన శరీరాన్ని కొరుకుతుంటే బాధతో ఏడుస్తాడు. అంతేకాదు, ఒక్కసారే దీపాలు, వెలుగులు, 6 అడుగులు ఎత్తున్న మనుష్యులు, వివిధ రకాలైన ఆకారాలను చూసి బిడ్డ భీతిల్లిపోతాడు. శరీర అవయవాలు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. గడ్డకట్టిన మలము విసర్జించడం చేతకాక హృదయ స్పందన కూడా ఆగిపోయే స్థితి ఏర్పడితే అమ్మ తొలిదైవమై తన స్తనమును అందిస్తుంది. తన స్తనం ద్వారా వచ్చినటువంటి గోలోష్ట్రం అనే పసుపు ముద్ద తీసుకోవడంతో బిడ్డ శరీరంలోకి వెళ్ళి అవయవాలన్నీ కూడా పనిచేసి హృదయ స్పందన కలిగి శరీరం స్వాంతన చెందుతుంది. ఆ స్థితిలో బిడ్డకు పాలు పట్టగలిగిన శక్తి అమ్మకు మాత్రమే ఉంటుంది. అవ్యాజానురాగం గల అమ్మ లేనిచో మనుషులే లేరు, ఈ జగతే లేదు. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి రక్తం నుండే తనకు కావలసిన సారాలన్నీ తీసుకుంటుంది. తల్లి నుండి బిడ్డకు పోషణ లభిస్తుంది. శరీర అవయవాలు నిర్మితమవుతాయి. తల్లి ఆలోచనల ద్వారా మనసుకు పోషణ లభిస్తుంది. బిడ్డకు ఉన్నతమైన ధార్మికత, భక్తిభావాలు కలుగుతాయి. బ్రహ్మ ముహూర్తం వేళ నిద్రలేచే మా అమ్మ నన్ను చక్కగా నిర్మించిన ఇహలోకపు బ్రహ్మ. నా ఆనందం తన భాగ్యంగా భావించింది. నా సంతోషం కోసం అహర్నిశలు శ్రమించింది నా తల్లి. నిరంతరం కుటుంబ భారాన్ని మోస్తూ తన జీవిత సర్వస్వాన్ని మాకు ధారపోసింది. రాళ్లబాట అయిన పూలబాటగా భావించి మా పాదాల ఖరీదైన చెప్పులనే తివాచీలను పరిచి మహారాణిలా నన్ను చూసుకుంది. కొవ్వొత్తిలా మాకు వెలుగునిచ్చి తాను కరిగిపోయిన ధన్యజీవి మా అమ్మ. మమతాను రాగాల మరుల చల్లు ఆశల హరవిల్లు మా అమ్మ కళ్ళు. స్నేహగానం ఆమె జీవన పయనం. దయ, క్షమ, ఓర్పు, సహనం, నిస్వార్థం, నేర్పు, బాధ్యత, తేగమే మాతృమూర్తి యొక్క సహజ గుణాలు. శక్తికి మించిన శ్రమయే అమ్మ జీవితం. సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, ప్రతిరూపమే అమ్మ. పుట్టిన బిడ్డకు రేయింబవళ్ళు సర్వకాల సర్వావస్థలయందు సేవ చేస్తుంది అమ్మ. కొన్ని కారణాల వల్ల తనకు పుట్టిన బిడ్డ శారీరక, మానసిక లోపాలతో ఉన్నప్పటికీ ఆజన్మాంతం వారికి సేవ చేయుటకు సిద్ధపడుతుంది. అంతేకాని వెనుకంజ వేయదు. తల్లి ఒక్కటి మాత్రమే వారికి సేవ చేయగలదు. అమ్మ సెలవు తీసుకుంటే ఈ లోకమే స్తంభించిపోతుంది. ఇంకా చెప్పాలంటే తన బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా ఏదైనా అనారోగ్యం పాలై మరణం సంభవిస్తుందేమో అని భయం కలిగినప్పుడు ఎందరో దేవుళ్ళకు మొక్కుకుంటుంది. నా ఆయుర్దాయం కూడా నీవే పోసుకుని బ్రతుకు అని అనగలుగుతుంది అమ్మ. చనుబాలతో శరీరానికి శక్తినిచ్చే అమ్మ లాలిపాటాలతో, జోలపాటాలతో వీణుల విందు చేస్తుంది. అత్త తాత అంటూ చిన్న చిన్న పదాలతో జ్ఞానాన్ని నేర్పుతుంది. విద్యాబుద్ధులు నేర్పే తల్లియే మన తొలి గురువు. బాడిగ వెంకట నరసింహారావు గారు అమ్మఒడి గేయం రాశారు. అమ్మఒడి చదువుల బడి, మా అమ్మఒడి నాకొక గుడి, అమ్మ చూపును వరవడి, దైవమ్మ కంటెను త్వరపడి, అమ్మ చెప్పిన శుద్ధులు, అనిసెమ్ము ఒప్పిన బుద్ధులు, అమ్మ పెదవుల హాసము, నిత్యమ్ము మాకు వికాసము, అమ్మ మంజుల భాషణం, శ్రావ్యమ్ము వీణుల భూషణం. మధురమైన మాటలతో మంచి చెడుల తారతమ్యాన్ని చెప్తుంది. చక్కని కథలతో నీతిబోధ చేస్తుంది. నిజాయితీగా నిలబడ్డం, విలువలతో మేలగడం, యథార్థత యొక్క గొప్పతనం తెలుపుతుంది. ఉపదేశాలను బోధిస్తుంది. మన ప్రవర్తనను పరిశీలిస్తూ ఉచ్చనీచమును తెలియజేస్తూ జాగ్రత్తలను చెప్తూ జ్ఞానాన్ని నేర్పుతుంది. పిల్లల జీవితాలకు వెలుగు అమ్మే మన తొలి గురువు. అమ్మ మాట సుగంధ పరిమళాల పూదోట, పిల్లల ఆనందమయ జీవితాలకు బంగారు బాట అమ్మ మాట. అమ్మ బాధ్యత ఒకరోజుతో పూర్తయ్యేది కాదు, జీవితకాలం ఉంటుంది. బిడ్డల యొక్క ఆకలిని తెలుసుకోగలిగినది తల్లి మాత్రమే. ఆమె మనతో ఉన్నా మరెక్కడ ఉన్నా తన బిడ్డల మనసు తెలుసుకోగలదు. తన పిల్లల యొక్క ఆశలు తీర్చుతుంది, కోరికలను నెరవేర్చుతుంది, అవసరాలు సమకూరుస్తుంది. బాధ్యతతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఆశాదీపం అమ్మయే కదా. తండ్రి అయినా బాధ్యతను విస్మరించగలడు, కానీ తల్లి పిల్లల బాధ్యతను భారంగా భావించదు. అస్వస్థత కలిగి ఉన్నా, అశాంతితో తానున్నా, అసౌకర్యాల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో తానున్నా తల్లి బాధ్యతలను ఎప్పటికీ విస్మరించదు. అదే కదా అమ్మతత్వం. అమ్మ ఒక్కటే ఉంటే చాలు, అన్నీ ఉన్నట్లే, అందరూ ఉన్నట్టే. ఆమె లేనిచో ఎన్ని ఉన్నా, ఎందరున్నా ఆమె లేని లోటును భర్తీ చేయలేరు. ఆ వెలితిని పొడచడం అనేది అనితర అసాధ్యం. ప్రకృతి నుండి కానీ, పరిస్థితుల నుండి కానీ, సమాజం నుండి కానీ వచ్చే విపత్తులకు తాను అడ్డుగా నిలిచి తన పిల్లలను రక్షించే రక్షణ కోట అమ్మ. మనిషి మాత్రమే కాదు, తల్లి అయిన ప్రతి ప్రాణి కూడా తన పిల్లలకు రక్షణగా నిలుస్తుంది. తనకంటే బలమైన శత్రువును కూడా ఎదురిస్తుంది, వాటితో పాటు పోరాడుతుంది, వాటితో పోరాడుతుంది, చివరకు ప్రాణాలకు కూడా తెగిస్తుంది. అదే అమ్మ యొక్క గొప్పతనం, అమ్మతనం. జీవితంలో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుంటుంది. చివరకు తన మరణ సమయం ఆసన్నమైనప్పుడు కూడా తన బిడ్డలకు ఏ కష్టం కలగకూడదని తన బాధను వ్యక్తపరచకుండా మౌనంగా ఓర్చుకుంటుంది. తన శారీరక, మానసిక ఇబ్బందులను బయటపెట్టక తానే భరిస్తుంది. తన పిల్లలకు ఎటువంటి కష్టము, నష్టము, క్లేశము, భయము కలగనీయకుండా తాను వెళ్ళిపోవాలనుకుంటుంది మనకన్న తల్లి. తన బిడ్డల క్షేమం కోసం ఇతరులకు సేవ చేయటకు కూడా వెనుకాడదు. ఆంధ్ర మహాభారతం కుంతీదేవి తన పుత్రుడైనటువంటి ధర్మరాజు రాజైన తర్వాత కూడా తాను ధృతరాష్ట్రుడు గాంధార్యులతో వారికి తోడుగా అరణ్యాలకు వెళ్ళడానికి సిద్ధపడుతుంది. వారి వల్ల తమ పిల్లలకి ఏ విధమైన శాపాలు రాకూడదు అనే భావనతో. అమ్మ తన బిడ్డల్లోని లోపాలను, వారు చేసే తప్పులను, పాపాలను కూడా తప్పు పట్టదు. పిల్లలు తప్పు చేసినప్పుడు వీడికి ఏమైందో, ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఇలా చేశాడో అంటుందే కానీ శిక్షించటకు ఇష్టపడదు. తన పిల్లలపై జాలి కరుణ చూపి వారిని సమర్థిస్తుంది, క్షమిస్తుంది. చివరకు తనను బాధ పెట్టినా సహిస్తుంది. ఇదే తల్లిలోని గొప్ప గుణం, మాతృమూర్తి యొక్క గొప్పతనం. పిల్లల పాలట పెన్నిధి, అమ్మ దైవీ గుణాల నిధి, గలగల పారే చల్లని నది.

0: నిస్వార్థంతో నిరంతరం పారే ఆ నది పిల్లల సుఖసంతోషాలను కోరే ఆహ్లాద హృది, పిల్లల పాలెట పిన్నది అమ్మే కదా మరి. మాతృమూర్తి ఆమె ఒక త్యాగ కీర్తి. తన తనువు, మనసు, ధనము, ప్రాణము, తన సర్వస్వం తన పిల్లల కోసం త్యాగం చేస్తుంది. అమ్మరణం తీర్చుకోలేనిది అని వేదం చెప్తుంది. నిస్వార్థమైన ఆమె జీవితం వెలకట్టలేనిది. తల్లి రుణం తీర్చుకున్నట్టుకు ఒక జన్మలో సాధ్యం కాదు. మాతృత్వం అంటే ఇవ్వగలగడం, అది విశ్వప్రేమ. ఉదాహరణకు మదర్ తెరిసా, ఆమె జీవించినంతకాలం అనాథల కోసం రోగులకు నిస్వార్థ సేవ చేశారు. అందుకే మదర్ తెరిసాని విశ్వమాత అన్నారు. ఈమె కన్యకాస్త్రీ అయినప్పటికీ కూడా అనాథలకు సేవ చేయడం ద్వారా విశ్వమాత అయ్యింది. జన్మనిచ్చింది తల్లి, జీవితాన్నిచ్చింది మాతృమూర్తి. తల్లి మాతృత్వం కలిపితేనే మాతృదేవత. కుంతీదేవి తన పిల్లలతో సమానంగా మాదిరి పిల్లలను పెంచింది. అదే మాతృత్వం అంటే. లోకంలోని మాతృమూర్తులందరికీ పాదాభివందనాలు. అమ్మ మమతానురాగాల మది. మమతానురాగాల హృది మన అమ్మది. పిల్లలనే కాదు, తన పిల్లలనే కాదు, తన కుటుంబ సభ్యులందరినీ కూడా బిడ్డల వలె చూడగలదు. బాధ్యత లేని భర్తను కూడా క్షమించి ప్రేమిస్తుంది. అంతేకాదు తన భర్తను కూడా బిడ్డలా చూసుకుని పోషించుటకు వెనకాడని మమతానురాగాల మది ఆమెది. కుటుంబంలోని వారి సంతోషమే తన సంతోషంగా భావించి శ్రమపడుతుంది. తల్లి వారి యోగక్షేమాలు చూచుటకు ప్రథమ కర్తవ్యంగా భావిస్తుంది. వారి లాలనలో తరిస్తుంది. వారి ఆరోగ్య అభివృద్ధులు చూస్తూ తనను తాను మర్చిపోతుంది. అమ్మ మది అమృతతుల్యమైనది. ఆమె యద ఘనమైనది కదా. అమ్మతో మనం కలిగి ఉన్నది ప్రేమ బంధమే కాదు, ప్రేగుబంధం కూడా. బిడ్డ తన శరీరంలోని ఒక భాగం. ఎక్కడ ఉన్నా తన శరీరం నుండి బయటకు వచ్చిన తన బిడ్డలు తన శరీరంలోని భాగాలే. పిల్లలపై కలిగిన ప్రేమతో తన కోరికలను కూడా చంపుకొని తన వద్దనున్న ధనాన్ని, కష్టార్జితాన్ని కూడా తన పిల్లల భవిష్యత్తుకు, వారి కోరికలను తీర్చుటకు ఉపయోగించే మాతృమూర్తి గొప్ప ప్రేమదేవత. తన వద్దనున్న ఆహారమైనా తన బిడ్డలకు పెట్టి తరువాత తాను తింటుంది. వారు తిని తృప్తి పడితేనే తాను తిన్నంతగా సంతోషపడుతుంది. ఇదే సంఘటన అబ్దుల్ కలాం గారి జీవితంలో జరిగింది. వారి డైరీలో కూడా కలాం గారు ఈ సంఘటన రాసుకోవడం జరిగింది. అర్జునుడు, బాలచంద్రుడు వంటి వీరులను కన్న వీరమాత, వాల్మీకి, వేదవ్యాసుడు, కాళిదాసు, ఇంకా పెద్దన, పోతన, కవిత్రయం వంటి కవులను కన్న విద్యావతి, ఝాన్సీ లక్ష్మీబాయి అని కన్న ధీరమాత, డొక్కా సీతమ్మ, మదర్ తెరిసా వంటి మాతృమూర్తులను కన్న గొప్ప మాతృమూర్తి తల్లి. అవతార పురుషులు, మహాపురుషులు, యోగులు, సాధుసంతులు, త్యాగసనులు, మహాత్ములు, ధర్మమూర్తులు, ఆధ్యాత్మికవేత్తలు, సంఘ సంస్కర్తలు, పుణ్యపురుషులు, ప్రతి మనిషి తల్లి నుండి వచ్చిన వారే కదా. సమాజ నిర్మాత అమ్మ. అమ్మ లేనిచో జన్మ లేదు. అమ్మ నిజం, ప్రత్యక్ష దైవం. మాతృమూర్తికి సదా ప్రణామాలు. భగవంతుడు కూడా తల్లి ప్రేమను చూపిస్తానంటాడు, అంతేగాని తండ్రి ప్రేమను, సోదర ప్రేమను చూపిస్తానన్నాడు. అంతెందుకు, తల్లి ప్రేమను పొందాలంటే దైవం కూడా మనిషే జన్మించాలి. దైవస్వరూపమైన ఆది శంకరాచార్యులు తన తల్లి తలుచుకుంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తల్లి వస్తానన్నాడు, వచ్చాడు. ఆమె కోరిక తీరుస్తాడు. మాతృమూర్తికి మనం ఎంతో విలువనివ్వాలి. కాబట్టి మాతృదినోత్సవం ఒకరోజు కాదు, ప్రతిరోజు జరుపుకోవాలి. సంవత్సరంలో ఒకరోజు గుర్తు చేసుకోవడం కాదు, అనుదినము ఆమె అవసరాలను తీర్చడం ముఖ్యమైన విధిగా బిడ్డలు భావించాలి. అమ్మ ఉన్నంతకాలం ఇదే మాతృమూర్తికి మనం ఇచ్చే గౌరవం. మాతృమూర్తులందరికీ శతకోటి ప్రణామాలు.
1: మీరింతవరకు వనితావాణి స్త్రీల కార్యక్రమంలో మాతృదినోత్సవం సందర్భంగా సహనశీలి అమ్మ ఈ అంశం గురించి కొండేటి సునీత గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం మొలకెత్తిన గింజల్లోని పోషక విలువల గురించిన విశేషాలు.
2: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
3: నేటి జీవన శైలిని కనుక చూసినట్లయితే దీనిలో అనేక మార్పులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే నేటి జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒత్తిడి కావచ్చు, సరైన వ్యాయామం లేకపోవడం కూడా కావచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం అని కూడా చెప్పవచ్చు. అసలే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం గురించి శ్రద్ధ కూడానా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మన ఒత్తిడిని తగ్గించి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం పొందాలి అంటే తప్పక ఆహార విషయంలో శ్రద్ధ చూపాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కనుక. దీనిలో భాగంగా మొలకెత్తిన గింజలు కనుక తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఇక పోషకాల పరంగా ఇవి చాలా మంచి ఆహారం అనే చెప్పాలి. దీనిలోని పోషకాలను ఇప్పుడు మనం చూద్దాం. మొలకెత్తిన గింజలలో కానివ్వండి, లేకపోతే ధాన్యాలలో కానివ్వండి, పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. 35% వరకు మాంసకృతులు ఉంటాయి. మామూలు గింజలలో కన్నా మొలకెత్తిన తర్వాత ఆ గింజలలో విటమిన్ ఏ అనేది 8 రెట్లు పెరుగుతుంది. మాంసం తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, క్యాలరీలను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధ కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఈ మొలకలను కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకు ఎంతో ఊరట కలుగుతుంది. ముఖ్యంగా మొలకల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో జీవక్రియల శాతం కూడా పెరుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇక మొలకల్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్, ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలు అందించడంలో బాగా పనిచేస్తాయి. ఇంకా దీనిలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్స్ జుట్టు గోళ్లు పెరగడానికి, అలాగే చర్మం నిగారింపుతో ఉండటానికి సహాయపడుతుంది. మొలకల్లో విటమిన్ ఏతో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. పురుషుల్లో ఎక్కువగా కనపడేటటువంటి బట్టతలను, పేనుకొరుకుడిని నివారిస్తుంది. మొలకలు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంటే రక్త నాణాల్లో కొత్త రక్త కణాలు ఏర్పడేలా చేస్తాయి. ఇక బీన్స్ మొలకలు తీసుకున్నట్లయితే ఈ బీన్స్ మొలకల్లో విటమిన్ B1 అధికంగా ఉంటుంది. ఇంతేకాకుండా వీటి నుండి శరీరానికి ఆల్కైజెస్ అందుతుంది. ఇవి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా ప్రాణాంతకర వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో ఈ మొలకలు సహాయపడతాయి. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మొలకలను వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది. అయితే కొందరికి పచ్చి మొలకలు తింటే గ్యాస్ చేరుతుందని భయపడతారు. అలాంటి వారు ఉడికించినటువంటి మొలకలను 2 చెంచాలు వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది. విన్నారు కదండి, మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మొలకల్ని మీరు తప్పకుండా తీసుకుంటారని ఆశిద్దాం.
2: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు.
1: వనిత వాణి శ్రీల కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

0: వనితవాణి స్త్రీల కార్యక్రమంలో మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. ఇప్పుడు విందాం వేసవి జాగ్రత్తలు.
1: ఈ వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజురోజుకీ తీవ్రమవుతున్న ఈ వేసవి వడగాలుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి పరిస్థితులలోనే బయటకు వెళ్లడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ ఇలాంటివి తీసుకుని వెళ్ళాలి. చెవుల్లోకి వేడిగాలులు వెళ్లకుండా దూది పెట్టుకోవాలి. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి వేడిగాలులు తగిలే ప్రమాదం ఎక్కువ కనుక ద్విచక్ర వాహనాన్ని తక్కువగా ఉపయోగించడం మంచిది. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లవద్దు. ఇక తీసుకు

0: తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి, అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి. మసాలాలు, వేపుడు కూరలు, నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మజ్జిగ, బార్లీ నీళ్లు, రాగిజావ, సబ్జా నీళ్లు, కొబ్బరి నీళ్లు ఇలాంటివి ఆరారా తాగుతూ ఉండాలి. మంచినీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందవచ్చు.
1: మీరింతవరకు వేసవి జాగ్రత్తలు విన్నారు. వనిత వాణిశ్రీల కార్యక్రమంలో చివరిగా లలిత గీతం విందాం.

102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 2 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలోను అనంతరం హిందీలోను వార్త ప్రసారం వింటారు.

0: ఈనాటి బొమ్మరిల్లు చిన్నపిల్ల కార్యక్రమంలో చిన్నపిల్లల కార్యక్రమంలో హిల్ స్కూల్ తోటపల్లి విద్యార్థులు సమర్పించే ప్రత్యేక కార్యక్రమం, అనంతరం విజిటింగ్ చిల్డ్రన్ సమర్పించే నిసి పాడిన పాట వింటారు.
1: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం.
2: బొమ్మరిల్లు కార్యక్రమంలో భాగంగా హీల్ స్కూల్ తోటపల్లి విద్యార్థినులు వై సాయికీర్తి, జె సంవిధ, బి లక్ష్మీనాంచారమ్మ, వి ఏంజెల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి తందన తందానా అంటూ దేశభక్తి గీతాన్ని ఆలపిస్తారు.

0: పిల్లలు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ గురించి టి సంధ్యారాణి మరియు కే లోకేష్ సంభాషిస్తారు.
1: చెల్లి బాగున్నావా?
2: బాగున్నానన్నయ్య.
1: చెల్లి, నిన్ను నిన్ను ఒక ప్రశ్న అడగనా?
2: అడుగు.
1: నీ పేరు సుమతి కదా, నీ పేరుకి అర్థమేమిటో చెబుతావా?
2: సుమతి అంటే మంచి బుద్ధి కలది అని అర్థం. అన్నయ్య, నాకు ఒక సందేహం వచ్చింది, అడుగుతాను.
1: అడుగు చెల్లి.
2: మరి నీ పేరు లోకేష్ కదా, మరి నీ పేరుకి అర్థమేమిటి?
1: నా పేరుకి అర్థం ఏమిటంటే లోకానికి అధిపతి అని అర్థం చెల్లి.
2: అన్నయ్య, నీకు ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఉన్న ప్లేస్ వాల్యూస్, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఉన్న ప్లేస్ వాల్యూస్ వచ్చా?
1: ఆ వచ్చు చెల్లి.
2: అయితే చెప్పు చూద్దాం.
1: చెబుతున్నాను విను. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఉన్న ప్లేస్ వాల్యూస్ ఏమిటంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, బిలియన్, 10 బిలియన్, 100 బిలియన్స్.
2: ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఉన్న ప్లేస్ వాల్యూస్ కూడా చెబుతావా?
1: ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఉన్న ప్లేస్ వాల్యూస్ ఏమిటంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, లాక్స్, 10 లాక్స్, క్రోర్స్, 10 క్రోర్స్.
2: అంతేనా? ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో మొత్తం 27 ప్లేస్ వాల్యూస్ ఉన్నాయి. వాటిలో నువ్వు చెప్పింది 9 ప్లేస్ వాల్యూసే.
1: అవునా చెల్లి? కొంచెం నాకు కూడా చెప్పవా?
2: అయితే చెబుతాను. ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఉన్న ప్లేస్ వాల్యూస్ ఏమిటంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్, 10,000s, ల్యాక్, 10 లాక్స్, క్రోర్, 10 క్రోర్స్, అరబ్, 10 అరబ్స్, కరబ్, 10 కరబ్స్, నీల్, 10 నీల్, పాదం, 10 పాదం, శంక్, 10 శంక్, సముద్ర, 10 సముద్ర, అంత్య, 10 అంత్య, మద్యం, 10 మద్యం, పారాత్, 10 పారాత్.
1: బాగా చెప్పావు చెల్లి. కొంచెం నాకు కూడా నేర్పిస్తావా?
2: ఓ తప్పకుండా.
0: మన భాష పాలకడలి, భావం మధుమురళి అంటూ మన అమ్మ భాష మాధుర్యాన్ని మనకి రుచి చూపించబోతున్నారు వై సాయికీర్తి, జె సంవిద, బి లక్ష్మీనాంచారమ్మ, వి ఏంజెల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి.
3: చిక్

0: పిల్లలు, కథలంటే మీకందరికీ చాలా ఇష్టం కదూ. అందుకే ఒక చక్కని కథతో జే సంవిధ మరియు ఎస్ సాయి తేజస్విని మీ ముందుకొచ్చారు.
1: ఏంటి చెల్లి ఏడుస్తున్నావు?
2: మాకు బడిలో రేపు కథల పోటీలు ఉన్నాయి. నాకు పోటీలలో పాల్గొనాలని ఉంది. అమ్మని మంచి కథ చెప్పమంటే పనిలో ఉన్నాను అంది. నాన్నేమో ఆఫీస్కు వెళ్ళారు.
1: నేను నీకు మంచి కథ చెబుతాను.
3: అయితే ఇప్పుడే చెప్పు.
1: సరే, శ్రద్ధగా విను. అనగనగా ఓ ఊరిలో రాముడు సోముడు అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు. రాముడు చాలా కష్టపడి పనిచేసి తనకున్న దాంట్లోనే ఇతరులకు పెట్టేవాడు. అతని మంచితనం వల్ల ఊరిలో ప్రజలంతా రాముణ్ణి చాలా మెచ్చుకునేవారు. సోముడు మాత్రం పేరుకు తగ్గట్లే సోమరిపోతులా ఉంటూ అతని అవసరాలకు ఇతరులపై ఆధారపడేవాడు. రాముడు తన స్నేహితుణ్ణి ప్రవర్తన మార్చుకోమని, కష్టపడి పనిచేయమని చెప్పేవాడు. కానీ సోముడికి ఆ మాటలు రుచించలేదు. పైగా రాముడిపై ద్వేషం పెంచుకొని ఎలాగైనా వీడి పరువు తీయాలని మనసులో అనుకున్నాడు. ఇంతలో ఆ ఊరి జాతర దగ్గర పడటంతో రాముడు పొరుగురి నుండి ఒక మేకపోతుని కొని తేవాలని బయలుదేరాడు. సోముడు ఇదే మంచి సమయమని ఆ ఊరి గుడిలో అమ్మవారి కిరీటాన్ని దొంగిలించి రాముడు ఇంటి కిటికీ గుండా దాన్ని గదిలోకి విసిరేశాడు. రాముడు పొరుగురి నుండి వచ్చేలోపు రాముడే అమ్మవారి కిరీటం దొంగిలించడం తన కళ్ళారా చూశాడని, తన ఇంట్లో దాచి ఏమీ ఎరగనట్లు పొరుగురు వెళ్ళాడని సోముడు ఊరంతా ప్రచారం చేశాడు. ముందు నమ్మలేకపోయినా అమ్మవారి కిరీటం నిజంగానే మాయం కావడంతో ఊరి ప్రజలు అప్పుడే పొరుగురు నుండి వస్తున్న రామన్నను కిరీటం గురించి ప్రశ్నించారు. జరిగింది గ్రహించిన రామన్న ఆ ఊరి పెద్దకి తన కేపాపం తెలియదని, తన ఇంట్లోకి కిరీటం ఎలా వచ్చిందో తనకు తెలియదని చెప్పాడు. అప్పుడా ఊరి పెద్ద ఉదయాన్నే అమ్మవారుకు చేసిన అభిషేక విశేషాలు తెలుసుకొని రామన్నని తన చేతులు వాసన చూపించమన్నాడు. తరువాత సోమన్న చేతులు వాసన చూపించమన్నాడు. అమ్మవారికి ఉదయం చేసిన తైలాభిషేకం వాసన సోమన్న అరిచేతు నుంచి వస్తుందని, చివరికి సోమన్నే దోషి అని అతడే దాన్ని దొంగిలించి రామన్న ఇంట్లో ఉంచి రామన్నని అందరి ముందు దోషిగా నిలబెట్టాలని అనుకున్నాడు. అతడు చేసిన తప్పుకు శిక్షగా ఆ ఊరిలో ఉన్న బీడు భూమి దున్ని పూల మొక్కలు పెంచి రోజూ అమ్మవారి పూజకు పూలు అందజేయాలి, లేదా 100 కెరడా దెబ్బలు తినాలని తీర్పు చెప్పాడు. అప్పుడు సోమన్న తాను తీసిన గోతిలో తానే పడ్డాడని బుద్ధి తెచ్చుకొని కష్టపడి పనిచేయసాగాడు.
3: ఈ కథ చాలా బాగుంది అక్క. నేను ఈ కథ మా బడిలో కథల పోటీలకు చెబుతాను.
0: పచ్చదైనదమ్మా ఈ కోనసీమ, కొండపల్లి బొమ్మ నా పల్లె భామ, సోకు చూసి చిన్నబోయే చందమామ అంటూ ఒక జానపద గీతాన్ని ఆలపించడానికి మన ముందుకొచ్చారు వై సాయికీర్తి, జే సంవిధ, బి లక్ష్మీనాంచారమ్మ, వి ఏంజెల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి.

0: ఇప్పుడు బి దినేష్, పి హరీష్, వి లక్ష్మీనాంచారమ్మ, ఎస్ సాయి తేజస్విని, వై సాయి కీర్తి, జె సంవిధ, బి లక్ష్మీనాంచారమ్మ, వి ఏంజల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి కొన్ని పద్యాలు పాడతారు.
1: ఇప్పుడు మేము పాడబోయేది వృక్షశతకంలోని పద్యాలు. రచయిత చిగురుమల్ల శ్రీనివాస్ గారు.

0: ధన్యవాదాలు.
1: పిల్లలు, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అంటూ మన చిట్టి పొట్టి తమ్ముళ్ళు చెల్లెళ్ళు హీల్ పాఠశాల నుండి మీకోసం కొన్ని గేయాలు పాడతారు. వారు జి హర్షవర్ధన్, ఇజాక్ జొనాథన్, వి అమర్నాథ్, జి నాగమల్లిక, పి హైమావతి, బి యశ్వంత్, వి చాముండేశ్వరి మరియు బి భువనేశ్వరి.
2: చిట్టి చిలకమ్మ
3: అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుడ్లు కుమిలావా.

వేదాలు మనకు నాలుగు, ఐదు ఐదు ఐదు, చేతికి వేళ్ళు ఐదు, ఆరు

చూద్దాం. ఓ ఓ.

0: చదారా చిలక
1: నా కాళ్ళ గజలు మోకాళ్ళ చిప్పలు అబ్బా.

0: మీరింతవరకు హీల్ పాఠశాల తోటపల్లివారు సమర్పించిన బొమ్మరిల్లు కదంబ కార్యక్రమం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు నైసి అనే చిన్న చెల్లై తన ఊరు గురించి పాట పాడుతుంది, విందామా?
2: నా పేరు నైసి, మా అమ్మగారి పేరు సుమ. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక పాట పాడతాను. చూడ చక్కని ఏరు మా ఊరు ఏడు, ఏడాడికి ఒకసారి ముచ్చటి కాపాడు. ఇటీ మధ్యన గలువు నల్ల నెగులు, ఇటీ కిరువైపులా మొగరి పొదిరిలు. పొదిరింట్లో దాగి మొగరి మొగలు, మధుర సుగంధము దిక్కు నజలు. వానాబాగు కురిసి చెరువులు నిండు, వరద వచ్చిన వేళ చూడాలి మీరు. ఉప్పొంగి మా ఏరు ప్రవహించుతుంది, వడవడితో మా ఏరు ప్రవహించుతుంది. హోరు హోరల నదులు వెన్వీధి ముట్టు, కోయలుగా మా ఏరు ప్రవహించుతుంది. చూడ వాళ్ళే కానీ చెప్పంగాలేం, మున్నాద తిన్నాల మా ఎట్టి వరద. అపే నా పొంగు ఏమోను కానీ, ఆశ్చర్యంగా ఏరు ఇంకిపోయింది. ఇంకిపోనేమి మా ఏటిలో ఇసుక తినే లోకనుల పండుగైంది. ఎవరేమనుకున్న మాకేమి కొలత, మా ఏరే మాకొక్క ఉద్యానవరం.
3: ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే ఆదివారం మంచి మంచి కథలు, పాటలు, పద్యాలతో బొమ్మరిల్లు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. థీమ్ టైం సినీగీతాల కార్యక్రమంలో వినే ముందుగా కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
2: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
1: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
2: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
1: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
2: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
1: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
2: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
2: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
2: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
2: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
2: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
0: సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం గులేబ కావాలి కదా చిత్రానికి ఘంటసాల ఆలపించిన గీతం, శ్రీనారాయణ రెడ్డి సాహిత్యం.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నువ్వు నన్ను చిత్రానికి కేకే బృందం ఆలపించిన గీతం కులశేఖర్ సాహిత్యం, సంగీతం ఆర్పి పట్నాయక్.

90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామివారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: తీన్ టైం సినిగితాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. శశిరేఖ పరిణయం చిత్రానికి చిత్ర ఆలపించిన గీతం, సిరివెన్నెల సాహిత్యం, సంగీతం మణిశర్మ.

తీన్ టైం సినిగితాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రానికి కార్తీక్ అంజనా స్వామి ఆలపించిన ఈ గీతం, అనంత శ్రీరామ్ సాహిత్యం సంగీతం, మిక్కీజే మేయర్.

థీమ్ టైమ్ సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సీతారత్నం గారి అబ్బాయి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం భువనచంద్ర సాహిత్యం, సంగీతం రాజ్కోటి.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం థీమ్ టైమ్ సినీ గీతాల కార్యక్రమంలో. ఇప్పుడు విందాం రాజా చిత్రానికి మనోచిత్ర ఆలపించిన గీతం, సిరివెన్నెల సాహిత్యం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం థీమ్ టైమ్ సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం మాతృదేవత చిత్రానికి పి సుశీల ఆలపించిన గీతం శ్రీనారాయణ రెడ్డి సాహిత్యం.

వన్ ఎఫ్ఎం థీమ్ టైమ్ సినిగితాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎలా చెప్పను చిత్రానికి శ్రీరామ్ ప్రభు సునీత ఆలపించిన ఈ గీతం. సిరివెన్నెల సాహిత్యం, సంగీతం కోటి.

తీన్ టైమ్స్ సినీగీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పాండురంగడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మాలవిక, ఎంఎం కీరవాణి బృందం ఆలపించిన ఈ గీతం. శుద్ధాల అశోక్ తేజ సాహిత్యం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీరు ఇంతవరకు థీమ్ టైమ్ సినిగితాల కార్యక్రమంలో సినిగితాలు విన్నారు. ఈనాటి థీమ్ టైమ్ సినిగితాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వన్ ఆర్ 2.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం యువలయ సినిగితాల కార్యక్రమం విందాం. వినే ముందుగా కార్యక్రమంలో ప్రకటన విందాం.
1: ఆ వైబ్ వినిపిస్తుందా?
2: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
1: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
2: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
1: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
2: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
1: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
2: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
2: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
2: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
2: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
2: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
0: మీరు ఇంతవరకు ప్రకటన విన్నారు కదా, కార్యక్రమంలో ఇప్పుడు విందాం. శివరామరాజు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన ఈ గీతం, విజయకుమార్ సాహిత్యం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

యువలయ సినిగితాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. లంకేశ్వరుడు చిత్రానికి మనో ఎస్ జానకి ఆలపించిన ఈ గీతం. సాహిత్యం దాసరి నారాయణరావు.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం యువలయ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. లాహిరి లాహిరిలో చిత్రానికి సిరివెన్నెల సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతం. గానం ఎంఎం కీరవాణి బృందం.

0: చేసుకుని
1: అప్చారం అప్చారం
0: ఫ్లాట్ తీసుకుని
2: అయ్యో
0: ఆనందంలో అంత తెలుసుకుని
3: శివ శివ
0: సంసార

102.2 MHz మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇవలయ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. వర్షం చిత్రానికి మల్లికార్జున కల్పన ఆలపించిన ఈ గీతం సిరివెన్నెల సాహిత్యం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. మింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

0: యువలయ కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింద్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామివారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

యువలయ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నరసింహుడు చిత్రానికి ఉదిత్ నారాయణ శ్రేయ ఘోషాల్ ఆలపించిన గీతం వెన్నెలకంటి, సాహిత్యం సంగీతం మణిశర్మ.

ఈనాటి యువలయ సినిగితాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం లైవ్ విన్యాసం. ఈ కార్యక్రమంలో ఈరోజు శ్రీ రాఘవరపు సహదేవులు గారి డోలు వాయిద్యం రూపకతాళం వింటారు.

0: లయ విన్యాసం కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ రాఘవరపు సహదేవులు గారి డోలు వాయిద్యం రూపక తాళం విన్నారు. 102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. చిత్ర జగత్ హిందీ సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా విందాం. మైనే ప్యార్కియా చిత్రానికి లతా మంగేష్కర్ ఆలపించిన గీతం అజద్ భోపాలి సాహిత్యం వినే ముందుగా కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: भोर की चौखट पर भक्ति की धारा
2: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी
3: ये आकाशवाणी है. अब आप विमलेंदु पांडे से समाचार सुनिए.
4: ऑफिस या घर से निकलते ही उफ ये ट्रैफिक
2: आकाशवाणी है ना.
5: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त.
2: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक.
4: शाम सुहानी हो
6: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
2: घर पहुंचते ही थकान कैसे हो मनोरंजन
4: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल हर पल
2: सफर में
4: आपके साथ
2: आकाशवाणी.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: చిత్ర జగత్ కార్యక్రమంలో ఇప్పుడు విందాం మైనపేరికి. ఆ చిత్రానికి ఆశా భోస్లే పాడిన ఈ పాట.

చిత్ర జగత్ హిందీ సినీగీతాల కార్యక్రమం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం. మద్రాస్కేప్ చిత్రానికి పెపాన్ ఆలపించిన గీతం, మనోజ్ తపాడియా సాహిత్యం.

చిత్ర జగత్, హిందీ సినిమా గీతాల పాటలు వింటున్నారు మీరు. ఇప్పుడు విందాం కహోనా ప్యార్ హై చిత్రానికి లక్కీ అలీ ఆలపించిన ఈ గీతం.

చిత్ర జగత్ హిందీ సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పైసా వసూలు చిత్రానికి శంకర్ మహాదేవ్ ఆలపించిన గీతం, సందీప్ నాథ్ సాహిత్యం. వినే ముందుగా కార్యక్రమంలో ప్రకటన విందాం.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: 102.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. చిత్ర జగత్ సినిమా కార్యక్రమంలో హిందీ సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం కార్యక్రమంలో చివరిగా ఆస్కే షహీన్షా చిత్రానికి అనురాధ పాండవల అనిపించిన గీతం ఇందివర్ సాహిత్యం.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: వన్ ఆర్ 2.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో వింటారు.

యువ శ్రోతలకు నమస్కారం. కార్యక్రమంలో ఇప్పుడు ఐక్యరాజ్య సమితి గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. May 8 to 12 ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఈ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ నిర్వహించబడుతుంది. ఈ వారోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడం, ప్రజలలో రహదారి భద్రతపై అవగాహన పెంచడం. అయితే ఈ కార్యక్రమం ద్వారా సురక్షితమైన రహదారి, మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడం, వేగ నియంత్రణపై అవగాహన పెంచడం, బాధ్యతాయుతమైన డ్రైవింగ్పై అలవాటును పెంచుకోవటం, ట్రాఫిక్ నియమాలను పాటించటంపై ప్రత్యేకమైన దృష్టి చూపుతుంది. అంతేకాక ఈ వారోత్సవం సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధనకు మద్దతు ఇస్తుంది. దీని లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే గాయాలు, మరణాలను గణనీయంగా తగ్గించడం. అయితే ముఖ్యమైన లక్ష్యాలు ఏమిటంటే 2030 రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలు, గాయాలు 50% తగ్గించడం. డెకాడ్ యాక్షన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ 2021 to 2030 లక్ష్యాలను అమలు చేయడం, పిల్లలు, యువత మరియు పాదచారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వంటి ప్రమాదకరమైన అలవాట్లను తగ్గించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అలాగే రోడ్డు ప్రమాదాలపై ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 100,000 రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో యువత ప్రాణాలకు ప్రధాన కారణాల్లో రోడ్డు ప్రమాదాలు ఒకటి. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నియమాల పాటింపు వల్ల అనేక ప్రాణాలు కాపాడుకోవచ్చు. అయితే ఈ వారోత్సవంలో నిర్వహించే కార్యక్రమాలు ఏమిటంటే, ర్యాలీలు చేయడం, ట్రాఫిక్ భద్రతపై సెమినార్లు కండక్ట్ చేయటం, పాఠశాలలు, కళాశాలలో ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించడం, సోషల్ మీడియా ప్రచారాలు, సేఫ్ డ్రైవింగ్ కోచింగ్ వంటివి నిర్వహిస్తారు. అయితే ఈ రోడ్డు భద్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. ట్రాఫిక్ నియమాలను పాటించడం వలన మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చు. కావున మనం కూడా హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ధరించి డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడకుండా ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో ఇప్పుడు ఎక్స్ప్రెస్ రాజా చిత్రం నుంచి ఒక పాట వింటారు.

పాట విన్నారు కదా. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఎంతోమంది త్యాగం చేసిన వాళ్ళు, పేరు పొందినవారు మనకు చాలామంది తెలుసు. కానీ గుర్తింపు లేకుండా దేశం కోసం పోరాడిన ఎంతోమంది వీరులు కూడా ఉన్నారు. వాళ్ళల్లో యువ విప్లవకారులు, ధైర్యమైన మహిళలు, గ్రామీణ ప్రాంతాల యోధులు ఉన్నారు. ఇప్పుడు దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 18 ఏళ్ల వయసులోనే ఖుదీరాం బోస్ బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచాడు. 73 ఏళ్ల మాతంగిని హజ్రా భయపడకుండా ధైర్యంతో నిరసనలు చేపట్టింది. భర్తను కోల్పోయిన తారారాణి ధైర్యంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంది. అయితే బాల విప్లవకారుడిగా ప్రసిద్ధి పొందిన ఖుదీరాం చిన్న వయసులోనే బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచాడు. అయితే కింగ్స్ఫోర్డ్ అనే బ్రిటిష్ అధికారిపై దాడి చేయడానికి ప్రయత్నించినందుకు 18 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ప్రభుత్వం ఖుదీరాంను ఉరితీసింది. మాతంగిని హజ్రా 73 ఏళ్ల వయసులో కూడా స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆమెను ప్రేమగా గాంధీబురి అని పిలిచేవారు. జాతీయ జెండా పట్టుకొని క్విట్ ఇండియా ఉద్యమంలో ముందుండగా

బ్రిటిష్ పోలీసులు కాల్పులు జరిపిన మాతంగిని హజ్రా జెండా వదల్లేదు. తారారాణి, ఈమె తన భర్తతో కలిసి జాతీయ జెండా ఎగరవేయడానికి ఊరేగింపులో పాల్గొన్నారు. కాల్పుల్లో తన భర్త మరణించినా ఆమె ఏమాత్రం భయపడకుండా ముందుకెళ్లి జెండాను ఎగరవేశారు. అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్లో రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. గిరిజనులను ఒకటిగా చేసి బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా పోరాడారు. ఆయన ధైర్యం తెలుగు ప్రజలకు గర్వకారణం. ఇలాంటి ఎందరో గుర్తింపు లేని వీరుల త్యాగం వలనే మనకు స్వాతంత్ర్యం వచ్చింది. వారి ధైర్యం, దేశభక్తి మనకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఒక మంచి పాట విందాం.

పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు యూత్ క్లైమేట్ యాక్షన్ గురించి తెలుసుకుందాం. వాతావరణ మార్పులు మన భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి. రోజురోజుకి దీని ప్రభావాలు పెరుగుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం నిజం, మనం ఈ భూమిని పిల్లలకు, యువతకు, రాబోయే తరానికి వదిలి వెళ్ళాలి. ప్రపంచంలో ప్రస్తుతం 10 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువత సుమారు 1.8 బిలియన్ల మంది ఉన్నారు. ఇది చరిత్రలోనే అత్యధిక సంఖ్య. అయితే వాతావరణంలో వచ్చే సమస్యలు, ప్రమాదాలు యువతకు ఇప్పుడు బాగా అర్థమవుతున్నాయి. అలాగే ఈ సమస్యలకు పరిష్కారం కనుక్కుంటే మంచి అభివృద్ధి సాధించవచ్చని నమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు, నాయకులను ప్రశ్నిస్తున్నారు, బాధ్యతగా పనిచేయాలని కోరుతున్నారు. అయితే యువత కేవలం బాధపడేవారు మాత్రమే కాదు, మార్పు తీసుకురావాలనే తపన, కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు చూపించేవారు కూడా. విద్య, సైన్స్, టెక్నాలజీ సహాయంతో వాతావరణ మార్పులను తగ్గించడానికి యువత ఎంతో కృషి చేస్తున్నారు. అయితే 2019 సెప్టెంబర్ 21న ప్రపంచంలోని వివిధ దేశాల యువ నాయకులు అమెరికాలోని ప్రధాన కార్యాలయం న్యూయార్కులో సమావేశమయ్యారు. వాతావరణ మార్పులకు సంబంధించిన మంచి పరిష్కారాలను ప్రపంచ నాయకులకు తెలియజేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యువజన వాతావరణ సదస్సులో 140కి పైగా దేశాలు నుంచి, ప్రాంతాల నుంచి యువత పాల్గొన్నారు. వారు తమ ఆలోచనలు, పరిష్కారాలు ప్రపంచ వేదికపై పంచుకుంటారు. అలాగే గాలి కాలుష్యాన్ని పెంచే హానికరమైన వాయువును తగ్గించేందుకు త్వరగా చర్యలు తీసుకోవాలని యువత డిమాండ్ చేశారు. ఈ సమావేశం ద్వారా యువత గొంతు ప్రపంచానికి వినిపించింది. వాతావరణాన్ని కాపాడడంలో యువత పాత్ర ఎంత ముఖ్యమో అనేది చూపింది. మరి మనం కూడా ప్రకృతి మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకపోయినా, కొంచెం ప్రేమతో అయినా ప్రకృతికి హాని కలిగించకుండా కాపాడుతూ ఉండాలని కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం జనతా గ్యారేజ్ చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం.

పాట విన్నారు కదా. ఈ లోకంలో అమ్మను మించిన దైవం లేదు. అమ్మంటే ఒక అనుభూతి, ఒక అనుబంధం, ఒక అనురాగం. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవరికైనా అమ్మే తొలి గురువు. రెక్కలు ముక్కలు చేసుకొని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. ఏ చిన్న తప్పు చేసినా కడుపులో దాచుకొని కనికరిస్తుంది. అందుకే అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మం. అయితే ఈరోజు మదర్స్ డే సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు మారుపేరు అయిన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. అందుకే అమ్మ పట్ల ఉన్న ప్రేమను చాటుకోవడానికి ఇంతకన్నా మంచి సమయం ఇంకొకటి ఉండదు. అయితే నవమాసాలు మోసి కని పెంచి మన వెనకే ఉండి నడిపిస్తుంది. మనకు ఎలాంటి సమస్య ఎదురైనా ముందు ఆమెనే ఎదుర్కొంటుంది. మొదటి గురువుగా, తల్లిగా మనల్ని తీర్చిదిద్దుతుంది. అన్ని విషయాల్లో ఆమె మనకు తోడుగా నిలుస్తుంది. పిల్లల కోసం ప్రాణం సైతం అర్పిస్తుంది. అయితే ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే దీని చరిత్ర కూడా తెలుసుకుందాం. గ్రీస్లో రియా అనే దేవతను మదర్ ఆఫ్ గాడ్స్గా భావించి సంవత్సరానికొకసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే అనే ఉత్సవాన్ని జరిపేవారు. జూలియా వర్డ్ హోవే అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహించాలని కోరారు. అన్నా మేరీ జర్విస్ అనే మహిళ మదర్స్ ఫ్రెండ్షిప్ డే జరిపించేందుకు చాలా కృషి చేసింది. ఆమె 1905 మే 9న మృతి చెందగా ఆమె కుమార్తె మిస్ జర్విస్ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో మాతృదినోత్సవం జరపడం మొదలైంది. ఫలితంగా 1914 నుండి దీన్ని అధికారంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ నిర్ణయించారు. కాలం గడిచే కొద్దీ ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ 2వ ఆదివారం మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే చాలా వరకు ఈ రోజుని పిల్లలు వారి తల్లితో టైం స్పెండ్ చేయడం, వారిని బయటకు తీసుకువెళ్ళడం, వారికి నచ్చినవి గిఫ్ట్ చేయడం, సర్ప్రైజ్ ఇవ్వడం వంటివి సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఈ ఒక్కరోజే కాకుండా ఆమెను ప్రతి

ప్రతిరోజు గౌరవిస్తూ, ప్రేమిస్తూ, ఆమె పడిన శ్రమను గుర్తిస్తూ ప్రతిరోజు ఇలానే ఉండాలని కోరుకుంటూ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. మీకోసం ఇప్పుడు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం.

0: also reviewed the progress of long-term flood mitigation measures being taken across the country, including protection of critical infrastructure projects, river management initiatives, and scientific advancements in forecasting. Vice Admiral Sanjay Vatsyayan has been appointed as the next Flag Officer Commanding-in-Chief of the Western Naval Command headquartered in Mumbai. He will take charge of one of the Indian Navy's most strategically important commands responsible for safeguarding India's Western Maritime Front and key sea lanes in the Arabian Sea. And in IPL cricket, Lucknow Super Giants have set a target of 204 runs for Chennai Super Kings at M.H. Chidambaram Stadium in Chennai. In reply, Chennai Super Kings were 60 for 1 in 4.4 over when reports last came in. Earlier put into bat, Lucknow posted 203 runs for the loss of 8 wickets in their allotted 20 overs. And with that, we end this news bulletin.
1: తాతయ్య ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: ముద్దు, కొత్త కర్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
4: ఏంటి?
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
4: కానీ కర్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను కలిశారు. జాతీయ పంచాయతీ పురస్కారాలలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి గుమ్మిడి సంజయరాణి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలియజేశారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను ఈరోజు కలిశారు. తొలుత జూబ్లీహిల్స్లోని ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. సైనస్ సమస్య కారణంగా పవన్ కళ్యాణ్కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇంటికే ప్రధానమంత్రి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి ఉదయం 11:30 కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్కు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో ఆయన సమావేశమవుతారు. జాతీయ పంచాయతీ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన ఈరోజు స్పందించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం గర్వకారణమని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో ఈ నెల 15 నుంచి 27వ తేదీ వరకు 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలోని ఆకాశవాణితో ఆయన ఈరోజు మాట్లాడుతూ, విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యా

శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మక్కువ మండలం శ్రీ శంబర పోలమాంబ గుడి మరమ్మత్తులు, అభివృద్ది పనుల కోసం కోటి రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఆలయ అభివృద్ది పనులపై ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయం, రైతు సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో 5,61,00,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకుందని తెలిపారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్రంలో 1,679 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లో 1,67,000 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలు జమ చేశామని తెలిపారు. బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వెల్లడించారు. వీటి ప్రభావంతో కోస్తా ఆంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందన్నారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రేపు రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించే రెవెన్యూ క్లినిక్లో అన్ని మండలాల తహసీల్దార్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు హాజరవుతారని తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని, నమోదు స్థితి తెలుసుకోవడానికి ఇతర వివరాల కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చని సూచించారు. న్యాయ వ్యవస్థలు, బార్ అసోసియేషన్లు సమన్వయంతో పనిచేస్తూ కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కోర్టు భవన సముదాయంలో నూతనంగా నిర్మించిన 14వ అదనపు జిల్లా సెషన్ కోర్టు, 2వ అదనపు సివిల్ జడ్జి మ్యాజిస్ట్రేట్ కోర్టులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్ మాట్లాడుతూ, కేసుల భారాన్ని తగ్గించేందుకు లోక్ అదాలతులు ఎంతగానో దోహదపడతాయని, కక్షిదారులు వీటిని సద్వినియోగం చేసుకునేలా న్యాయవాదులు ప్రోత్సహించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను కలిశారు. జాతీయ పంచాయతీ పురస్కారాలలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అసలైన నోట్ ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాత పడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి,
3: కూల్ గా ఉండండి.
4: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
5: ఎందుకురా?
4: నా పాకెట్ మనీ.
5: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
4: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు.

0: అవునండి, డైరెక్ట్ గా యూపీఐ తోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
1: అరే వా, నాకు కూడా నేర్పించి. నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
0: మరి మీ మొబైల్ ఇవ్వండి.
1: ఇదిగో,
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహనః తివారి. ఆదౌ ముఖ్యా వార్తాః. అద్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణరాజ్యే ప్రాయః చతుర్నవతి శతకోటి రూప్యకాణాం ఆధార్భూత సంరచనా ఔద్యోగిక పరిజనాన పరియోజనానాం చ ఉద్ఘాటనం శిలాన్యాసం చ కృతవాన్. ఉత్తరప్రదేశ్ రాజ్య ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ అద్య స్వమంత్రిమండలస్య విస్తారం కృతవాన్. భాజపాదలస్య షట్ నేతారః మంత్రిరూపేణ శపథం గృహీతవంతః. తమిళనాడురాజ్యే టీవీకే దళస్య సంస్థాపకః శ్రీ సి జోసెఫ్ విజయ అద్య ప్రాతకాలె ముఖ్యమంత్రిపదస్య శపథం గృహీత్వాన్. తేన సహైవ నవమంత్రిణః అపి శపథం గృహీతవంతః. భారతీయ జనతా పార్టీ ఇతి దళస్య వరిష్ఠ నేత డాక్టర్ హిమంత విశ్వ శర్మ విధాయక దళస్య నేతారూపేణ నిర్వాచితః. అపి చ షంఘాయి నగరే ఆయోజితే ధనుష్క్రీడాయాః విశ్వ చషక్ స్పర్ధాయాం భారతీయ మహిళా రికర్వ్ దళేన చీనదేశం పరాజిత్య స్వర్ణపదకం ప్రాప్తం. అథ వార్తాః విస్తరేణ. అద్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణరాజ్యే ప్రాయః చతుర్నవతి శతకోటి రూప్యకాణాం ఆధార్భూత సంరచనా ఔద్యోగిక పరియోజనానాం చ ఉద్ఘాటనం శిలాన్యాసం చ కృతవాన్. ఏతాసాం పరియోజనానాం ఉద్దేశ్యః సంపర్క సుదృఢీకరణం కార్యక్షమతాయాః ఉన్నయనం సురక్షావర్ధనం తథా జనానాం కృతే ఉత్తమ యాత్రానుభవస్య ప్రదానేన సహ సంబద్ధ అస్తి. హైదరాబాద్ అంతరాష్ట్రీయ సమ్మేళన కేంద్రే ఆయోజితే అస్మిన్ కార్యక్రమే తెలంగాణరాజ్యస్య రాజ్యపాల శివప్రతాప్ శుక్లా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్రీయ మంత్రి జి కిషన్ రెడ్డి తథా అన్యే వరిష్ఠ నేతారః ఉపస్థితా ఆసన్. సభాం సంబోధయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్తవాన్ యత్ కేంద్ర సర్వకారేణ గృహీతానాం ఉపాయానాం కారణాత్ భారతదేశః పశ్చిమేషియా సంఘర్షజనితం ఊర్జా సంకటం ప్రభావీరీత్యా నియంత్రయతి. సః అవదత్ యత్ ఆయాతిత పెట్రోలియం ఉత్పాదానాం ఉపయోగః కేవలం ఆవశ్యకతానుసారమేవ కరణీయః యేన విదేశీ ముద్రాయా సంరక్షణం భవిష్యతి తథా వర్తమాన సంఘర్షస్య ప్రతికూల భావనాన్ ప్రభావానాం న్యూనీకరణే సహాయతా భవిష్యతి. నరేంద్ర మోదీ ఉక్తవాన్ యత్ పశ్చిమబంగ అసమ పుద్దుచేరీ చేత్యతేషు త్రిషు రాజ్యేషు భారతీయ జనతా పార్టీ ఇతి దళస్య విజయ కేంద్ర ప్రశాసనస్య రాష్ట్రీయ నీతిం ప్రతి జనసమర్థనస్య ప్రమాణం అస్తి. తేన్ ఉక్తం యత్ నిర్వాచన పరిణామైః దేశస్య భావనా జ్ఞాయతే. అద్య బెంగళూరునగరే భాజపా కార్యకర్తృభ్య సంబోధన్ ప్రధానమంత్రీ మోదీ ఉక్తవాన్ యత్ అద్య తాదృశ్యా ప్రశాసనస్య ఆవశ్యకతా అస్తి యః శీఘ్రం కార్యం కర్తుం శక్నుయాత్. సుశాసనం దాతుం సమర్థా భవేత్. సమస్యాయ సమాధానం కృత్వా దేశ ప్రగతిపథే నేతుం చ సమర్థా భవేత్. తేన ఏతదపి ఉక్తం యత్ భాజపాదళస్య శాసనం అధునా ఏకవింశతి రాజ్యేషు వర్తతే యత్ర లోకకల్యాణాయ దేశస్య సమృద్ధే చ కార్యం క్రియతే. ప్రధానమంత్రి కాంగ్రెస్ దళోపరి స్త్రీణాం ప్రతి అవిశ్వాసస్య ఆరోపం ప్రఖ్యాపితవాన్. సః అవదత్ యత్ కాంగ్రెస్ దళేన సంసది నారీవందన సంశోధన విధేయకస్య విరోధే మతదానం కృతం. యస్మిన్ సంసది మహిళానాం కృతి 33% ఆరక్షణస్య వ్యవస్థా కృతా ఆసీత్. ప్రధానమంత్రి రాష్ట్ర వికాసాయ కార్యం కర్తుం తథా చ అమెరికా ఇరాన్ యుద్ధ జనితానాం సమావానానాం సమ్ముఖీకర్తుం జనేభ్య ఏకతాయా ఆవాహనం అపి అకరోత్. ఉత్తరప్రదేశ్ రాజ్యే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ అద్య స్వమంత్రిమండలస్య విస్తారం కృతవాన్. భాజపాదళస్య షట్ నేతారః మంత్రిరూపేణ శపథం గృహీతవంతః. రాజ్యపాలయ ఆనందీబేన పటేల్ వర్యయ లఖనౌనగరే జనభవనే ఆయోజితే కార్యక్రమే ఏతేభ్య మంత్రిభ్య పదస్య గోపనీయతాయాశ్చ శపథం ప్రదత్తా. భాజపాదళస్య పూర్వప్రదేశాధ్యక్ష భూపేంద్ర చౌధరీ తథా భాజపానేత మనోజ్ పాండేయః మంత్రిమండలే మంత్రిణో నియుక్తౌ. రాజ్యమంత్రి అజిత్ పాల్ సింగా తథా సోమేంద్ర తోమరా చ స్వతంత్ర ప్రభారయుక్త మంత్రిణో అభవతాం. అస్మినేవ కాలే కృష్ణా పాస్వానః సురేంద్ర దిలేరః హంసరాజ విశ్వకర్మ తథా కైలాస్ రాజ్పూతా చ రాజ్యమంత్రి రూపేణ మంత్రిమండలే సమావేశితాః. అనేన విస్తారేణ ఉత్తరప్రదేశ విధానసభాయాః 43 సదస్యేషు మంత్రిపరిషది సంఖ్యా 60 జాతా. యా స్వీకృత మంత్రిణాం అధికాః సంఖ్యా అస్తి.

ఈనాటి పల్లెచీమలు భజనావళి కార్యక్రమంలో శ్రీమతి జునుపూడి మంగమ్మ బృందం వారి భజనావళి వింటారు.

0: పల్లెసీమలు కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి జునపూడి మంగమ్మ బృందం వారి భజనావళి విన్నారు. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం కార్యక్రమంలో. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఈ వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజురోజుకి తీవ్రమవుతున్న ఈ వేసవి వడగాలుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి పరిస్థితులలోనే బయటకు వెళ్లడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ ఇలాంటివి తీసుకుని వెళ్ళాలి. చెవుల్లోకి వేడిగాలులు వెళ్లకుండా దూది పెట్టుకోవాలి. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి వేడిగాలులు తగిలే ప్రమాదం ఎక్కువ కనుక ద్విచక్ర వాహనాన్ని తక్కువగా ఉపయోగించడం మంచిది. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లవద్దు. ఇక తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి. మసాలాలు, వేపుడు కూరలు, నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మజ్జిగ, బార్లీ నీళ్లు, రాగిజావ, సబ్జా నీళ్లు, కొబ్బరి నీళ్లు ఇలాంటివి ఆరారా తాగుతూ ఉండాలి. మంచినీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందవచ్చు.
0: మీరింతవరకు వేసవి జాగ్రత్తల గురించి సూచనలు విన్నారు. కార్యక్రమంలో మరొక ప్రకటన విందాం.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: వన్ 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం వ్యవసాయ సూచన.

చెరకు సాగులో యాంత్రీకరణ గురించి తెలుసుకుందాం. చెరకు నాటే యంత్రాలు ముఖ్యంగా మూడు రకాలు. అవి చెరకు ముచ్చల్ని నరికే యంత్రం, అంటే విత్తనం కోసం. రెండవది చెరకు ముచ్చల్ని నాటే యంత్రం. మూడవది బడ్ చిప్ పద్ధతి ద్వారా పెంచిన మొక్కల్ని నాటే యంత్రం. ముందుగా చెరకు ముచ్చల్ని నరికే యంత్రాల విషయానికి వచ్చినట్టయితే, ఈ పద్ధతి ద్వారా చెరకును ముక్కలుగా నరకచ్చు. మామూలుగా అయితే చెరకు ముక్కల్ని మూడు కళ్ళ ముచ్చలుగా మనం చేతులతో నరికి, ఆ పైన పొలం తయారీ తర్వాత బోదలకు ఇరువైపులా కూలీల ద్వారా ఉంచి మొలకెత్తిన తర్వాత మట్టిని ఎగదోస్తూ ఉంటాం. ఇలా కాకుండా తిరిగే కత్తిని అమర్చిన యంత్రాన్ని ఉపయోగించి అతి సులువుగా కావలసిన పరిమాణంలో చెరకును కత్తిరించవచ్చు. ఈ యంత్రాన్ని ఉపయోగించి అతి వేగంగా చెరకు విత్తనాన్ని తయారు చేయొచ్చు. ఈ పద్ధతిలో చెరకును నరికేందుకు, అలాగే తయారైన పొలంలో పరిచేందుకు వ్యవసాయ కూలీలు అవసరమవుతారు. రెండవది చెరకు ముచ్చల్ని నాటే యంత్రం. చెరకుని మూడు కన్నుల ముక్కలుగా చేసి వాటిని బోదల్లో, సాళ్లలో మధ్య దూరాన్ని బట్టి వరుసగా పరచడం తర్వాత సాళ్ల మధ్యలో ఉన్న కాల్వల్లో సాగునీటిని అందించి పంటను పెంచుతూ ఉంటారు. ఇదే కాకుండా మొక్కల పక్కభాగంలో ఎరువులు వేయడం పరిపాటి. చెరకు వేసిన తర్వాత సాళ్ల మధ్య భాగంలో కలుపు నివారణ కోసం కలుపు మందుల్ని పిచికారీ చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి పనిని వేరువేరుగా వ్యవసాయ కూలీల ద్వారా చేసే బదులు పొలంలో సాళ్ల మధ్య దూరాన్ని బట్టి బోదలు కాల్వలు చేయడం, చెరకును మూడు కన్నుల ముక్కలుగా చేయడం, వాటిని పొలంలో పరచడం, రసాయనిక ఎరువులు వేయడం, కలుపు మందులు పిచికారీ చేయడం, ఇలాంటి అన్ని పనులను ఒకే ఒక చెరకు ముచ్చలను నాటే యంత్రం ద్వారా చేసుకోవచ్చు. ఈ యంత్రాన్ని నడిపేందుకు 45 HP ట్రాక్టర్ అవసరమవుతుంది. ఈ యంత్రాన్ని ట్రాక్టర్ 3 పాయింట్ హిచ్ ద్వారా తగిలించుకొని PTO షాఫ్ట్ను అమర్చుకొని ట్రాక్టర్ను నడపడం ద్వారా మొదటి గేర్ మరియు లోడ్ గేర్ను మాత్రమే వాడుకుని పరికరాన్ని ముందుకు నడపడం ద్వారా కింద అమర్చబడిన రెండు రెక్కల రిడ్జర్ ద్వారా కాలువలు అలాగే బోదల్ని పొలంలో నిర్మిస్తుంది. ఈ కాలువలు మరియు బోదల మధ్య దూరాన్ని అవసరాన్ని బట్టి మార్చుకునేందుకు ఈ యంత్రంలో అమరిక కల్పించబడి ఉంటుంది. జంటసాళ్లకైతే 2 అడుగుల ఎడం ఉండాలి. మామూలు రైతు ఈ యంత్రాన్ని వాడేందుకు 2 కూలీల అవసరం ఉంటుంది. వారు యంత్రంపై అమర్చిన కుర్చీలపై కూర్చుని చెరకు గడలను ఉంచే ట్రే నుండి ఒక్కో చెరకును అడుగు భాగంలో ఉన్న గరాటు ద్వారా లోపల ఉంచడం ద్వారా కింద ఉన్న తిరిగే కత్తి చెరకును కత్తిరించి ముక్కలుగా చేసి యంత్రం ఏర్పరిచిన కాలువల్లో పరుస్తుంది. ఆ తర్వాత వెంటనే చెరకును మట్టితో కప్పి ఆపై ఈ మట్టిని గట్టిగా నొక్కి మొలకెత్తడానికి అనువుగా చేస్తుంది. ఈ విధంగా చెరకు ముక్కల్ని పొలంలో నిర్ణీత సాళ్లలో నాటేందుకు వీలవుతుంది. ఇలా చేయడంతో పాటు కావలసిన రసాయనిక ఎరువులను సాళ్లలో వేసిన చెరకు పక్కన పడేటట్టు చేస్తుంది. ఈ రసాయనిక ఎరువు నాట్లు వేసేందుకు కూర్చున్న వ్యక్తి కుర్చీ అడుగు భాగంలో ఉన్న పెట్టెలో వేయాలి. కింద అమర్చిన మీటర్ ద్వారా ఎరువు పంపిణీ మోతాదుని మనం నిర్ధారించుకోవచ్చు. ఈ పరికరం మధ్యభాగంలో ఉండే గొట్టాన్ని, అంటే 6 ఇంచుల PVC పైప్ ఒక రసాయనిక ద్రవాన్ని నిల్వ ఉంచేందుకు ట్యాంకుగా వాడి, అందులోని ద్రవ్యాన్ని కింద అమర్చబడిన గొట్టం ద్వారా సాళ్ల మధ్య భాగంలో ఉన్న పొలం మీద పిచికారీ చేసి కలుపును నివారించవచ్చు. పిచికారీ చేయబడే బిందువులు పెద్దవిగా ఉండి కలుపు మందు పిచికారీకి మాత్రమే ఉపయోగపడతాయి. ఈ విధంగా చెరకు నాటేటప్పుడు చేయవలసిన 4 ముఖ్యమైన పనులను ఒకే యంత్రం ద్వారా, అలాగే ఒకే సమయంలో సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఈ యంత్రం ఖరీదు సుమారుగా 2.5 లక్షల వరకు ఉంటుంది. దీంతో సుమారుగా 4 ఎకరాల వరకు మనం చెరకు నాటుకోవడానికి వీలవుతుంది. మూడవది చెరకు నారు నాటే యంత్రం. చెరకు పంట అనేక చెరకు నాటే ఆధునిక పద్ధతులను అవలంబించడం ద్వారా ఎక్కువ దిగుబడులను పొందడానికి అవసరం ఉంటుంది. ఈ పద్ధతుల్లో బడ్ చిప్ పద్ధతిని అవలంబించి సాగు చేయడం వల్ల అనేక లాభాలు పొందొచ్చు. ఈ పద్ధతిలో ముఖ్యంగా చెరకు కన్నుల్ని మాత్రమే కత్తిరించి వాటిని ట్రేలలో నారుని 30 నుంచి 45 రోజుల వరకు పెంచి ఆ తర్వాత పొలంలో నేరుగా నాటుతారు. ఇలా చేయడం వల్ల విత్తనానికి కావలసిన చెరకు మోతాదు గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ కణుపులు తీసిన చెరకును బెల్లం చేయడానికి లేదా పాకం చేయడానికి కానీ వాడడం వల్ల చెరకు వృధా అయ్యే అవకాశం లేదు. ఇంతేకాకుండా ఈ పద్ధతిలో నారును షేడ్ నెట్ కింద పెంచి ఆ తర్వాత ప్రధాన పొలంలో

మార్చడం ద్వారా 100% మొలకతో సమానంగా పొలంలో మొక్కల సాంద్రతను పాటించబడమే కాక 1 నుండి 1.5 నెలల వరకు ప్రధాన పొలంలో పంట కాలాన్ని తగ్గించవచ్చు. తద్వారా ప్రధాన పొలంలో పంటను పెంచడానికి అయ్యే ఖర్చును తగ్గించవచ్చు. అలాగే సాగునీటి వ్యయం తగ్గి పంటల్లో నీటి సామర్థ్యం పెరుగుతుంది. కాకపోతే ఈ పద్ధతిలో నాటేందుకు రైతు సాళ్ల మధ్య దూరాన్ని 4 నుండి 5 అడుగులకు పెంచి కాలువల్ని చేసి నిర్దిష్టమైన మొక్కకు చిన్న చిన్న గుంతల్ని చేసి దానిలో నాటవలసి రావడం వల్ల కూలీలు వంగి శ్రమించాల్సి ఉంటుంది. దీనివల్ల అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందువల్ల కొంతమంది రైతులు ఈ పద్ధతిని అవలంబించడానికి సుముఖత చూపడం లేదు. ఈ శ్రమను దృష్టిలో ఉంచుకుని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు చెరకు నారు నాటే యంత్రాన్ని కొన్ని మార్పులు చేసి తర్వాత చెరకు నారును నాటేందుకు ప్రవేశపెట్టారు. ఇది ఒక ట్రాక్టర్తో నడపబడే యంత్రం. ఈ నారు నాటే యంత్రాన్ని పరిశీలిస్తే ముఖ్యంగా నిర్దిష్ట సాళ్ల దూరంలో కాల్వలు చేసే 2 రెక్కల కర్రలుంటాయి. కాల్వలో నాటే మొక్కల మధ్య దూరాన్ని నిర్దేశించే అమరిక ఉంటుంది. అలాగే మొక్క నాటేటప్పుడు కావలసిన నీటి సరఫరా ఉంటుంది. కావలసిన ఎరువు సరఫరా జరగడానికి అనువుగా కూడా రూపొందించబడడం జరిగింది. ఈ యంత్రం వెనక భాగంలో అమర్చిన 2 కుర్చీలలో కూర్చుని చెరకు నారును ముందు భాగంలోని ట్రేలు అమెరిక నుండి తీసి తిరిగి గుంటల్లో వేయడం జరుగుతుంది. యంత్రం ద్వారా తెరవబడిన సాళ్లలో నారు మొక్కను వేయడం జరుగుతుంది. ఇలా తెరవబడిన సాళ్లలో గొట్టం నుండి నీరు వెలువడి మొక్క కింది భాగంలో నింపి ఆపై వెనక భాగంలో అమర్చబడిన 2 రబ్బరు చక్రాల ద్వారా మొక్క పక్క మట్టిని నొక్కి మొక్క దృఢంగా పొలంలో ఉండే విధంగా నాటడం జరుగుతుంది. ఇలా పోసే నీటిలో కావలసిన మోతాదులో ఎరువులను ద్రవ రూపంలో కలిపి మొక్క వేళ్లకు అందించడం ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచవచ్చు. ఇలా మొక్క నాటి నీరు పోసి ఎరువు అందించడం వల్ల అమరికలు విడివిడిగా కాల్వలు చేసే 2 రెక్కల కర్రుల చక్రానికి అమర్చబడి ఉంటాయి. ఈ కర్రుల దూరాన్ని కావలసిన సాళ్ల దూరాన్ని బట్టి మార్చుకునేందుకు వీలుగా క్లాంపుల సహాయంతో చట్రానికి బిగింపబడి ఉంటాయి. అంటే 2 అడుగుల నుండి 5 అడుగుల దూరం వరకు సాళ్ల మధ్య దూరాన్ని ఏర్పరచుకోవచ్చు. సాళ్లలో మొక్కకు మొక్కకు మధ్య దూరాన్ని నారు వేసే గరాటులోని మూత తెరుచుకునే సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ దూరం నిర్దేశించడం చట్రంలో బిగించిన పళ్ళ చక్రాల అమరిక ద్వారా జరుగుతుంది. ఈ పళ్ళ చక్రాలను మార్చడం ద్వారా యంత్రం కింది భాగంలో రూపొందింపబడిన చక్రం మరియు పలచక్రాల నిష్పత్తి ఆధారంగా మూత తెరుచుకొని గరాటిలో వేసిన మొక్కను కాలువలలోనికి పడేలాగా చేసి కావలసిన దూరాన్ని సమన్వయపరుస్తుంది. అంటే సాళ్లలో 15 సెంటీమీటర్ల నుండి 50 సెంటీమీటర్ల వరకు మొక్కకు మొక్కకు మధ్య దూరాన్ని నిర్దేశించవచ్చు. ఈ పరికరాన్ని వాడడం ద్వారా చెరకు నారు నాటడానికి కూలీలకు అయ్యే ఖర్చును సుమారుగా 5,000 రూపాయల వరకు తగ్గించవచ్చు. అంతేకాక బడ్చిప్ పద్ధతి ద్వారా వచ్చే లాభాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. చెరకు కోసే యంత్రాన్ని వాడేందుకు వీలుగా 4 అడుగులు లేదా ఎక్కువ సాళ్ల మధ్య దూరాన్ని నిర్దేశించవచ్చు. ఇక చెరకును నరికే యంత్రాల విషయానికి వచ్చినట్టయితే ఈ యంత్రం చెరకు పంటను నరికి పై ఆకును ఒలిచి పంటను ఆకును వేరు చేసి చెరకు ముక్కల్ని మాత్రమే ట్రాక్టర్లలో నింపేంతవరకు చేస్తుంది. దీనిలోని అధిక అశ్వశక్తి అంటే 70 నుండి 230 HP వరకు శక్తి గల ఇంజిన్ ఉపయోగించడం ద్వారా పంట నరకడమే కాకుండా ఆకుల్ని వేరు చేసి చెరకును ముక్కలుగా చేసి ట్రైలర్లోకి ఎక్కించడం వరకు సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. అంతేకాక పంట ఆకుల్ని వేరు చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పొలంలో పరుస్తుంది. ఇందువల్ల ఈ చిన్న ముక్కలు మల్చిగా ఉపయోగపడటమే కాకుండా ఈ ఆకును నేలలో కలిపేందుకు వీలవుతుంది. ఇలా చెరకు ఆకును ముక్కల్ని చేసి నేలలో కలపడం ద్వారా నేల స్వభావంపై మంచి మార్పులు సంభవించి సేంద్రియ తత్వం పెరిగి నేలలో కర్బన్ శాతం పెరిగి దిగుబడులు పెరగడంలో తోడ్పడతాయి. ఈ చెరకు నరికే యంత్రం ముఖ్యంగా ముందరి భాగంలో చెరకును నేలకు సమాంతరంగా నరికేందుకు తిరిగే కత్తులు 2 పళ్ళాలపై అమర్చి ఒకదానికొకటి వ్యతిరేకంగా తిరిగి కత్తిరిస్తుంది. ఇలా తిరిగే కత్తుల వద్దకు పంటను నెట్టడానికి శంఖాకారంలో ఉన్న పెద్ద 2 స్తూపాలు తిరుగుతూ యంత్రం ముందుకు కదిలినప్పుడు పొలంలో పంటను కత్తులపైకు నెడతాయి. ఈ కదిలే కత్తుల సముదాయాలు పళ్ళాల ఎత్తును వేగాన్ని చట్రం ఎత్తును మార్చడానికి హైడ్రాలిక్ పంపుల్ని వాటిని నియంత్రించే మీటలు యంత్రాన్ని నడిపే డ్రైవర్ దగ్గర అమర్చబడి ఉంటాయి. వాటిని ఉపయోగించి పొలాన్ని బట్టి పంటను బట్టి

0: ఇంట్లో కావలసిన మార్పుల్ని చేసుకోవచ్చు.
1: చెరకు సాగులో యాంత్రీకరణ గురించిన వ్యవసాయ సూచనలు మీరు ఇంతవరకు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వన్ 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. సాయంత్రం ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తా ప్రసారం. 7:15 పంట సీమలు కార్యక్రమంలో భూసార పరీక్షలు ప్రాధాన్యత గురించి డాక్టర్ ప్రభుప్రసాదిని గారితో పరిచయం. అనంతరం రైతుల సమస్యలు, శాస్త్రవేత్తల సమాధానాలు సంభాషణ వింటారు. ఇక 7:45 సినిగితల కార్యక్రమం. 8:00 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో ఆధ్యాత్మిక చింతన నేని అరిషడ్ వర్గాన ఉపగ్రహ విజయం గురించి శ్రీ హరిరామమూర్తి గారి ప్రసంగం వింటారు.

ఇక 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కొలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం వింటారు.

9:15 స్పాట్ లైట్, 11:10 ఆకాశవాణి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు. ఇవి ఈ సాయంత్రం ఆకాశవాణి 102.2 MHz పై మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు.

102.2 MHz మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 7 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. తమిళగవెట్రి గజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అస్సాంలో డాక్టర్ హిమంత బిశ్వ శర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దేశ వికాసానికి రాష్ట్రాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం మోడర్న్ కనెక్టివిటీ మీద ఫోకస్ చేసిందని, ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్వేల మీద కనెక్టివిటీని పెంచుతూ దేశ అభివృద్ధికి గణనీయమైన కృషి చేసిందన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్ధికి 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించగా, కేవలం తెలంగాణకే ఇప్పుడు బడ్జెట్లో 5,500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామని, మరో 5,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని నరేంద్ర మోదీ చెప్పారు.
1: साथियों, साल 2014 से पहले अविभाजित आंध्र प्रदेश के लिए 1,000 करोड़ रुपए से भी कम का रेलवे बजट होता था. संयुक्त आंध्र के समय रेलवे का बजट 1,000 करोड़ रुपए से भी कम था. आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है.
0: వరంగల్ పీఎం మిత్రా పార్కును ప్రారంభించిన ప్రధానమంత్రి, భారతదేశంలో టెక్స్టైల్ పరిశ్రమ పురోభివృద్ధికి పీఎం మిత్రా వరంగల్ పార్కు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ పవర్ రంగంలో దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పలు సంస్కరణలు చేపట్టామని, ఎల్పీజీ, గ్యాస్, సీఎన్జీ ఆధారిత వ్యవస్థల గురించి విదేశాల మీద ఆధారపడకుండా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఎంఎస్ఎంఈ, స్టార్టప్లు, ఉపాధి వికసిత్ భారత్ సాధనకు దోహదపడతాయని, తెలంగాణ అభివృద్ధితో దేశాభివృద్ధి, వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని నమ్ముతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
1: వరంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పీఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలి యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కి యోజనాఓ కా భీ పూరా లాభ మిలేగా. उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी. इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा. खासतौर पर जो हमारी बहने बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं.
0: केंद्र मंत्री किशन रेड्डी మాట్లాడుతూ, 1,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది కార్యక్రమాలు తెలంగాణలో ప్రారంభించడం అదృష్టమని, జాతీయ రహదారుల అభివృద్ది, రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది చేయడం సంతోషదాయకమన్నారు. మోదీ సహకారంతో రాష్ట్రంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ది కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
2: రైల్వే నెట్వర్క్ కూడా ఈరోజు తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతా ఉంది. సుమారు 42 రైల్వే స్టేషన్స్ తెలంగాణలో, కొన్ని కొత్త రైల్వే స్టేషన్స్, కొన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇన్ని రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ

హైదరాబాద్లో అత్యాధునిక సింధు క్యాన్సర్ ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. 1500 పడకలు, 29 ఆపరేషన్ థియేటర్లతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 33 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సామాన్యులకు ప్రపంచస్థాయి చికిత్స అందనుండడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రాభివృద్దికి కేంద్రం సహకరించాలని 8 కీలకమైన అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణకు వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరారు. మూసీ నదీ పునరుజ్జీవన ప్రాజెక్టును జాతీయ స్థాయి పట్టణ నదీ పునరుద్దరణ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం, రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును పూర్తిగా కేంద్రం నిధులతో చేపట్టాలని కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరు హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి చొరవ చూపాలని అభ్యర్థించారు. ఫ్యాబ్ సిటీ పరికరాలను సెమీకండక్టర్ హబ్గా అభివృద్ది చేసేందుకు ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద తెలంగాణకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట అభ్యంతరం తొలగించేందుకు కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని కూడా కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళ వెట్రి కజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నటువంటి పోర్ట్ సెయింట్ జార్జ్ సెక్రటేరియట్కు చేరుకుని బాధ్యతల స్వీకరణకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తమ ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని కోరారు. అందరికీ పారదర్శకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో విజయ్ కీలకమైన దస్త్రాలపై సంతకాలు చేశారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళల రక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం వీటిలో ఉన్నాయి. ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం రేపు అసెంబ్లీ సమావేశం జరగనుంది. అస్సాంలో సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వశర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. హిమంత బిశ్వశర్మ మంగళవారం నాడు వరుసగా 2వ అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట్ర మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. దేశంలో సంభవించే వరదలు, వడగాల్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను, వనరుల వినియోగాన్ని, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అంచనా వేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కడపటి సమాచారం అందేసరికి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో జెమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఈ సాయంత్రం రాయ్పూర్లో జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని HICC నుంచి సుమారు 9400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు

0: అన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: పంటసీముల కార్యక్రమంలో ఇప్పుడు విందాం భూసార పరీక్షలు ప్రాధాన్యత గురించిన వివరాలను. డాక్టర్ పి ప్రభు ప్రసాదిని గారితో పరిచయం, అనంతరం రైతుల సమస్యలు శాస్త్రవేత్తల సమాధానాల సంభాషణ వింటారు.
2: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో భూసార పరీక్షలు ప్రాధాన్యత ఈ అంశం గురించి డాక్టర్ పి ప్రభు ప్రసాదిని గారితో పరిచయం వింటారు. డాక్టర్ పి ప్రభు ప్రసాదిని గారు నమస్కారం అండి. మీరు గుంటూరు లామ్లో ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం ఉంది కదండి, అక్కడ మీరు యూనివర్సిటీ హెడ్గా పనిచేస్తున్నారు. ఏ విభాగంలో అండి?
3: నేను సాయిల్ సైన్స్ విభాగము మరియు పర్యావరణ విభాగంలో కూడా చేశానండి. ప్రస్తుతానికి సాయిల్ సైన్స్ విభాగానికి యూనివర్సిటీ హెడ్గా పనిచేస్తున్నాను.
2: ఇప్పుడు సాయిల్ సైన్స్ అంటే అక్కడ మీరు ఏమి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు?
3: యూనివర్సిటీ హెడ్గా ముఖ్యంగా యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు విద్యార్థులు అందరూ సాయిల్ సైన్స్లో చేసే పరిశోధనల్ని పరిశీలిస్తూ గైడ్ చేస్తూ ఉంటానండి. ముఖ్యంగా అది నా జాబ్ అన్నమాట. కానీ అన్ని పరిశోధనలు నేలకు సంబంధించినవన్నీ కూడా యూనివర్సిటీలో వివిధ రీసెర్చ్ స్టేషన్స్లో కాలేజీలో విద్యార్థులు అందరూ చేపడతారు.
2: అంటే భూమికి సంబంధించినటువంటి అనేక రకాల పరిశోధనలు అన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అండి, ఈ మధ్య కాలంలో ఒక మాట వింటూ ఉన్నాం, భూసారం అనేది తగ్గిపోతుంది అనే మాట. దానికి కారణాలు ఏమవుతుంది అంటే ఈ ఎరువులవి ఎక్కువగా వాడటం కానివ్వండి, లేకపోతే పురుగు మందులవి విచక్షణారహితంగా వాడటం వల్ల కానివ్వండి, ఇట్లా రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు అందరూ ఏం చెప్తున్నారంటే, ముందు అసలు మీరు భూసార పరీక్ష అనేది చేయించుకొని దాని ప్రకారం కనుక ఎరువులు కానీ ఈ పురుగు మందులు కానీ తెగుళ్ళు మందులు కానీ వాడుకున్నట్లయితే అక్కడ పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, ఇంకా మీకు భూమి సారం కూడా పెరుగుతుంది అనే విషయం చెప్తున్నారు కదండి. అసలు ఈ భూసార పరీక్ష అంటే ఏంటండి?
3: భూసారము మీరు చెప్పిన దాంట్లో అంత కరెక్ట్గా ఉందండి. ఎందుకంటే పూర్వకాలం మనం 50 నుంచి 2000 సంవత్సరం వరకు తీసుకుంటే అప్పుడు మనం తీసుకున్న పోషకాల్లో ఇప్పుడు తీసుకుంటుంది 30%. ఎందుకంటే మన సారము తగ్గింది, దాన్ని బట్టి మన పంటల్లో కూడా తగ్గినాయి, దాన్ని బట్టి మనం తినే దాంట్లో కూడా పోషక విలువలు తగ్గినాయి. దానికి తోడు ఇంకా పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉండటం వలన పర్యావరణ కాలుష్యము ఇవి ఉన్నాయండి. ఈ సందర్భంలో ఈ భూసార పరీక్ష అతి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఆ భూసారం తగ్గిపోతూ వెళ్తోంది కాబట్టి అప్పుడు శాస్త్రవేత్తలందరూ కూడుకుని ఇది ఇంటర్నేషనల్ సాయిల్ లేయర్ అని మన నేలలకి ప్రాముఖ్యత ఇచ్చి దాన్ని సరిచేయటానికి ప్రయత్నంలో ఉన్నాం. భూసారము అంటే అసలు వ్యవసాయ పరంగా చూస్తే మొక్కలకి అవసరమైన వివిధ పోషకాలని సకాలంలో సక్రమంగా లభ్య రూపంలో అందించగల సహజ శక్తి నేలకు ఉంటుంది, దాన్ని భూసారము అంటాం. ఇది ఎంత ఎలా ఉంటుంది అనేది ప్రయోగశాలలో పరీక్ష చేసి తెలుసుకుంటామండి, అది దాన్ని భూసార పరీక్ష అంటారు.
2: దాని ప్రాముఖ్యత ఏంటండి?
3: ఇది ఒక్క మాటలో మూలంగా చెప్పాలంటే సుస్థిర దిగుబడి.

0: పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయము చేయాలి అంటే ఇది తప్పనిసరి. అంటే ఇది లేకుండా అది సాధ్యం కాదు
1: వ్యవసాయం చేయటం అనేది.
0: మనకి ఎన్ని రకాలు వచ్చినా కూడా ఈ పోషకాలను అందించేది శక్తి నేల నుంచే కాబట్టి ఇది తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అంటే ఇంత ప్రాముఖ్యత ఉంది కదండి భూసార పరీక్ష. ఇప్పుడు మీరు అన్నారు ఇది తప్పనిసరి అని, మరి భూసారం పెరగటానికి ఈ భూసార పరీక్ష చేయించుకోవాలి అంటే ఈ భూసార పరీక్ష అనేది ఇంకా దేనికోసం చేసుకోవాలండి?
0: ఒక్కొక్కసారి ఈ నేల స్వభావం మారుతూ ఉంటుందండి. స్వభావం అంటే బంకమన్ను అట్లా అని కాదు, తీరు, దానిలో ఉన్న సారము, ఇవి మనం దాని యాజమాన్య పద్ధతులను బట్టి మారుతూ ఉంటుంది. ఇందువల్ల కొన్నిసార్లు రైతులు మనం ఇచ్చిన మోతాదు తగ్గ వేశాము, ఎరువులు అంటాము, ప్రథమ పోషకాలు ఇచ్చామంటారు, అయినా కూడా ఎందుకని దిగుబడులు రావటం లేదు అంటే ఆ నేల తీరును బట్టి అవి లభ్య రూపంలో ఉండి ఉండకపోవచ్చు, లేకపోతే నేలలోనే సహజంగా పరిమాణం తక్కువ ఉండి ఉండొచ్చు. దీన్ని బట్టి మనం భూసార పరీక్ష ద్వారా గనక దీని మోతాదు ఎంత ఉందో అసలు తెలుసుకుంటే దానికి అనుగుణంగా ఎక్కువ తక్కువలు చేసి రసాయనిక ఎరువులు వాడుకోవచ్చు. దానితో నేల పర్యావరణము బాగుంటుంది, పైగా అనవసరమైన ఖర్చు రసాయనిక ఎరువుల మీద లేకుండా తగ్గించుకోవచ్చు. ఇదే కాకుండా సమస్యాత్మక భూములు, కొన్ని సమస్యలు నేలలోవి అంటే క్షారం, ఆమ్లం, పాలచవుడు, కారుచవుడు ఇలాంటివన్నీ కూడా ఈ భూసార పరీక్షలో తెలుస్తాయి. దాన్ని బట్టి ఏం చెయ్యాలి అనేది కూడా చేసుకుని ముందుకెళ్ళటానికి వీలవుతుంది.
1: అట్లాంటి నేలలను కూడా బాగు చేసుకుని సాగు చేసుకోవచ్చు.
0: అవును, చేసుకోవచ్చు, చేసుకోవచ్చు అండి. అందుకని భూసార పరీక్షలు ఉంటేనే రైతులు అన్ని రకాల నేలల్లోనూ అనువుగా దిగుబడి సంపాదించుకోగలుగుతారు.
1: ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు భూసార పరీక్ష అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి అన్నారు. ఇంకొకటి ఏమన్నారంటే ఈ భూసారం అనేది అంటే భూమిని బట్టి మారుతూ ఉంటుంది అని కూడా అన్నారు. మరి ఇట్లా భూమిని బట్టి మారుతూ ఉంటుంది అన్నారు కదా, మరి ఈ భూసార పరీక్ష కూడా మనం మారుతూ ఉంటుంది అన్నప్పుడు ప్రతి సంవత్సరం చేయించుకోవాలండి?
0: ఇది అంటే వర్షాధారం అయితేనేమో 3 సంవత్సరాలకు ఒకసారి సరిపోతుందండి. అదే ఇరిగేషన్ ఉండి ప్రతిసారి ప్రతి సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు తీసుకుంటుంటే 3 పంటలకు ఒకసారి తీసుకుంటే మంచిది, కానీ 2-3 సంవత్సరాలకు ఒకసారి సరిపోతుందండి జనరల్గా ఏ ప్రాబ్లము లేకపోతే.
1: మనం వేసే పంటలను బట్టి భూసార పరీక్ష అనేది కూడా ఆధారపడి ఆ పంటను బట్టి మనం భూసార పరీక్ష చేయించుకోవాలి. అయితే ఈ ప్రక్రియ ఇప్పుడు భూసార పరీక్ష చేయించుకోవాలి అంటే రైతులు అసలు ఏం చేయాలి?
0: ఇది ముఖ్యంగా అసలు ఏ సమయంలో తీసుకోవాలి అనేది ముఖ్యమండి. ముఖ్యంగా పంట లేనప్పుడు తీసుకోవాలి. అంటే ఒకే పంట ఉన్నప్పుడు నేలలు ఖాళీగానే ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలల మధ్యలో తీసుకోవచ్చు. అదే 2 పంటలు వేసేవాళ్ళు మే నెలలో, ఇది అసలు అనువైన సమయం. ఎందుకంటే తీసేటప్పుడు నమూనా తీసేటప్పుడు మరి ఎక్కువ నీరు కూడా ఉండకూడదు. అందుకని ఇది వేసవికాలం అనువైన సమయం. రైతులకి పంట లేకపోవటం, నీరు లేకపోవటం అన్ని రకాలుగాను. కానీ ఈ ప్రక్రియని కూలంకుషంగా మనం చూస్తే 3గా విభజించుకోవచ్చు. 1 నమూనాను సేకరించటం, 2 ప్రయోగశాలలో పరీక్ష సరిగా చేయటం, 3 ఈ పరీక్ష ఫలితాలని రైతులు అర్థం చేసుకుని ఆ సూచనల్ని పాటించటం. 3 ముఖ్యమైనవేనండి. కానీ ఈ 3 మూలం నమూనా సేకరణ. ఈ నమూనా గనక ఆ సహజ లక్షణాలని ప్రతిబింబించేదిగా గనక లేకపోతే మనం చేసినదంతా తర్వాతదంతా వృధా అయిపోతుంది. అంటే సిఫార్సులు కూడా సరిగా చేయలేకపోతాము. ఇలాంటి ఆస్కారం లేకుండా ఉండటానికి శాస్త్రీయ పద్ధతిలో తీసుకోవాలి. ఇది డిపార్ట్మెంట్ వారు కూడా హెల్ప్ చేస్తారండి. లేకపోయినా కూడా అంత కష్టమైనది ఏమీ కాదు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి.
1: ఇప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి అంటున్నారు, రైతులు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని
0: చేసుకోవచ్చండి?
1: ఎలా చేసుకోవాలండి?
0: అది రైతుల ముందు మన కంటికి కనపడేటట్టు, రైతుకు తన పొలం గురించి బాగా తెలుస్తుందండి. అసలు మన కంటికి విశ్లేషించగలిగే లక్షణాలు, రంగు, స్వభావం, నీరు నిలవ ఉంటుందా ఇక్కడ, వాళ్ళ పంటలు ఏమేమి వేస్తున్నారు, వీటిలన్నిటినీ బట్టి విభాగాలుగా చేసుకుంటారు. ఇవి ఒకటిగా ఉన్న చోట చాలా ఏరియా వరకు విస్తీర్ణాన్ని బట్టి, ఎక్కువ విస్తీర్ణం గనక అన్నీ ఒకటిగానే ఉంటే ఎకరానికి 8-10 చోట్ల జిగ్జాగ్గా తిరుగుతూ పైన ఉన్న మట్టి నమూనాను సేకరించుకుంటారు. ఇది తీసుకునేటప్పుడు అక్కడ పైన ఉన్న చెత్త, చెదారం, గడ్డి ఇలాంటివన్నీ పై పైన తీసేసుకోవాలి. తీసుకుని ఒక వి ఆకారంలో చిన్న గుంత చేసుకోవాలి. ఈ వి ఆకారంలో గుంత చేసుకున్న

0: తర్వాత పైనుంచి కింద వరకు అంగుళం మందాన మట్టిని తీసుకుంటూ వెళ్ళాలి. అలా 8 నుంచి 10 స్థలాల్లో తీసుకుంటూ వెళ్ళాలి. వీటిలన్నిటినీ ప్లాస్టిక్ బకెట్లో కానీ ప్లాస్టిక్ సంచిలో కానీ వేసుకుని చివరికి అంతటినీ మంచిగా కలిపి దాన్ని ఒక శుభ్రమైన గుడ్డ మీద కానీ పాలిథిన్ షీట్ మీద కానీ పరుచుకోవాలి. ఇక్కడ చిన్న ఇది ఉంటుందండి, దీన్ని వృత్తాకారంగా పరుచుకుని 4 భాగాలుగా చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉన్నవి 2 భాగాలను తీసుకోవాలి, మిగిలిన 2 తీసేస్తాం. అలానే మళ్ళీ ఈ 2 మరల కలిపి వృత్తాకారంలో చేసుకుని మరల అలానే 2 భాగాలను ఆపోజిట్గా ఉన్న 2 తీసుకుంటాం. తీసుకుని ఇలా ఈ ప్రక్రియని 1/4 మన్ను సరిపోతుంది మనకి, 1/4 అంతవరకు చేసుకుంటూ ఉండాలి. దీన్ని మామూలుగా అయితే క్వార్టరింగ్ అంటాము. ఇలా చేసుకున్న దాన్ని శుభ్రమైన బట్ట సంచిలో కానీ పాలిథిన్ సంచిలో కానీ మంచిగా కట్టి దాన్ని ప్రయోగశాలకి పంపించాలండి.
1: ఇప్పుడు ఈ నమూనా తీసేటప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు క్వార్టరింగ్ పద్ధతి అన్నారు కదా, అక్కడ ఏమైనా రైతులు మెళకువలు పాటించాలా?
0: ముఖ్యంగా ఈ నమూనా సేకరించేటప్పుడు జాగ్రత్తలే కాకుండా దీనితో పాటు కొన్ని వివరాలు జోడించి పంపించాలండి. ఎందుకంటే భూసార పరీక్ష ఫలితాలని ఎలా చేయాలి అనే దానికి వారికి అవసరం పడుతుంది. దీనిలో మన ఒక సంఖ్య ఏదో ఒక నంబర్ ఇచ్చుకోవాలి, తర్వాత వాళ్ళ ఫీల్డ్ సర్వే నంబరు, అలానే రైతు పేరు, ఎంత లోతులో తీశాడు, అలానే వాళ్ళకి నీటి సదుపాయం ఉందా లేదా, ఇలా దాని నీటి ఇంకే గుణం ఏంటి, అంతకుముందు పంటల చరిత్ర ఏంటి, ఎరువులు ఎంత వేశారు, ముందు ఏం చేయబోతున్నారు వాళ్ళు, ఇలాంటివన్నీ ఇలా కొన్ని వివరాలన్నింటినీ జోడించి పంపించాలి. ఇంతేకాకుండా ఇక్కడ గనక ఇప్పుడు అందరికీ సెల్ ఫోనుల్లో కూడా మన కోఆర్డినేట్స్ GPS అంటే మన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వస్తున్నాయండి. అలా గనక వస్తే అది కూడా వేసి పంపిస్తే మరీ మంచిది, వీళ్ళు చేసి పంపించాలి. తరువాత నమూనా సేకరించేటప్పుడు మీరు జాగ్రత్తలు అన్నారు, ఇవి కొన్ని చెయ్యకూడని ఉంటాయండి. అంటే చెట్ల కింద, గట్లు మీద, ఇప్పుడు ఎరువులు కుప్పలు పోసి పెడతారు, ఆ కుప్పల దగ్గర, కాలి బాటల్లో, ఇలాంటి చోట చేయకూడదు. అలానే రైతుకి సారవంతమైంది, అంతకుముందు లోపాలు ఎక్కడ కనపడి అనేది ఉంటుంది, ఆ 2 కలిపి తీయకూడదు. అలానే చౌడు సమస్య అనిపించిన చోట నార్మల్ సాయిల్ని 2 కలిపి శాంపుల్ చేయకూడదు, నమూనా సేకరించకూడదు. తర్వాత ఎరువులు వెగనక వేసుంటే 45 వరకు నమూనా సేకరించకూడదు. చౌడు నేలల్లో మనకు మామూలుగా పైపైన తీసుకుంటాం, అంటే పైనుంచి 15-30 సెంటీమీటర్ల వరకు ఆ వీ గుంత చేసుకుంటాం. చౌడు నేలల్లో అయితే గనక 2 నమూనాలు సేకరించాలి, 15 సెంటీమీటర్ల వరకు ఒకటి, 15-30 వరకు ఒకటి, ఇదొకటి తీసుకోవాలి. అలానే కొన్నిసార్లు పంట పొలంలో ఉండగానే ఏదైనా వాళ్ళకి లోపమనో ఏదైనా అవసరం అనిపించవచ్చు, అలా అనిపించినప్పుడు వరుస మధ్యలో తీసుకోవాలి. ఇలా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి.
1: ఆ విధంగా జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు మీరు చెప్పారు వివరాలన్నీ కూడా, రైతు పేరు, సర్వే నెంబరు, ఇవన్నీ కూడా జత చేసి పంపించాలి భూసార పరీక్షా కేంద్రానికి. మరి ఇప్పుడు మీరు ఈ పరీక్ష పంటలు లేని సమయంలో తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు కదండి. ఇప్పుడు మనకి పంటలు అనేసరికి అండి, వ్యవసాయ పంటలు ఉంటే ఈ కూరగాయ పంటలు, అంటే ఉద్యాన పంటలు ముఖ్యంగా ఈ కూరగాయలు కానీ పండ్ల తోటలు కానీ ఇవన్నీ ఉంటాయి కదండి. ఈ పండ్ల తోటలు తీసుకున్నట్టయితే ఇవైతే కొన్ని సంవత్సరాలు ఉంటాయి, 1 సంవత్సరంతో అయిపోయేటటువంటి పంటలు కాదు కదండి. మరి అట్లాంటి పంటలు వేయాలి అనుకున్నప్పుడు రైతు అక్కడ కూడా ఈ పరీక్ష సరిపోతుందండి? ఇట్లా ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆ పద్ధతిలోనే తీయాలంటారు అక్కడ కూడా?
0: అంటే ఈ క్వార్టరింగ్ పద్ధతిలో నమూనా సేకరణ అనేది ఎక్కడైనా ఒకటేనండి. కాకపోతే పండ్ల తోటలు మీరు అన్నట్టు కొన్ని సంవత్సరాలు ఉంటాయి, వాటి వేళ్ళు లోపల దాకా వెళ్తుంటాయి. అందుమూలంగా చిన్నది ఏంటంటే అక్కడ ఒక గుంటలాగా తవ్వుకోవాలి, 1-2 లోతు వరకు అలా గుంట తవ్వి. ఈ నమూనా సేకరణ మాత్రం 15 సెంటీమీటర్ల వరకు ఒకటి, 15-30 వరకు ఒకటి, ఆ తర్వాత ప్రతి 30 సెంటీమీటర్లకి ఒకటి చొప్పున తీసుకుంటూ వెళ్ళాలి. దీన్ని ప్రొఫైల్ శాంప్లింగ్ అంటాం. అంటే కొన్నిసార్లు కొన్ని తోటలు ఎక్కడో 2 కింద శుద్ధం ఉందనుకోండి నేలలో, ఆ మొదట కొన్ని సంవత్సరాలు బాగానే పెరుగుతాయి, ఆ తర్వాత ఈ వేళ్ళు శుద్ధదాకా వెళ్ళేటప్పటికీ అవి చనిపోవటం జరుగుతుంది. వాటికి గనక సరిపడనవి, సెన్సిటివ్ క్రాప్స్, అందుకని వీటిని 2 లోతు వరకు గుంట చేసుకుని శాంపుల్ తీసి పరీక్షకి

0: ఒక్కొక్క లేయర్ నుంచి పంపించాల్సి ఉంటుందండి. కానీ ఇది ముఖ్యంగా పండ్ల తోటల విషయంలో, పండ్ల తోటలు వేసే ముందు ఈ ప్రొఫైల్ శాంపిల్స్ తీసి పరీక్ష చేయించుకుని 2 మీటర్ల వరకు నేల అనువైనదేనా అని తరచి చూసుకుని పండ్ల తోటలు వేసుకోవాలండి.
1: వాటికి అనుకూలంగా ఉన్నప్పుడే మనం వాటిని పెంచుకోవాలి.
0: అంటే పైన కాకుండా 2 మీటర్ లోతు వరకు ఇది అనుకూలంగా ఉందా లేదా అనేది చూసుకోవని వేసుకో.
1: ఇప్పుడు ఈ రకంగా అన్ని రకాల పంటలు సాగు చేసేటప్పుడు మీరు భూసార పరీక్ష చేసుకోవచ్చు అని చెప్పారు కదండి. అయితే ఈ భూసార పరీక్షలు చేసే ప్రదేశాలు అనేది మనకి ఉంటాయి కదండి. ఇప్పుడు మీరు అన్నారు 2వది ఏంటంటే భూసార పరీక్ష కేంద్రాలను పంపించడం అనేది. ఆ పరీక్ష కేంద్రాలు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయండి?
0: ఇది వ్యవసాయ శాఖ వారు చాలా చోట్ల ఈ ఫెసిలిటీ ఇచ్చారండి. దాదాపు 91 స్థానాల్లో ఇవి చేస్తున్నారు. దానిలో 26 స్థానాల్లో సూక్ష్మ పోషకాలు కూడా చేస్తున్నారు. మిగిలిన చోట అవసరమైన ఉదజని సూచిక, లవణ సాంద్రత, సేంద్రీయ కర్బనం, ప్రథమ పోషకాలు అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం ఇంతవరకు చేస్తున్నారు. ఇవి వీరు ఉచితంగా చేసిస్తారండి రైతులకి. మా విశ్వవిద్యాలయంలో కూడా చేస్తున్నాం. కొంతమంది వస్తారు, అంటే బయట వాళ్ళు కానీ రైతులు కానీ అలా వస్తూ ఉంటారు. వారికి మేము కూడా మా వంతు ఏదో సహాయం చేస్తున్నాము. అంటే మాకు రీజనల్ ప్రాంతీయ పరిశోధన సంస్థల్లో మాకు ఇలా చేసే అవకాశం మెండుగా ఉంటుంది. మిగిలిన చోటలు కూడా చేస్తాం, కానీ ఇక్కడైతే గనక సూక్ష్మ పోషకాలు కూడా చేయగలుగుతామన్నమాట. కాకపోతే మా వంతుగా ఏం చేస్తున్నామంటే 1100 బయట వాళ్ళకి మేము ఛార్జ్ చేస్తాము. అదే రైతులకైతే గనక 300, అంటే 25% ఛార్జ్కే మేము చేసిస్తున్నాం అన్నమాట. కాకపోతే మేము వెళ్ళి శాంపుల్ తీసుకురావటం అనేది అంటే టైము అవన్నీ కుదరని పని. కాకపోతే రైతులు వచ్చి ఎలా చేయాలి అని అడుగుతారు, మేము వివరిస్తాము, వారు తెచ్చిచ్చినప్పుడు చేస్తున్నామండి. అలానే వాళ్ళకి గనక సమస్యాత్మక భూములు, ఈ సమస్య ఉంది ఇలా ఉంది అంటే కొన్ని పరీక్షలు మాత్రమే, అంటే ఉదజని సూచిక, లవణ సాంద్రత, జిప్సం రిక్వైర్మెంటు, శుద్ధ లైమ్ ఎంత వేయాలి, సున్నం ఎంత వేయాలి, ఇంతవరకే పరీక్ష చేసి 150 రూపాయలే దానికి ఛార్జ్ అవుతుంది. అలా కూడా వాళ్ళకి కావాల్సినవి మాత్రమే చేసి కూడా ఇస్తున్నామండి. అలానే వాళ్ళకి జింక్ లోపం ఉంది అంటే గనక జింక్ ఒక్కటే చేసి కూడా ఇస్తాం 75 రూపాయలకి. అంటే ఇవన్నీ వారికి అనుకూలంగా ఉంటాయని చెప్పి అలా రకరకాలుగా చేసిస్తున్నామండి.
1: ఇక్కడ ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్లో కాకుండా ఇంకా మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయండి?
0: 6 చోట్ల ఉన్నాయండి. ఒక్కొక్క ప్రాంతీయ పరిశోధన స్థానంలో ఒక్కొక్కటి ఉంటుంది. అలా 6 చోట్ల తిరుపతి, లాము ఇలా చెట్లు చేస్తున్నామండి.
1: అక్కడికి వెళ్ళినట్లయితే పరిశోధన అనేది చేసి ఇస్తారు.
0: అంటే ఊటుకూరు ఇలా చాలా, ఒక 26 స్థానాల్లో అయితే రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది. అలా మాకు ఉన్న అవకాశం ఉన్న చోట అంతా చేసిస్తూనే ఉన్నాం.
1: రైతులు వారికి అందుబాటులోనే ఉంటాయంట?
0: అందుబాటులోనే.
1: వ్యవసాయ అధికారిని కనుక సంప్రదించినట్లయితే వాళ్ళు ఎక్కడ చేస్తారు అనేది వాళ్ళకి తెలియజేస్తారు.
0: వ్యవసాయ అధికారుల చేతిలోనే 90 స్థానాలు ఉంటాయండి ఇలా చేసేవి. అవి దాటగా ఎవరికన్నా అవసరం పడితే గనక ప్రత్యేక సమస్య ఉంటే వారు తీసుకొస్తారు.
1: వీలైనంత వరకు వ్యవసాయ అధికారులు చేస్తారు, వారు చేసి పెడతారు. మరి ఈ పరీక్ష అనేది చేయించారండి, చేయించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫలితాలు వాళ్ళకి ఎలా చేరవేస్తారండి?
0: మా దగ్గర అయితే గనక పోస్ట్ రాసి పంపిస్తామండి, లేకపోతే వారే వచ్చి తీసుకుంటారు కూడా. అలానే ఫోన్లు కొంతమంది చేస్తారు. వ్యవసాయ శాఖ వారు అయితే గనక SMS ద్వారా, ఒక గవర్నమెంట్ వెబ్సైట్ కూడా ఉంది, పోస్ట్ చేస్తారు. అలా వాళ్ళు అన్ని రకాలుగా వారికి రైతులకు అందేటట్టుగా చూస్తున్నారు.
1: అయితే అండి, ఇప్పుడు ఒక మాట వింటున్నాం ఈ మధ్యకాలంలో ఏంటంటే, ఈ భూసార పరీక్ష ఆధారంగా ఈ నేలల ఆరోగ్య పత్రాలు, సాయిల్ హెల్త్ కార్డ్స్ అని ఇస్తున్నారు అనే మాట వింటున్నామండి. సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే ఏంటండి?
0: ఈ పరీక్షల ఫలితాలన్నింటినీ పొందుపరిచి ఒక పత్రం ఇస్తారండి, దాన్నే సాయిల్ హెల్త్ కార్డ్ అంటున్నాం అన్నమాట. ఈ సాయిల్ హెల్త్ కార్డ్లో భౌతిక లక్షణాలు అంటే స్వభావం, అలానే రంగు, కొన్ని ఇతర లక్షణాలు, రసాయనక లక్షణాలు, ఉదజని సూచిక, ఉదజని సూచిక అంటే మనకి నాడీ పరీక్ష లాంటిది, లవణ సాంద్రత, సూక్ష్మ పోషకాలు, అలానే సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలుంటే జిప్సం ఎంత వేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా పొందుపరిచి ఉంటాయండి. అలా ఒక పత్రం రూపంలో ప్రతి రైతుకి వారి డీటెయిల్స్ అన్నీ దాంట్లో రాసి ఉంటాయి, అవి వారికి అందజేస్తారు.
1: దానివల్ల ఉపయోగం ఏంటి?

0: రైతులకి.
1: దీని వలన ముఖ్యంగా దానిలో పొందుపరిచిన విషయాలు తీసుకుంటే, ఇప్పుడు స్వభావం అన్నారనుకోండి, దాన్ని బట్టి నీరు ఎంతవరకు నిల్వ చేసుకోగలదు అనేది అవగాహన వచ్చేస్తుంది. అలానే ఉదజని సూచిక, ఇందాక నా నాడీ పరీక్ష లాంటిదని, అది 6.5 నుంచి 7.5 వరకు. ఈ మధ్యలో ఉంటే పోషకాలన్నీ కూడా మొక్కకి లభ్యమయ్యే రీతిలో ఉంటాయి. హెచ్చు తగ్గులుంటే గనక దాన్ని మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలానే రెండో దానికి వస్తే లవణ సూచిక. ఈ లవణ సాంద్రత అనేది చాలా ముఖ్యమైనదండి. నేల ఎంత సారవంతమైందైనా కూడా లవణ సాంద్రత గనక ఎక్కువగా ఉంటే పంటలు పండవు, దిగుబడి తక్కువనే కాకుండా కొన్నిసార్లు పంటలు పెరగవన్నమాట. ఇది నేల స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా వేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు లవణ సూచిక విలువ 2 dSi/m అంటామండి దానికి, ఆ 2గా ఉంటే గనక బరువైన నేలల్లో పర్వాలేదు. అంటే కొద్దిగా అది దాటితే గనక కొద్దిగా చవుడు వచ్చే అవకాశం ఉన్నట్టు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. కానీ తేలిక నేలల్లో కూడా మనం 2 వచ్చేదాకా కూర్చుంటే అప్పటికది పాడైపోతుంది. తేలిక నేలలో అయితే గనక 1 వరకు, మధ్యస్థ నేలలో అయితే 1.5 వరకు అంత సాంద్రత రాగానే మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అలానే సేంద్రీయ కర్బనం, ఇది ఒకటి అత్యవసరమైన పదార్థం అండి నేలలో. ఇందాక మీరు అన్నారు సేంద్రీయ పెరుగులని ఇవిను. ఈ సేంద్రీయ పదార్థాన్ని గుర్తించటానికి సేంద్రీయ కర్బనాన్ని చేస్తారు ముందు ప్రయోగశాలలో. చేసి దాన్ని 1.7తో గుణించితే సేంద్రీయ పదార్థం వస్తుంది. ఈ సేంద్రీయ పదార్థం ఎందుకు ముఖ్యమంటే నేల నిర్మాణాన్ని మారుస్తుంది, అంటే ఇంప్రూవ్ చేస్తుంది. అలానే మైక్రోబ్స్, సాయిల్ మైక్రోబ్స్ నిలబడటానికి, అవి జీవించి దానికి అనుకూల నేలని ఇంప్రూవ్ చేయటానికి కూడా ఈ సేంద్రీయ పదార్థం అనేది చాలా ముఖ్యమైనది. ఈ సేంద్రీయ పదార్థం ఎంత వెయ్యాలి అది నేలలో గనక ఈ ప్రయోగ ఫలితాల్లో వారు 0.5 తక్కువ ఉంది, 0.5% కన్నా తక్కువ ఉంది అంటే రైతులు ఏదో ఒక రకంగా 4 టన్నులు ఎకరానికి వేసుకోవాలి. అదే మధ్యస్థంగా అంటే 0.5 నుంచి 0.75% వరకు ఉన్నది అంటే 2.5 వరకు సరిపోతుంది. అంటే ఇప్పుడు తక్కువ లభ్యత తక్కువ ఉంది కాబట్టి, లేకపోతే ఇంకా వేసుకుంటే మంచిది,
0: ఎక్కువైనా
1: నష్టమేమి ఉండదు.
0: కాబట్టి ప్రభు ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ భూసార పరీక్ష అనేది రైతులు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ నమూనాని ఎలా తీసుకోవాలి, దాన్ని తీసిన తర్వాత ఏమేమి విషయాలను జత చేయాలి, ఆ విషయాలన్నింటినీ కూడా జత చేసి ఈ భూసార పరీక్షా కేంద్రాన్ని పంపించినట్లయితే వారు వీళ్ళ నేలల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఉంటే వాటిని ఎలా సరి చేసుకోవాలి, దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఒక పత్రంలో జత చేసి రైతులకి అందజేస్తారని కూడా చెప్పారు. వాటిని సాయిల్ హెల్త్ కార్డ్స్ అని అంటారు అన్నారు. వాటిని చదువుకోవటం కానీ లేకపోతే దాంట్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని కూడా అవగాహన కార్యక్రమాల ద్వారా రైతులకు తెలియజేస్తారని కూడా చెప్పారు. ఆ విధంగా రైతులు ఈ భూసార పరీక్ష చేయించుకొని పంటలను కనుక వేసుకున్నట్లయితే అప్పుడు మంచి దిగుబడి, అంటే వాళ్ళ నేలలో ఏమేమి ఉన్నాయనే తెలుస్తుంది కాబట్టి దాన్ని సరి చేసుకొని వాళ్ళు పంటల్ని వేసుకున్నట్లయితే మంచి దిగుబడి, నాణ్యమైనటువంటి ఉత్పత్తుల్ని తీసుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా మీరు అంటే భూసారం పెరుగుతుంది, నాణ్యమైనటువంటి ఉత్పత్తులతో పాటు వాతావరణ కాలుష్యం లేనటువంటి భూమిని మనం పొందటానికి వీలవుతుంది అంట.
1: అవునండి, ఇది అంటే ఈ నేల ఏర్పడటానికి చాలా వేల సంవత్సరాలు పడుతుందండి, పాడైపోవటానికి చిన్నది చాలు. ఏమైనా కూడా ఈ భూసార ఆధారిత వ్యవసాయం అనేది నియర్ ఫ్యూచర్లో ఉందని అనుకుంటున్నామండి.
0: నమస్కారం,
1: ధన్యవాదాలు.
2: భూసార పరీక్షలు ప్రాధాన్యత ఈ అంశం గురించి డాక్టర్ పి ప్రభు ప్రసాద్ని గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రైతుల సమస్యలు, శాస్త్రవేత్తల సమాధానాలు సంభాషణ వింటారు.
3: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
4: అమ్మడు రారా.
3: ఏం చేస్తున్నావేంటి?
4: ఏం లేదు అమ్మడు, ఇప్పుడే భోజనం అయింది. సరే నువ్వు వచ్చే టైం అయింది కదా అని చెప్పి కూర్చున్నాను. ఏవో విషయాలు కొన్ని చెప్తానన్నావుగా నువ్వు ఇవాళ.
3: అదే, దానికోసమే వచ్చాను. నేను కూడా పొలం వెళ్ళొస్తున్నాలే. మరి ఏంటంటే, మనకి మామూలుగా ఎప్పుడు కూడా కొన్ని సందేహాలు అనేవి ఉంటూ ఉంటాయి.
4: అవును,
3: ప్రతి పంటని సాగు చేస్తున్నప్పుడు ఆ సందేహాలు నివృత్తి చేసుకోవాలి అంటే ఏం చేస్తుంటాం మన రైతులందరూ కూడా, ఈ శాస్త్రవేత్తల్ని ఆ సందేహాలను అడిగి నివృత్తి చేసుకుంటూ ఉంటాం కదా. ఫోన్ ద్వారా అడుగుతాము, కొన్నేమో వాట్సాప్ లో పంపిస్తుంటాము, అట్లా రకరకాలుగా అడిగి మనం నివృత్తి చేసుకుంటూ ఉంటాం కదా. అలా సందేహాలు వచ్చినప్పుడు రైతులకి శాస్త్రవేత్తలు మనకి సమాధానాలు పంపించారు చిన్నమ్మాయి, అవి చూద్దాం.
4: సరే,
3: ఏంటంటే ఈ కొన్ని ముఖ్యమైనటువంటి పంటల్లో కొన్ని సమస్యలు ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా రైతులు కొంతమంది అడిగారు, అవి చూద్దాం ఇప్పుడు.
4: సరే సరే అమ్మడు. ముందుగా ఏంటంటే చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ఎద్దులవారి పల్లె గ్రామం నుంచి పి గోవిందస్వామి గారు, వరిలో ఆకులు ముడుచుకుంటున్నాయి, ముడతలో పురుగుంది, దానికి నివారణ చెప్పమని అడుగుతున్నారు అమ్మడు.
3: అంటే ఈ ఆకులో పురుగు ఉంటే, ఆకు చుట్టూ పురుగు అంటామే అది ఉన్నట్టు చిన్నమ్మాయి, ఈ వరిలో ఈ ఆకు చుట్టూ పురుగు నివారణ కోసం ఎసిఫేట్ 1.5 గ్రాము లేదంటే క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేకపోతే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు అంటే వీటిలో ఏదో ఒకదాన్ని లీటర్ నీటిలో కలిపి పైరు పూర్తిగా తడిసేటట్లుగా పిచికారీ చేసుకుంటే సరిపోతుంది చిన్నమ్మాయి.
4: ఆ తర్వాత వేరుశనగ పంటలో ఆకు గూడుగా చేసి పురుగు ఆకుల్లో మధ్యలో ఉంటుంది, అది ఆకుల్ని గీకి తింటుంది, దానికి నివారణ తెలపమని సుధాకర్ గారు చెన్నంపల్లె గ్రామం బుక్కరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా నుంచి అడుగుతున్నారమ్మడు.
3: వేరుశనగ పంటలో ఆకు ముడత ఆశించింది చిన్నమ్మాయి, దీని నివారణకు ఏం చేసుకోవాలంటే క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదంటే క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేకపోతే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లను అంటే వీటిలో ఏదో ఒక మందు చిన్నమ్మాయి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
4: ఆ తర్వాత ఆముదం పంటలో కాయలకి పురుగు రంధ్రాలను చేసి నష్టపరుస్తుంది, దీనికి నివారణ చెప్పమని చెప్పి శివశంకర్ గారు గిద్దలూరు గ్రామం మండలం నుంచి ప్రకాశం జిల్లా నుంచి అడుగుతున్నారమ్మడు.
3: ఆముదంలో కాయ తొలుచు పురుగు నివారణ కోసం ఇండాక్సా కార్బ్ 1 మిల్లీలీటరు లేదంటే ఎసిఫేట్ 1.5 గ్రామును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది.
4: పత్తిలో గులాబీ రంగు పురుగు పూత దశలో ఉంది, పూత పిందెలు రాలిపోతున్నాయి, దీనికి నివారణ చెప్పమని మోషే గారు చిన్న ఓబినేనిపల్లి గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా నుంచి అడుగుతున్నారు అమ్మడు.
3: ప్రత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ కోసం క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేకపోతే క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటరు లేదంటే ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయోడి కార్బ్ 1.5 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ సమస్యను నివారించుకోవచ్చు.
4: ఇంకొక రైతు మనకి కర్నూలు జిల్లా నుంచి వెలుగోడు మండలం వేల్పునూరు గ్రామం నుంచి ఓబులెస్ అనే రైతు అడుగుతున్నారు అమ్మడు. మినుము కాయల్లో రంధ్రాలుండి లోపల పురుగులు గింజలను తింటూ ఉన్నాయి, దీనికి నివారణ ఏం చేయాలి, ఏం పిచికారీ చేసుకోవాలని అడుగుతున్నారు.
3: ఈ రకంగా కాయల్లో రంధ్రాలు ఉండి లోపల పురుగులు గింజలను తింటూ ఉంటే ఈ మినుములో మారుకా మచ్చల పురుగు ఉన్నట్టుగా మనం గమనించుకోవాలి చిన్నమ్మాయి. ఈ పురుగు నివారణ కోసం ఏం చేసుకోవాలి అంటే క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటరు లేదంటే ఎసిఫేట్ 1.5 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
4: ఆంజనేయులు గారు బుధవాడ గ్రామం చీమకుర్తి మండలం ప్రకాశం జిల్లా నుంచి అడుగుతున్నారు అమ్మడు. జామకాయల మీద గజ్జి లాంటి మచ్చలు ఏర్పడుతున్నాయి, వాటి నివారణకి మనం ఏం పిచికారీ చేసుకోవాలని చెప్పి వీరు అడుగుతున్నారు.
3: అట్లా గజ్జి లాంటి మచ్చలు కనుక ఏర్పడితే అది గజ్జి తెగులుగా మనం గమనించుకోవాల్సిన అమ్మాయి. దాని నివారణ కోసం కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములను లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది.
4: అలాగే ఇప్పుడు నిమ్మ పంటలో ఆకుల మీద నల్లటి మచ్చలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి, దానికి నివారణ చెప్పమని చెప్పి కాకర్ల ప్రసాద్ గారు కాకాని గ్రామం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా నుంచి అడుగుతున్నారు అమ్మడు.
3: ఈ నిమ్మలో ఆకుల మీద నల్లని మచ్చలు కనుక ఏర్పడితే అది నల్లదోమ ఆశించినట్టుగా మనం గమనించుకోవాలి. ఈ నల్లదోమ ఆశించినప్పుడు దాని నివారణ కోసం ఏం చేసుకోవాలంటే చిన్నమ్మాయి, అజాడి రెక్టిన్ 10,000 ppm 5 మిల్లీలీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వారం రోజుల తర్వాత పురుగు ఉధృతి తగ్గినట్లయితే 0.5 మిల్లీలీటర్లు ఇమ్డాక్లోప్రిడ్ లేదంటే 0.3 గ్రాముల థయోమిథాక్సామ్ను లీటర్ నీటికి కలిపి 7 రోజుల వ్యవధితో 3 సార్లు ఈ మందుల్ని మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి.
5: మీరు ఇంతవరకు పంటసీములు కార్యక్రమంలో భూసార పరిరక్షల ప్రాధాన్యత మరియు రైతుల సమస్యలు శాస్త్రవేత్తల సమాధానాలు సంభాషణల గురించి విన్నారు. ఈనాటి పంటసీములు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

సినీ తల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పిల్లా నువ్వులేని జీవితం చిత్రానికి అనుదీప్ దేవ్ రాహుల్ ఆలపించిన గీతం, భాస్కర్ భట్ల సాహిత్యం.

102.2 MHz మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం సినిగితాల కార్యక్రమంలో చివరిగా విందాం రేపల్లెల రాధా చిత్రానికి సుజాత ఆలపించిన గీతం సాయి శ్రీహర్ష సాహిత్యం.

0: సినిగితాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం అమరభారతి సంస్కృత కార్యక్రమంలో ఆధ్యాత్మిక చింతనేని అర్షడ్ వర్గాన ఉపగ్రి విజయం గురించి శ్రీ హరి శ్రీరామమూర్తి గారి ప్రసంగం వింటారు.
3: అనాదిగా భారతదేశం ఆధ్యాత్మిక జ్ఞానం చింతనలకు పుట్టిల్లు. ఎందరెందరో మహాతప సంపన్నులకు, మహాత్ములకు, పతివ్రత మతులకు పుట్టిల్లు. వీరందరూ ఆత్మజ్ఞానులై అంతఃశత్రువులనే కాక బహిశత్రువులను జయించిన మహనీయులు. మీరు నగధీరులు. సీతాదేవిని రావణాంతఃపురంలో హనుమంతుడు రాత్రివేళ నిద్రిస్తున్న స్త్రీలలో వెతుకుతూ ఉంటాడు. అప్పుడు అనేక భంగిమలలో ఉన్న స్త్రీలను చూచిన హనుమంతునకు ఎటువికారములు కలగలేదు. సాధారణంగా ఆ స్థితిలో ఎవరికైనా చెడువికారములు కలుగుట సహజం. హనుమంతుడు వేద వేదాంత తత్వజ్ఞుడు, ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, జితేంద్రియుడు. కనుక ఆయన ఇలా అంటాడు, వికారహేతుసతి విక్రీయంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరా. వికారములు కలిగించు కారణాలు కల దృశ్యాలు ఎన్ని ఉన్నా ఎవరి మనసులు వికారములు చెందవో వారే ధీరులు. రావణాసుడు కూడా బ్రహ్మజ్ఞాని, కానీ జితేంద్రుడు కాలేకపోయాను. సీతాదేవిని రావణుడు ఎంత ప్రలోభ పెట్టినా, సంపుతానని బెదిరించినా ఆమె ఆ రాష్ట్రానికి లొంగలేదు. ఆమె జితేంద్రియాలు అన్యచింతన లేక ఆత్మ అనగా పరమాత్మ చింతనతో ఇంద్రియ నిగ్రహం కలిగిన ధీర వనిత, లోకానికి ఆదర్శ వనిత. పెళ్లికి పూర్వం స్త్రీ కన్యక అనగా అందరిచే ఆమె చూడదగినది అని అర్థము. పెళ్లి తర్వాత ఆమె ఎవరికంటా పడరాదు, ఆమెను పేరుతో పిలవరాదని శాస్త్రోపదేశం. ఆమెను వశే అని పిలవాలి. వశే అంటే ఇంద్రియములు తన వశంలో ఉంచుకున్నదానా, అరిషట్వర్గమును జయించినదానా అని అర్థం. ఇట్లే పురుషుల విషయంలో కూడా ఒరే అనగా శ్రేష్ఠుడు అని అతనిని పిలవాలి. ఇట్లే స్త్రీ పురుషులంతా ఆధ్యాత్మిక చింతనతో జితేంద్రియ ధర్మపరాయణులు కావాలని ఈ శీర్షిక ఆశయం. ఇంకా వివరంగా చూద్దాం. అనాజేర్ భారతదేశ ఇతర దేశేభ్య విశిష్ట విలక్షణ మకుటాయమానశ్చ. యత ఇత్యుక్తే భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞాన భాండాగార, ఆధ్యాత్మిక విద్యా కుశల, ఆధ్యాత్మిక చింతనాపర. అయం దేశ తపోధనానాం శమధమాది సాధన చతుష్టయ సంపత్ విలసితానాం అరిషట్వర్గయత్రోణాం మహాత్మనాం మహాపతివ్రతానాం నిలయ జాత. ఆధ్యాత్మిక చింతనయ మనసి అన్యచింతనారాహిత్యైన ప్రథమత మనోనిగ్రహ మనోజయ మనశ్శాంతిశ్చ సంభవంతి. తేన మనోనిగ్రహేణ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యుక్తస్య అరిషట్వర్గస్య జయ తదను ఇంద్రియ నిగ్రహస్య భవత. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అథ ప్రప్రథమత మనోనిగ్రహ సాధితవ్య. మనోనిగ్రహ అత్యంతం కష్టసాధ్య. మనోనిగ్రహ సాధ్యతే చేత్ అరిషట్వర్గజయ సులభసాధ్య. తదర్థం కుర్యాత్ ప్రథమత సర్వాణీంద్రియాన్ని సంయమ్య పరమాత్మని మనః లగ్నం కుర్యాత్. మనః ఆత్మని యోజయత్. అర్జునోపి కృష్ణం ఏవం బ్రూతే, చెంచలం హి మనఃకృష్ణ ప్రమాది బలవత్తరం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సురుష్కరం ఇతి. తదా కృష్ణ ఎతదోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర. భగవాన్ కృష్ణ సర్వ మత్పర భూయాత్ సర్వోపి స్వమన మయి యుక్తం కురయాత్ ఇత్యాహ. నామ సర్వోపి ఆత్మానం నామ స్వమన ఆత్మని నామ పరమాత్మని యోజయేత్. ఆత్మానామ జీవాత్మ పరమాత్మా చ తత ఏం జ్ఞేయం ఆత్మానం ఆత్మనా యోజయేత్ ఇతి. నామ జీవస్సర్వ అధ్యాత్మయోజనార్థం అధ్యాత్మచింతనా పరో భూయాత్. ఆధ్యాత్మిక చింతనయా తన్మన అధ్యాత్మయుక్తం భవతి. తదను అనన్యాసక్త మనస్సన్ అరిషట్వర్గం జయిష్యతి. తదా జీవ ఆత్మాభిన్న నామ బ్రహ్మాభిన్న సన్ జీవన్ముక్త భవిష్యతి. కృష్ణ అర్జునం పునః బ్రూతే ఏవం, అసంశయం మహాబాహో మనోనిగ్రహం చలం అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ జ గృహ్యతే ఇది. మనసి విషయాన్ జాయిత నామ చింతయిత తేషు విషయేషు సంగః జాయితే సంగాత్ కామః జాయితే సంగాత్ సంజాయితే కామః కామాత్ క్రోధః క్రోధాత్ సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి ఇది. కామక్రోధౌ రజోగుణ సమద్భవో కామః పరమః శత్రు అతః ప్రథమతః కామరూపః దురాసదః శత్రు హంతవ్యః. పరంతు భగవతా పునః ప్రోక్తం ధర్మావిరుద్ధ కామోహం ఇది. తథైవ ధర్మబద్ధః అర్ధోపి ధర్మబద్ధౌ అర్ధకామౌ ఆవశ్యకౌ నతు మోహపరౌ. ఏవంచ అన్య విషయాన్ మనసి న చింతయన్ భగవతి మనస్సంయుజ్య భగవచ్చింతనాపరో భవేన్ మనః. తదేకాగ్రం మనః కురయాత్ తదా మనోనిగ్రహ ఇంద్రియనిగ్రహ జాయేతే తేన అనిసర్గజయ సంభవతి. ఏం నిరంతరాభ్యాసేన ఆత్మానం ఆత్మనా వేత్తం ఆత్మనా లభేత లబ్ధుంచు శక్యతే. ఆధ్యాత్మిక చింతన నామకిం ఆత్మానం అధికృత్య అధ్యాత్మం తస్మిన్ భవ ఆధ్యాత్మికం అథవా ఆధ్యా నామ చింత ఆధ్యాత్మికం నామ ఆత్మానం అధికృత్య క్రియమాణా చింత. సంస్కృత భాషాయాం సర్వశబ్ద ఆదిభౌతిక ఆదిదైవిక ఆధ్యాత్మికార్థాన్ యోగశక్త్యా బోధయతి నా అన్యభాషా శబ్దానాం ఈదృశీ శక్తి తథా సంస్కృత భాష ఆధ్యాత్మిక చింతనాం కర్తుం సమర్థా భవతి. తత్ర ఆధ్యాత్మికం ద్విధం శారీరం మానసం చేతి. శారీరం వాతవిశ్వశ్లేషణాం నిమిత్తం మానసం చ కామక్రోధ లోభమోహ మతమాత్సర్య ఇత్యాది శత్రు నిబంధకం మనుస్మృతి ఏవమాహ. లౌకికం వైదికం వాపి తథా ఆధ్యాత్మికమే చ ఆదరీత యతో జ్ఞానం తం పూర్వం విభవేత్ ఇది. గీతా చ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మం ఉచితే ఆదిభూతం క్షరోభావ పురశ్చ ఆదిదైవతం నాశరహితం ఉత్కృష్టం సర్వదేహాంతర్వర్తి బ్రహ్మణ ప్రత్యేగాత్మభావ నామ జీవభావ అధ్యాత్మం ఉచితే. తస్మిన్ క్రియమాణ చింతన ఆధ్యాత్మిక చింతన స్వస్య బ్రహ్మణ ఏ అంశతయ జీవస్వరూపేణ భావ ఏవ ఆత్మానం దేహం అధికృత్య భోక్తృత్వేన వర్తమాన ఆధ్యాత్మశబ్దేన ఉచ్యతే. ఇతోపి బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి ఇది గీత వచనం. మనః ఇంద్రియాణి ప్రమాధీని బలవత్తరాణి తే మహావిద్వాంసమపి కర్షంతి పాతయంతి చ వేదోపి ఇదమహ పరాంచిఘాని వితరణ స్వయంభో పరాంగ్ పశ్చిదినాంతరాత్మన్ కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానమైచ్చత్ ఇది. బ్రహ్మ ఇంద్రియాణి బహిర్ముఖాన్ని సృష్టవాన్ అథ మానవానామింద్రియాణి బహుర్ముఖ విషయేషు ఏవం ప్రవర్తంతే తత మానవ పరాంగ్ పశ్యతి నతు అంతరాత్మానం నామ అధ్యాత్మం తత తస్య ఆధ్యాత్మచింతన లేశోపి న వర్తతే. ఉద్యోగార్థం ధనార్జనార్థం చ ప్రాతః సప్తమఘంటాసు సమయే ధావతి పునః తస్యాగమనం గృహం ప్రతి రాత్రౌ దశ ద్వాదశ ఘంటా సమయే భవతి. కదా సంసార జీవితం అనుభూతి సహ భోజనం కర్తవ్య సమయాభావ ఏవ పునః చతుర్థఘంటా సమయే ఉత్థాయ అలకుత్వాదికం సమాప్య కించిదివ అల్పాహారం గృహీత్వా మధ్యాహ్న భోజనాదికం అల్పపేటికాయాం గృహీత్వా ప్రసభం ధావతి. తర్హి తస్య ఆధ్యాత్మచింతన కదా కుత్ర కథం సమయాభావ నాస్తి నాస్తి ఏవ అథ వక్తుం పార్యతే యథా కథంచిత్ కించిత్ సమయం వివిచ్య పరికల్ప్య ఆధ్యాత్మిక చింతన పరోభూయాత్ నోచే తస్య మనః సర్వదా క్షుబ్ధం వర్తతే తథా మనోక్షోభజ నివారణాయ మనోజయాయ మనశ్శాంతయే చ ఈషదపి ఆధ్యాత్మిక చింతనాయాః ఆవశ్యకత యాదృశ్యామపి స్థిత్యాం గత్యాం దశాయాం అవసర దరీదృశ్యతే. తదా తదా ఆధ్యాత్మిక జ్ఞానబోధక గ్రంథ పఠనమపి ఆవశ్యకం. సమయాంతరేషు రామాయణాది గ్రంథ పఠనం మానవాన్ ఆధ్యాత్మిక చింతనాపరాన్ కరిష్యతి. రామాయణ పఠనం కిమర్థం పశ్యత హనుమాన్ సీతామన్వేష్టం సముద్రం తరతి స్మ తతో రావణ నీతాయా సీతాయా శత్రుకరిషణ ఏష పదమన్వేష్టం చారణా చరితే బలి. హనుమాన్ మహాయోగి నిరంతరం ఆధ్యాత్మిక చింతన మగ్న అత అంతరింద్రియ బహిరింద్రియ జేత అర్షబ్లర్గ జేత అంతఃశత్రూణాం బహిశత్రూణామపి విజేత తథా సహ శత్రుకర్షణ ఇచ్చుచ్యతే. సీతాయా పదమన్వేష్టం వైదిక మార్గే ఆధ్యాత్మిక మార్గే అన్వేష్టం ఇచ్చత్. అత్ర ఆత్మా సీతా వా రామో వా ఉభావపి వా నిరంతరం తస్య హృదయే దరే సీతారామలక్షణ వర్తంతే దృశ్యంతే. అథ తస్య హృదయ తస్య గుహ చ నామధర సుష్ఠు శోభాయితే తేన హనుమాన్ సుందర తంపతి చారిత కాండ సుందరకాండ. ఏవంచ వ్యక్తుం శక్యతే ఆధ్యాత్మిక చింతన అరిషట్లకజయ భవతి ఇది. తాదృశే పురుష సుందర నతు బాహ్యాలంకారై బాహ్య సౌందర్యేణ చ మానవ ఆధ్యాత్మచింతనయ అరిషట్వర్గజయేనేవ కేవలం సుందర భవిత. సీతాం రాత్రో అన్వేషన్ తత్ర అంతఃప్రస్థితా యథా బహువిధ వికార మనోవికార ఇంద్రచాంచల్యం జాయతే తథా నిద్రావస్థాయాం ఆసన్ వికారహేతో బలవత్తరే సత్యవి హనుమాన్ నకమి వికారం ఆప స్వమన ఇంద్రియాణి స్వవశం కృతవాన్ వశీ సహ అరిషడ్వర్గజయం కృతవాన్ సహ బ్రూతే కథం తాదృశ్య వికారదృశ్యవు పచ్చతః మమ దుష్టవికారనాప వికారహేతోషధి విక్రయంతే ఏషాం నచేతాంశ తయేవ ధీరా తథ హనుమాన్ న కేవలం సుందరః పరంతు ధీరశ్చ లంకాదహన సమయే సీత బిభేతి హనుమానపి దగ్ధో భవేత్ వా ఇతి నా అగ్నిహోత్రం ప్రార్థయతి యజ్జస్తి పరిశుశ్రూష యజ్జస్తి జరితం తపః అనంజత్వాచ్చ భర్తరి సీతోభో హనుమతః తస్యా భర్తా ఏవ తస్యా ఆత్మా అతస్స అన్యన్యత్వాచ్చ భర్తరి ఇత్యాహ మనసి అన్యచింతనా విన ఆధ్యాత్మిక చింతనా పరాసతి అరిషట్వర్గ జైత్రీ సతి ఇంద్రియాణి మనశ్చ స్వవశీకృత జాత తాదృశీం పతివ్రతాం అగ్నిరపి న స్పష్టం సజాక లలితోస్తర నామసు జగదంబ నిజభర్తృముగాం బోయ చింతనాయే నమో నమః ఇది కీర్చతే హనుమాన్ ప్రథమదర్శనేన సీతాయాః ఏవం వదతి అశ్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం సీతాయాః మనసి రామః రామస్య మనసి సీత ఇది సర్వదా వర్తేతే ఉభయోర్మనసి ఉభయోర్మనసో పరస్పరం ప్రతిష్ఠితే ఏం సీతారామ ఉభావపి ఆధ్యాత్మిక చింతనా పరావేవ అతస్థౌ అరిషడ్వర్గ చేతారో బభూవతు కేవలం అంతఃస్థిత్వ చేతారో పరంతు భవిష్యత్తు చేతారో బభూవతు విశ్వామిత్ర మహర్షి తపసా రాజర్షి బభూవ పరంత అరిషడ్వర్గం చేతవాన్ కామక్రోధావిష్ట బభూవ తదను అరిషడ్వర్గ జయాయ చతుర్ముగ దిక్షు ఉగ్రంతభ చరిత్వ బ్రహ్మర్షి బభూవ వశిష్ఠ మహర్షి అరిషడ్వర్గ విజేత బ్రహ్మర్షి తాదృశ వశిష్ఠ మహర్షి బ్రహ్మా జాగత్య విశ్వామిత్రం అధునా త్వం బ్రహ్మర్షి భవితా ఇత్యుక్తవంతో తయో వచోభిః అతృప్తః విశ్వామిత్రః ఓంకారశ్చ వషట్కారశ్చ వేదాశ్చ వరయంతు మాం ఇతి ఓంకారః వేదాశ్చ వేద విద్య బ్రహ్మ విద్య అధ్యాత్మ విద్య ఇతి గచ్ఛంతే తద్ అధ్యాత్మ విద్యాభ్యః అసనేన అధ్యాత్మజ్ఞానం తదు ఆధ్యాత్మిక చింతన చ లభేతే తత అషడ్వర్గజయ నిశ్చయం సంజాయతే తతసర్వోపి ఆధ్యాత్మికచింతనాపరో భూయాత్ కౌశికో నామ మహర్షి భిక్షాటనార్థం యదా అటతి తదా కశ్చన కాకః అమేధ్యం తస్య శిరసి పాతయామాస తదా కౌశికః ఉపరి దృష్టః సః కాకః తస్య దృష్ట్యా దగ్ధః అనంతరం గృహస్య కశ్చిత్ బహిః స్థిత్వా భవతి భిక్షాం దేహి ఇతి వదన్ స్థితవాన్ పరంతు తస్మిన్ గృహే గృహిణీ పతిపది సేవా పరా అస్తి బహువారం పృష్టాపి సనతం మునిం అపశ్యత్ న భిక్షాం దదౌ క్రోధావిష్టః సా మునిః తాం శశాప పరం తస్య శాపః తాం కిమపి నచకార తేన మునిః ఇతోపి క్రుద్ధః అంతతః పతినిద్రానంతరం సా ఆగత్య మునిం అపశ్యన్నేవ భిక్షాం దదౌ తస్యాః ముఖదర్శనేనేవ తస్య మునేః కిమపి అచింత్యం అలక్ష్యం తేజః జాతం తేన విస్మృతః సహ తాం కారణం పప్రచ్ఛ సా ధర్మవ్యాసం ప్రతి ప్రేషితవాన్ మునిస్తపోగరిష్టోపి అరిషట్వర్గ చేతాన్ అబభూవ సా గృహిణీ అరిషట్వర్గ జైత్రి ధర్మవ్యాధోపి తాదృశేవ తౌ నిరంతరౌ ఆధ్యాత్మిక చింతనాపరో అతస్థౌ అరిషట్వర్గ చేతారో బభూవతు.
0: మీరింతవరకు అమరభారతి సంస్కృత కార్యక్రమంలో ఆధ్యాత్మిక చింతనేని అరిషట్వర్గాన ఉపగ్రీ విజయం గురించి శ్రీ హరి శ్రీరామమూర్తి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
2: శ్రోతలకి ఒక గమనిక. ఆకాశవాణి వార్తా విభాగం ఇప్పుడు హిందీ, మరాఠీ, డోంగ్రీ, సంస్కృతం భాషల్లో కూడా ఉచిత ఎస్ఎంఎస్ వార్తా సేవలను అందిస్తోంది. గత ఏడాది ప్రారంభమైన ఈ సేవలు ఆంగ్ల భాషతో సహా ప్రస్తుతం 10 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఉర్దూ, ఒరియా, బెంగాలీ, కశ్మీరీ, అరుణాచలీ, పంజాబీ భాషల్లో ప్రయోగాత్మకంగా ఉచిత ఎస్ఎంఎస్ సేవలు ప్రారంభించడం జరిగింది. ఉచిత ఎస్ఎంఎస్ సమాచారం పొందేందుకు ఆన్లైన్లో కానీ మొబైల్ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే www.newsonairnic.in ఎస్ఎంఎస్ సర్వీస్కు, మొబైల్ ద్వారా అయితే 7738299899 నంబర్కు ఎస్ఎంఎస్ చేసి వార్తా ఉచిత సేవలు పొందవచ్చు. గమనిక విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: వన్ ఆర్ 2.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కొలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం వింటారు.
3: ఆధునిక యుగంలో జనజీవనాన్ని చైతన్యం చేసిన ప్రసార మాధ్యమం ఆకాశవాణి. వార్తాపత్రికలు చదవలేని వారికి తన వాణి ద్వారా వివిధ విషయాలు వినిపించి జ్ఞానవంతుల్ని చేయడానికి, సంగీత సాహిత్య సాంస్కృతిక పునరుజ్జీవనానికి సాటిలేని

కదా. చివరకు విషకన్యను కూడా శత్రువుల మీద ప్రయోగించాడు. మరి ఆ చర్యలు సమర్థనీయమేనా అని అడిగారు. నేను సమర్థనీయమేనండి అన్నాను. విషకన్య అంటే ఇక్కడ చిన్న వివరణ అవసరం. ఒక బాలికకు పసితనం నుండి రోజూ చిన్న మోతాదులో విషం తినిపిస్తారు. ఆమె యువతిగా మారేనాటికి విషకన్యగా మారిపోతుంది. ఆమె సాంగత్యం వల్ల పురుషులు మరణిస్తారు. అది విషయం. సమర్థనీయమే అన్నావు కదా, ఎలా సమర్థనీయమో రాసి రేపు క్లాసుకు తీసుకురా అన్నారు. నా జూనియర్ శ్రీమతి సూర్యభాస్కరం చేత చాణక్యులు చేసిన పనులు ఏవీ సరియైన కావు అని రాయించారు. మా ఇద్దరినీ కూర్చోబెట్టి ఆ వ్యాసాలు చదివించారు. ప్రతి అంశానికి సమాధానం వచ్చేలా మా చేత తిరగరాయించారు. మళ్ళీ మళ్ళీ చదివించారు. వాక్యంలో ఎక్కడెక్కడ ఆపాలో, ఎక్కడ నొక్కి పలకాలో నేర్పించారు. అప్పుడు చెప్పారు, వచ్చే ఆదివారం ఉదయం మనం జంఖానా క్లబ్ దగ్గర ఒక ఇంజనీర్ గారి ఇంటికి వెళ్తున్నాం. అక్కడికి విజయవాడ రేడియో కేంద్రం నుండి శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారు వచ్చి ఉన్నారు. ఆమె పర్యవేక్షణలో మీ ఇద్దరి ప్రసంగాలు రికార్డు చేస్తారు. అవి విజయవాడ స్టేషన్ నుండి ప్రసారం అవుతుంది అని చెప్పారు. మేము ఇద్దరం చాలా ఆనందించాం, ఆశ్చర్యపడ్డాం, కొంచెం భయపడ్డాం కూడా. అయితే ఆనాటి శుభారంభం రేడియోతోనూ శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారితోనూ నా అనుబంధాన్ని పెంచుతూ వచ్చింది. శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారు ఆ తర్వాత కూడా విశాఖ వచ్చినప్పుడల్లా యూనివర్సిటీలో కానీ, జిల్లా పరిషత్ ఎదురుగా ఉండే లేడీస్ క్లబ్ ప్రాంగణంలో కానీ వివిధ కార్యక్రమాల్లో రికార్డు చేసేవారు. ఆవిడ ప్రధానంగా స్త్రీల కార్యక్రమాలు చేసినా ఆంధ్ర కవయిత్రులు, కవికొండల వెంకటరావు గారి కవితలలో కాంతామణులు, కవయిత్రులుగా పేరు పొందిన మొగలు రాణులు, స్త్రీల పాటల్లో శ్రీకృష్ణుడు అనే అంశాల మీద నా చేత ప్రసంగాలు చేయించారు. నేను 1967-68లలో విజయవాడ మ్యారిస్టల్లా కాలేజీలో పనిచేశాను. అప్పుడు ఆమెతో మరింత సన్నిహితంగా మెలిగే అవకాశం ఏర్పడింది. సీతమ్మ గారి సలహాలు అనే పేర ఆవిడప్పుడు చాలా కార్యక్రమాలు నా చేత రాయించారు. ఆ తర్వాత 70లలో నేను విశాఖపట్నం వచ్చాను. అప్పటికి విశాఖపట్నంలో రేడియో స్టేషన్ వచ్చింది, కానీ అది అగనంపూడిలో ఉండేది. అప్పట్లో శ్రీ నరసింహమూర్తి గారు అధికారి. వీరు చిత్రకారులు బాపు గారి సోదరులు. నేను అప్పుడు తెలుగు శాఖలో పరిశోధకురాలిగా ఉండేదాన్ని. మా శాఖ నుండి ఆచార్య జోగారావు గారు, ఆచార్య దొనప్ప గారు, ఆచార్య శ్రీరామూర్తి గారు వెళ్ళి ప్రసంగాలు ఇచ్చి వచ్చేవారు. ఇవన్నీ సాహిత్య ప్రసంగాలే. నేను కూడా 2-3 సార్లు ఆ స్టేషన్కు వెళ్ళాను. ఆంధ్ర వచనవాంగ్మయ పరిణామం, ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర గ్రంథ వైశిష్ట్యం, జాషువా కవిత్వంలో మానవతా దృక్పథం వంటి ప్రసంగాలు అక్కడ చేసినవే. 1975లో నేను అధ్యాపకురాలిగా ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు శాఖకు వచ్చాను. అప్పటికి మా తెలుగు శాఖ, ఆకాశవాణి కేంద్రం చాలా దగ్గరగా వచ్చాయి, నడిచి వెళ్లే దూరం. అప్పట్లో ఆచార్య జోగారావు గారు సాహిత్య సంచికా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఆంధ్ర ప్రబంధ వాంగ్మయ వైశిష్ట్యము, సౌందరనందము, ఆధునిక మహాకావ్యము, భావకవిత్వ ప్రయోజనము అనే అంశాల మీద జరిగిన సంచికా కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొన్నాను. సంచికా కార్యక్రమంలో ఒకరు ప్రధాన వక్తగా ఉంటారు. మరో ఇద్దరు ఆ ప్రధాన వక్త అడిగిన ప్రశ్నలను బట్టి వారి వారి అభిప్రాయాలను సోదాహరణంగా, సోపపత్తికంగా వివరిస్తారు. చివరగా ప్రధాన వక్త చక్కని ఒక సమన్వయంతో కూడిన ముగింపుతో ఆ చర్చా కార్యక్రమం ముగిస్తారు. ఈ సంచికా కార్యక్రమంలో ఒకసారి చలం సాహిత్యం మీద ఒక కార్యక్రమం ఆకాశవాణి నిర్వహించింది. అది విశాఖపట్నం, విజయవాడ, కడప కేంద్రాలు సంయుక్తంగా చేసినది. దీనిలో విశాఖపట్నం నుండి నేను, విజయవాడ నుండి డాక్టర్ వావిలాల్ సుబ్బారావు గారు, కడప కేంద్రం నుండి డాక్టర్ ఎన్ రామచంద్ర గారు పాల్గొన్నాం. రాత్రి 10 గంటలకు ప్రసారమైంది. చలం ఆధ్యాత్మిక దృష్టి అనే అంశం మీద నా ప్రసంగం. అప్పట్లో ఇది పలువురు ప్రశంసలను పొందింది. దీన్ని బ్రిడ్జ్ కార్యక్రమం అంటారు. ఒక కవి రచనల మీద వివిధ కోణాల్లో ముగ్గురు మాట్లాడడం ఒక పద్ధతి. నేను, మరో ఇద్దరు సీనియర్ పరిశోధకులు కలిసి డాక్టర్ ఉమర్ అలీషా కవి గారి రచనల గురించి ఒక కార్యక్రమం చేశాం. ఉమర్ అలీషా గారి కవిత్వం గురించి డాక్టర్ బి అరుణకుమారి, ఉమర్ అలీషా గారి నాటకాల గురించి డాక్టర్ సి సూర్యకాంతం, ఉమర్ అలీషా గారి రచనల్లో స్త్రీ జనాభ్యుదయం అనే దాని మీద నేను మాట్లాడాము. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుండి పలుసార్లు ప్రసారం చేశారు. విశ్వనాథ పంచసతి వైశిష్ట్యము, ఆంధ్ర వాంగ్మయంలో కోకిల, దేశ

0: భాషలందు తెలుగు లెస్స, సంగీత సాహిత్యాలు, శతాబ్దాల నాటి కవితా యక్షగానం, తెలుగువారి పెళ్లి పాటలు, చలం సాహిత్యంలో స్త్రీ చింతాదీక్షితులు గారి లక్కపిడతలు నా సాహిత్య ప్రసంగాల్లో కొన్ని. ఇవి కాక డాక్టర్ కృష్ణకుమారి గారు స్టేషన్ డైరెక్టర్గా ఉండగా ఆధునిక కవులు రచయితల పుట్టినరోజులకు తప్పకుండా వారి వారి సాహిత్యాల మీద ప్రసంగాలు ప్రసారం చేసేవారు. ఆ క్రమంలో ఆమె నా చేత మునిమాణిక్య నరసింహారావు గారి కాంతం, రాయప్రోలు వారి భావకవిత సౌందర్యం, దువ్వూరి రామిరెడ్డి గారి కృషివలుడు అనే అంశాల మీద మాట్లాడించారు. శ్రీతులు వై గంగిరెడ్డి గారు స్టేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు 2003-2004 సంవత్సరాల్లో వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అనే తెలుగువారి కోరికను గమనించి వ్యాసపీఠం అనే పేరుతో వ్యాసముని ప్రణీత పరమార్థము తెలుగువారికి తేటతల్లం చేసే బృహత్ ప్రణాళికను చేపట్టారు. ఆ ప్రణాళికలో అరణ్యపర్వం గురించి ప్రసంగించే అవకాశం నాకు లభించింది. 18 మంది సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కొక్క పర్వం మీద 6 ఉపన్యాసాలకు తగ్గకుండా, 10కి మించకుండా, క్రమం తప్పకుండా ప్రతి గురువారం 9 గంటలకు ప్రసారం చేశారు. అదొక మహాయజ్ఞంలా సాగింది. అరణ్యపర్వంలో భారత కథతో పాటు నలకథ, రామకథ, పతివ్రత కథ, సావిత్రి కథ వంటి రసమయమైన కథలు కూడా ఉన్నాయి. నా ఉపన్యాసాలను విన్న మా గురువులు వాటిని అక్షర రూపంలో పెట్టమ్మా అన్నారు. శ్రీ గంగిరెడ్డి గారు అచ్చు వేసుకోవడానికి అనుమతినే కాదు, ఆ వ్యాసపీఠానికి ఒక చక్కటి పీఠికను కూడా అందించారు. ఆకాశవాణి సౌజన్యంతో ఆ పుస్తకావిష్కరణ శ్రీమతి ప్రయాగ వేదవతి గారి అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. అప్పట్లో అసలు రేడియో వారికి ఒక పత్రిక ఉండేది. అందులో ఆ నెలలో ప్రసారమైన మంచి ఉపన్యాసాలను ప్రచురించేవారు. ఆ పత్రిక పేరు వాణి. నా వ్యాసం ఒకటి అందులో ప్రచురింపబడినట్లు గుర్తు. ఆకాశవాణి విశాఖపట్టణం నుండి సుప్రసిద్ధ కథకులు భరాగో, గండికోట బ్రహ్మాజీరావు, ద్విభాష్యం రాజేశ్వరరావు, బలివాడ కాంతారావు గారు వంటి వారి కథలు వారి స్వరాల్లో వినబడేవి.
1: ఇక్కడ కథల విషయంలో మరో విషయం చెప్పాలి. 2000 సంవత్సరంలో శ్రీయుతులు కేవి రావు గారు ప్రోగ్రామ్ హెడ్గా ఉండగా చెన్నై సూరి గారి నీతి చంద్రికలోని 18 కథలను సరళమైన భాషలో సంక్షిప్తంగా వ్రాయించారు. మంచి వాచకం గల వారిచే చదివించి ప్రసారం చేశారు.
0: ఈ మధ్యకాలంలో గిరిజనుల జీవితాన్ని చిత్రిస్తూ చింతకింది శ్రీనివాసరావు గారు కథలు అదే రీతిలో ప్రసారమయ్యాయి. ఆకాశవాణి చేసిన మరో గొప్ప ప్రయోగం, బహుజనాదరణ పొందిన నవలలను చదువుకోలేని శ్రోతల కోసం రేడియో ప్రసారం చేయడం. శ్రీతులు గొల్లపూడి మారుతీరావు గారు ముప్పాళ రంగనాయకమ్మ గారి బలిపీఠం అనే నవలను, ఎద్దనపూడి సులోచనారాణి గారి సెక్రటరీ నవలను ధారావాహికంగా రేడియోలో ప్రసారం చేయడానికి వీలుగా రూపొందించారు. ఈ 2 నవలలు విజయవాడ స్టేషన్ నుండి ప్రసారం అయ్యాయి. అప్పట్లో ఈ కార్యక్రమం శ్రోతల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నేటికీ నవలలను రేడియోలో ప్రసారం చేయడంలో రేడియో తనదైన ప్రత్యేకతను తాను నిలుపుకునే ఉంది. నాటక ప్రక్రియకు ఆకాశవాణి అందించే ప్రోత్సాహం అంతులేనిది. రేడియో నాటక వారోత్సవాలు, జాతీయ నాటక కార్యక్రమాలు దీనికి మంచి ఉదాహరణలు. ఇవే కాక ప్రాచీన పద్య నాటకాల్లోని పద్యాలు వినిపించడం, బుర్రకథలు, హరికథలు ఆకాశవాణిలో ప్రచారం చేయడం ఇప్పటికీ కొనసాగుతోంది. జానపద కళారూపాలను, జానపద గేయాలను ప్రసారం చేయడం సాహిత్య పోషణలో భాగమే కదా. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు విజయవాడ ఆకాశవాణిలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో ఒక గంట వ్యవధిలో ఎవరైనా అష్టావధానం చేయగలిగితే అవకాశం ఇస్తాము అన్నారు. డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు ముందుకు వచ్చి 45 నిమిషాలలో అష్టావధాన కార్యక్రమాన్ని అవలీలగా అద్భుతంగా పూర్తి చేశారు. అప్పట్లో ఈ సాహిత్య కార్యక్రమం తెలుగునాట ఇంటింటా వార్తగా ప్రసిద్ధికెక్కింది. ఇప్పటికీ విశాఖపట్నం కేంద్రం కవన విజయం అనే పేర వారం వారం ఒక సమస్యను ఇచ్చి శ్రోతల నుండి సమస్యాపూరణాలను ఆహ్వానించి ఆయా పూరణ పద్యాలను ప్రసారం చేస్తున్నది. సకృత్తుగా దత్తపదులు కూడా ఈ కార్యక్రమంలో నిర్వహిస్తారు. ఆకాశవాణి పద్య సాహితికి ఇచ్చే ప్రోత్సాహానికి ఇది మంచి నిదర్శనం. ఆకాశవాణి సాహిత్య సేవా విభాగాల్లో పుస్తక సమీక్ష కార్యక్రమాలు నిర్వహించడం కూడా చెప్పుకోవాలి. కథా సంపుటులు, కావ్యాలు, నాటకాలు, నవలలు కొత్తగా ఆవిష్కరించబడినప్పుడు ఆకాశవాణికి రచయిత రెండు కాపీలు సమీక్షార్థం అని వ్రాసి పంపితే యథావకాశాన ఆ పుస్తకాలను సమర్థులైన వారి చేత సమీక్ష చేయించే పద్ధతి ఉండేది. ఆ సమీక్ష విని శ్రోతలు పుస్తకాలు కొనుక్కునేవారు. ఆంధ్ర కావ్యాలను పెక్కింటిని ఆంగ్లీకరించి ప్రచురించిన అమెరికావాసి ఆచార్య వెల్చేర్ నారాయణరావు గారిని అమెరికాలో శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా స్థాపించి అన్నమాచార్య సాహిత్యాన్ని ప్రచారం చేసిన డాక్టర్ సొంటి శారదాపూర్ణ గారిని అమెరికాలో ఆంధ్ర సాహిత్య పోషకులుగా ఉంటూ హాస్య కథకులైన శ్రీ చిట్టెన్రాజు గారిని ఆకాశవాణి శ్రోతలకు పరిచయం చేసే అవకాశం నాకు లభించింది. తెలుగు సాహిత్య రంగంలో తమ జీవిత చరిత్రలు వ్రాసుకున్న ప్రముఖుల రచనలను శ్రోతలకు పరిచయం చేసే చక్కని కార్యక్రమం విశాఖపట్టణ కేంద్రం నిర్వహించింది. కళాప్రపూర్ణులు దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారిది, జాషువా గారిది నేను పరిచయం చేశాను. ఆకాశవాణిలో ప్రసారం చేసిన నాటికలను రూపకాలను సంపుటులుగా ప్రచురించేవారు. సంగీత రూపకాల మీద డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి గారు పరిశోధన చేశారు. ఆకాశవాణిలో ప్రసారం చేసిన తమ భాషా సాహిత్యోపన్యాసాలను పుస్తక రూపంలో ప్రచురించిన వారిలో నాకు తెలిసినంతలో ఆచార్య పింగళ్ లక్ష్మీకాంతం గారు ప్రథములు. నా రేడియో ప్రసంగాలు అనే పేర వారు ప్రచురించారు. ఆ తర్వాత ఆచార్య దొనప్ప గారు తమ భాషా సాహిత్య హరికథా సంబంధి ఉపన్యాసాలను ఆకాశ భారతి అనే పేర అచ్చువేశారు. గుంటూరులో ఆచార్య గంగప్ప గారు కూడా వారి ప్రసంగాలను అచ్చువేసినట్లు విన్నాను. నేను సైతం అన్నట్లుగా నా రేడియో ప్రసంగాలను మలయమారుతం అనే పేర 2011లో అచ్చువేసుకున్నాను. ఈ పుస్తకాన్ని నేను శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారికి అంకితమిచ్చాను. ఈ పుస్తకానికి శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు గారు, శ్రీమతి ప్రయాగ వేదవతి గారు చాలా విలువైన అభిప్రాయాలు రాశారు. నేను నా భారతోపన్యాసాలు భారతవాణి పేర 2004లోను, మలయమారుతం 2011లోనూ ప్రచురించి ఆకాశవాణితో నాకు గల అనుబంధాన్ని లోకానికి తెలియచెప్పాను. ఆకాశవాణి స్వరపథమైనట్టుది. గాయకుల, కవుల, నటుల, ఉపన్యాసకుల కంఠస్వరాన్ని వారి వారి స్వరపేటికల నుండి స్వీకరించి జాగ్రత్త పెట్టి భావితరాలకు అందిస్తున్నది. శ్రీ నండూరి సుబ్బారావు గారు, శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు, రేడియో అన్నయ్య అక్కయ్యలు ఎప్పటికీ చిరంజీవులే. ఇన్ని చెప్పిన శ్రీ ఉషశ్రీ గారి రామాయణ భారత ప్రవచనాలు నేటికీ చెవుల్లో నినదిస్తూ ఉంటాయి. ఏమైనా ఆకాశవాణి జ్ఞాపకాలు అపురూపమైనవి. ఒకప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ, పనులు చేసుకుంటూ, సమయాన్ని వినియోగించుకుంటూ విజ్ఞానవంతులమయ్యాము. 90 సంవత్సరాలుగా నిర్విరామంగా ఆకాశవాణి జ్ఞానవాణిగా సేవలందించింది. ఆకాశవాణితో నా అనుబంధాన్ని ఆనందంగా నెమరు వేసుకునే అవకాశం ఇచ్చిన విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం వారికి నా ధన్యవాదాలు. త్వరలో శతాబ్ది ఉత్సవాల వైపుగా ప్రయాణిస్తున్న ఆకాశవాణికి జయ జయలు. నమస్కారం.
2: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణి, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కొలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 102.2 MHz మీరు వింటున్నారు ఆకాశవాణి FM. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య IPL క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తెలంగాణను తయారీ కేంద్రంగా నిలపడం, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రధానమంత్రి

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ, దేశం ప్రస్తుతం రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ వేగంతో ముందుకు సాగుతోందని, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త పుంతలు తొక్కుతోందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడే ఇంధన సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుత తరుణంలో ఇంధనాన్ని పొదుపుగా వాడటం ఎంతో అవసరమని, దీనివలన విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా అంతర్జాతీయ ఘర్షణల ప్రభావం మనపై తక్కువగా ఉంటుందన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ నేడు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రధాని వెల్లడించారు. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసేందుకు కేంద్రం మరింత వేగంతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. సుమారు 1,700 కోట్ల రూపాయలతో వరంగల్లో నిర్మించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రారంభించారు. దేశంలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన మొదటి పీఎం మిత్ర పార్కు ఇదే కావడం విశేషం. వ్యవసాయం, దారం, కర్మాగారం, ఫ్యాషన్, విదేశీ మార్కెట్ అనే 5F సూత్రంతో వస్త్రరంగాన్ని బలోపేతం చేస్తామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: జబ్ భారత్ దునియాకి బహుత్ బడి ఇకానమీ థా, వస్త్ర ఉద్యోగ్ కి బహుత్ బడి భూమికా థి. వారంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పీఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలి యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కి యోజనాఓ కా భీ పూరా లాభ మిలేగా. ఉనే కేంద్ర సర్కార్ కి పిఎల్ఐ స్కీమ్ సే భీ మదద్ మిలేగీ. యానీ ఇస్ టెక్స్టైల్ పార్క్ సే బడీ సంఖ్యా మే రోజ్గార్ కా నిర్మాణ్ హోగా.
0: అలాగే గుడేబెల్లూరు మహబూబ్ నగర్ జాతీయ రహదారి 4 లైన్ల విస్తరణ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్దికి శంకుస్థాపన చేశారు. కాజీపేట విజయవాడ రైలు మల్టీ ట్రాకింగ్ కారిడార్, కాజీపేట బైపాస్ లైన్లతో పాటు హైదరాబాద్లో కొత్తగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్ టెర్మినల్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. దేశవ్యాప్తంగా తలెత్తే వరదలు, వడగాలుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, ముందస్తు సన్నద్ధతపై సమీక్షించారు. ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్ధత, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల సమీకరణ, వివిధ విభాగాల మధ్య సమన్వయంపై అమిత్ షా చర్చించారు. తమిళగ వెట్రకళగం టీవీకే వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన వేడుకలో ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్తో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సి జోసెఫ్ విజయ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలియజేశారు. న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 31న 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సుకు ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరుకానున్నారు. శిఖరాగ్ర భేటీకి ముందుగా మే 28న ఉన్నత అధికారుల సమావేశం, 29న విదేశాంగ మంత్రుల చర్చలు జరగనున్నాయి. ఆర్థిక అభివృద్ది, వాణిజ్యం, రక్షణ, భద్రత, కీలక ఖనిజాలు, ఇంధనం, అంతరిక్షం వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సేవా, ఆధ్యాత్మికత, సామాజిక పరివర్తనలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ఈరోజు జరిగిన 45వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. అనంతరం సభనుద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రాజకీయ వ్యవస్థల కంటే సామాజిక భాగస్వామ్యమే అత్యంత శక్తివంతమైనదని, దేశ నిర్మాణానికి ఇది ఎంతో కీలకమని పేర్కొన్నారు. పర్యావరణ బాధ్యత, యువత సాధికారిత, అంతర్గత శ్రేయస్సు ద్వారా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో ఆధ్యాత్మిక కేంద్రాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రచించిన రెండు పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ భారతీయ సమాజం వ్యవస్థల పట్ల ప్రజల

0: ఉన్న నమ్మకాన్ని విజయవంతంగా నిలబెట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా తమను రక్షించడానికి రాజ్యాంగం ఉందని, హక్కులకు భంగం కలిగితే కోర్టులు ఖచ్చితంగా స్పందిస్తాయన్న భరోసా నేడు ప్రతి పౌరుడిలోనూ కనిపిస్తోందని అమిత్ షా పేర్కొంటూ,
1: 1947 से लेकर आज तक इस देश में पार्लियामेंट के माध्यम से और विधानसभाओं के माध्यम से जितने भी परिवर्तन हुए और बहुत अच्छे तरीके से हमने परिवर्तन किए हैं. पूरे देश की जनता में एक प्रकार से विश्वास है कि मुझे अन्याय होगा तो संविधान जाग रहा है, मेरे अधिकारों पर आघात होगा तो न्याय के द्वार खुले हैं, और कहीं पर भी कमजोर व्यक्ति की आवाज को दबाया जाएगा तो न्यायालय में आवाज जरूर सुनी जाएगी. और తీనో మూల్ చీజో పర్ హి హమారా లోక్తంత్ర మజబూత్ హువా.
0: భారత నావికాదళం పశ్చిమ నౌకాదళ కమాండ్ తదుపరి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ నియమితులయ్యారు. ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ కమాండ్ అరేబియా సముద్రంలోని కీలక సముద్ర మార్గాలను, దేశ పశ్చిమ తీర రక్షణను పర్యవేక్షిస్తుంది. సంజయ్ వాత్సాయన్ ప్రస్తుతం నౌకాదళ వైస్ చీఫ్గా సేవలందిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమనాథ్ క్షేత్రం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ పర్వ్ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హాజరుకానున్నారు. కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ ఈ ఆలయం రికార్డులను సృష్టిస్తోంది. దేశంలోనే మొట్టమొదటి కర్బన ఉద్గార రహిత ఆలయంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. మరోవైపు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. పశ్చిమ రాజస్థాన్లో రానున్న 4-5 రోజుల పాటు రాత్రి సమయాల్లోనూ ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయని పేర్కొంది. వాయువ్య భారతంలో రానున్న వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2-3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ సహా ఈశాన్య భారతం, ఆండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. భారత్ 44 ఏళ్ల తర్వాత తొలిసారి ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యమిస్తోంది. గుజరాత్లోని గాంధీనగర్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీ ఈ నెల 17న ముగుస్తుంది. 28 దేశాల నుండి 180 మంది అథ్లెట్లు ఈ పోటీలో పాల్గొంటున్నారు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ అర్హత సాధనలో ఈ ఛాంపియన్షిప్ కీలక పాత్ర పోషించనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
2: 102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం, అనంతరం విజయవాడ ఏమిటర్ కార్యక్రమాలు రిలే వింటారు.
3: విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో సమాచార్ సంధ్య, హిందీలో వార్తా ప్రసారం, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆవారా ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా స్వీయ సంగీత సారథ్యంలో తన్వితో ఆలపించిన గీతం. గీత రచన వెన్నెల కంటే.

చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమం తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం గానం, గీత రచన వేటూరి.

కార్యక్రమంలో చివరిగా నా ఆటోగ్రాఫ్ ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సుమంగళి గానం.

మీరింతవరకు చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: the Zahirabad Industrial Area and the PM Mitra Textile Park in Warangal, both aimed at boosting employment and supporting cotton farmers. The Prime Minister also issued a passionate call for national economic resilience. He urged citizens to help conserve foreign exchange reserves by reducing the consumption of imported fuel through the use of public transport and carpooling. Union Home Minister Amit Shah today reviewed the country's preparedness to deal with possible floods and heatwave conditions. Chairing a high-level meeting in New Delhi, Mr. Shah assessed the readiness of central government agencies, reviewed early warning systems, resource deployment and inter-agency coordination to ensure zero loss of life and minimal loss of property. In Uttar Pradesh, Chief Minister Yogi Adityanath today expanded his cabinet with six BJP leaders taking oath as ministers. Additionally, two ministers of state were elevated and assigned independent charge. Governor Anandibeen Patel administered the oath of office and secrecy at a ceremony held at Jan Bhavan in Lucknow. India and Trinidad and Tobago have signed 8 agreements in sectors including tourism, healthcare, infrastructure and Ayurveda during External Affairs Minister S. Jaishankar's 2-day visit to the Caribbean nation. Ministry of External Affairs in a statement said MOUs were signed between the two sides for solarization of Trinidad and Tobago's Ministry of Foreign and CARICOM Affairs building, vector control, infrastructure upgrade of Nelson Island, where the Indian immigrants were stayed initially, and for setting up of an Indian chair on Ayurveda at the University of the West Indies. In Pakistan, 15 security personnel were killed and several others injured in a suicide attack at a police post in Restib, Khyber Pakhtunkhwa province. Police said the attack took place yesterday when security personnel opened fire on an explosive-laden vehicle approaching the police post, triggering a massive blast. In shooting, Indian pair of Neeru Dhanda and Vivan Kapoor secured a bronze medal in the trap mixed team event as India concluded its campaign on a positive note at the ISSF World Cup shotgun in Almaty, Kazakhstan today. India is set to host the prestigious 2026 Asian Weightlifting Championships in Gandhinagar, Gujarat from tomorrow, marking the country's first time hosting the event in 44 years. The sporting event will conclude on the 17th of this month. Around 180 athletes from 28 countries will compete in one of Asia's biggest weightlifting events of the year. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయరేకుల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ శ్రీ చుండూరు మాణిక్యారావు. అనంతరం వినియోగదర్శిని, ఈకేవైసీ మోసాలు మరియు రక్షణ చర్యల అంశంపై డాక్టర్ కె శ్రీపతి గారు అందించే వివరాలు వింటారు. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శ్రీ ఎం సుధాకర్ గారి గాత్రం వింటారు. 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 10:00 ప్రాంతీయ వార్త విభాగం వారి ప్రాయోజిత కార్యక్రమం, అనంతరం రావోయే అతిథి. 11:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు మే 11వ తేదీన గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం యొక్క 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జరిగే సోమనాథ్ అమృత పర్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:40 కార్మికుల కార్యక్రమం. పని ప్రదేశాలను బట్టి కార్మికులకు వచ్చే COPD సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశంపై డాక్టర్ శ్రీ కంటి రఘు గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం సీపురు కథానిక వింటారు రచన పి సత్యవతి. 12:30 ప్రసారమై వనితవాణి కార్యక్రమంలో వడదెబ్బకు ప్రథమ చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశంపై డాక్టర్ జి మారుగారితో పరిచయ కార్యక్రమం. 6:30 పల్లెసీమలు రొయ్యలు పీతల వ్యర్థాల నుంచి తయారు చేసే ఉప ఉత్పత్తులు ఈ అంశంపై కుమారి కె కుముద గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాల వేసవిలో నువ్వు పంట సాగులో మెళకవులు నిర్వహణ డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారు, ఆగ్రో ప్రధాన శాస్త్రవేత్త యలమంచిలి అనకాపల్లి. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 7:45 వికసిత భారత్ కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:00 హ్యాపీ ఫ్యామిలీ నాటిక వింటారు. రచన శ్రీ ఆర్సివి సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ అబ్దుల్ కుద్దుస్. 8:15 90 వసంతాల ఆకాశవాణి, ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 9:30 నౌరస్ ఉర్దూ కార్యక్రమం. 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆశయ శుద్ధి లేని జీవితం, చుక్కాని లేని నావు వంటిది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 54 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నమస్కారం.

0: ఎస్, ఆ వస్తుందా?
1: తరాలను టచ్ చేసిన దాటి
0: 90 ఏళ్ల అద్భుతంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి.

ఆకాశవాణి వాడ సుమధుర కళాని సమర్పించు జగద్గురు శంకరాచార్య.

హలో హలో, దిస్ ఇస్ స్టాక్ స్టూడియో ఇంట్లో 1938.